ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 2వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026 ఆగస్టు నెల 20వ తేదీ గురువారం. 101.7 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం. స్టూడియోల సమయం 5:58:40. 101.7 MHz పై నాటి మా శ్రోతలందరికీ స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి రావమ్మ భారత స్వాతంత్ర్య దేశభక్తి గీతం.

రావమ్మ స్వాతంత్ర సమయత్రి దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:05 వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ప్రభాతం శ్రీనారసింహకలుషాప

ವರಭೂಷಣ ಭೂಷಿತ ದೇಹನ ಸದ್ಘನ ಸಾರ ಸುಗಂಧ ಸುಲೇಪಿತ ಹೇ ನತ ಭಕ್ತ ಜನಾ.

शरणं प्रपद्ये। पापापहारि शुभमन्त्रनुतौ सुपूतौ नित्यौ

चरणौ शरणं प्रपद्ये इत्थं प्रपत्तिरिह खाद्रिनृ

0: మీరింతవరకు భక్తిరంజనే కార్యక్రమంలో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వినదగ మాట వ్యాఖ్యాత డాక్టర్ మేడసాని మోహన్.
1: ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని. ఏ వ్యక్తి ఏ జీవుడైతే తన హృదయాన్ని తాను సముచితంగా సంస్కరించుకొని నియమించుకొని నియమబద్ధుడై క్రమశిక్షణాయుతమైనటువంటి రీతిలో విజ్ఞానాన్ని ఆస్వాదిస్తున్నాడో అతని హృదయము అతనికి ఆత్మీయ బంధువు. మనకు నిజమైన ఆత్మీయ బంధువులుంటేనే మన జీవితం బాగుంటుంది. ఆత్మబంధువులు ఆత్మమిత్రులు లేనప్పుడు జీవితం శోభించదు. అలాగా ఎవరైతే వాళ్ళ హృదయాన్ని వాళ్ళు నియమించుకుంటారో సంస్కరించుకుంటారో, మన హృదయము మానవుని హృదయం కంటే ప్రమాదకరమైన వస్తువు సృష్టిలో లేదు. మనకు మంచైనా చెప్పగలదు, మంచి మార్గంలో నడిపించగలదు, మంచి సలహాలు ఇచ్చి దుర్మార్గమైన సలహాలు కూడా ఇవ్వగలదు.

0: సంస్కరించుకుంటారో. మన హృదయము మానవుని హృదయం కంటే ప్రమాదకరమైన వస్తువు సృష్టిలో లేదు. మనకు మంచైనా చెప్పగలదు, మంచి మార్గంలో నడిపించగలదు, మంచి సలహాలు ఇచ్చి దుర్మార్గమైన సలహాలు కూడా ఇవ్వగలదు. అలా కాకుండా మన ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయే, అలా చేసుకోగలిగితే ఆత్మైవ ఆత్మనో బంధు. ఆత్మను ఉద్ధరించుకున్నవాణ్ణి వాడి ఆత్మ వాడిని ఉద్ధరిస్తుంది. అలా లేకపోతే ఆత్మైవ రిపురాత్మనః, అలా లేకపోతే వాడి మనస్సే వాడికి శత్రువు. రావణ బ్రహ్మకు రావణుని మనస్సే శత్రువు, దుర్యోధనునికి వాడి హృదయమే వాడి శత్రువు, ఎక్కడో అక్కర్లేదు. అదే మన ప్రాచీన వాంగ్మయం అంతా కూడా చెప్తూ ఉంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది, అగ్నిర్యత్రాభిమధ్యతే వాయుర్యత్రాభిరుధ్యతే సోమో యత్రాతిరిచ్యతే తత్ర సంజాయతే మనః. చీమకు మనస్సుంది, బ్రహ్మకు మనస్సుంది, నాకు మనస్సుంది, అందరికీ మనస్సుంది, జంతువులకు ఉంది, పశుపక్ష్యాదులకు ఉంది, ఆలోచించే శక్తి ఉంది. కానీ అక్కడంతా అగ్నిర్యత్రాభిమధ్యతే, అగ్నిమథనం ఎక్కడైతే జరుగుతూ ఉందో, నిజమైనటువంటి హృదయంలో ఒక అంతర్మథనం జరిగినప్పుడే మన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. ఏది మంచి ఏది చెడు, ఈ విశ్లేషణ విచక్షణ ఇది తీవ్రంగా మనసులో జరిగినప్పుడే మనము కొన్ని క్రౌర్యమైనటువంటి ఆలోచనల నుంచి దూరమై శాంత శమదమాది సద్గుణాలు అలవరుచుకొని ఒక యోగదీప్తితో కూడినటువంటి మనస్తత్వాన్ని అలవరుచుకోవాలంటే హృదయంలో ఒక తపస్సు జరగాలి. అదే అగ్నిమథనం, అదే చెప్తూ ఉంది ఉపనిషత్తు. అగ్నిర్యత్రాభిమధ్యతే వాయుర్యత్రాభిరుధ్యతే, నాభిస్థానం నుంచి నాసికాగ్రం వరకు నిరాఘాటంగా జరుగుతున్నటువంటి ఈ వాయు ప్రసారాన్ని శ్వాసను ఒక ధ్యాసతో మన అధీనం చేసుకుని అన్నీ గాలి పీలుస్తున్నాయి వదిలేస్తూ ఉన్నాయి, కానీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఒక యోగశక్తి ఉంది, అది మానవునికి ఉంది. అది మనం గుర్తించి అంటే ధ్యాన యోగాన్ని అవలంబించి అని, అంతర్మథనానికి మనం అలవాటు పడ్డామని, అగ్నిమథనం అంటే అదే, ధ్యాన యోగాన్ని నిర్వహిస్తూ అని. సోమో యత్రాతిరిచ్యతే, సోమరసాన్ని ఆస్వాదించడం అంటే జ్ఞానరసాన్ని ఆస్వాదించడమే. జ్ఞానం అన్నది ఒక అమృతం, జ్ఞానామృత ఆస్వాదనం చేయనటువంటి జీవితం వ్యర్థం. అలా జ్ఞానామృతాన్ని ఎవరైతే రుచిస్తున్నారో తత్ర సంజాయతే మనః, అటువంటి వారి హృదయమే నిజమైనటువంటి హృదయము అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. అయితే ఈ భాగవతాంతర్గతమైన భగవద్గీతాంతర్గతమైనటువంటి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ, ఇంకా వేదాల్లో కూడా అయమాత్మా బ్రహ్మ జీవో బ్రహ్మైవ నాపరః తత్వమసి, ఇవన్నీ కూడా సర్వభూతాంతర స్థానాధీశ్వరుడై భగవంతుని చైతన్యశక్తి సకల జీవుల్లో ఉంది. మరి ఆ చైతన్యశక్తి యొక్క మహత్వాన్ని తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామా అని వేదం చెప్తూ ఉంది, ఉపనిషత్తు ఉంది. అయితే ఆ అంశాలన్నీ సంస్కృతంలో వైదిక సంస్కృతంలో ఉండటం వల్ల మానవ సమాజానికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఆ అంశాన్ని గుర్తించినటువంటి మహాభాగవతోత్తముడు మహాతపస్సంపన్నుడు కారణజన్ముడు అన్నమాచార్యుల వారు. అందుకే శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంభులై యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభ రతి క్రీడా రహస్యంబులై నుతులై తాళులపాక అన్నమ వచో నూత్నక్రియలు చిన్నగున్ అని. అందులో శృతులు, ఇంతసేపు నేను చెప్పినటువంటి ఉపనిషత్తులు శృతులు స్మృతులు ఈ వేదాంతర్గతమైనటువంటి భావాలన్నీ కూడా తన సంకీర్తనలో చెప్పారు అన్నమాచార్యుల వారు. అందరూ మాట్లాడుకునే భాషలో, వ్యావహారిక భాషలో, ఆ కోవలో ఆ మార్గంలో ఆలోచించినటువంటి మొదటి మహాకవి కూడా అన్నమాచార్యుల వారే తెలుగులో. అందుకే పదకవిత పితామహుడు ఆయన.
1: మీరింతవరకు డాక్టర్ మేడసాని మోహన్ గారు వినిపించిన వినదగ మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారు అందించే వివరాలు.
2: నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఇది కేవలం ఆహార ఉత్పత్తికి మాత్రమే కాకుండా గ్రామీణ జీవన విధానం, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, దేశ ఆర్థిక ప్రగతికి పునాది వంటిది. భారతదేశంలో గ్రామీణ జనాభాలో పెద్ద భాగం ప్రత్యక్షంగా లేదా

పరోక్షంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తోంది. రైతు ఉత్పత్తి చేసే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి ఉత్పత్తులు దేశ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా అనేక పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తున్నాయి. అందువల్ల వ్యవసాయం ఒక ఉత్పత్తి రంగం మాత్రమే కాదు, అనేక ఉపాధి అవకాశాలను సృష్టించే విస్తృతమైన ఆర్థిక వ్యవస్థ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ యువత ముందున్న ప్రధాన సవాలు ఉపాధి. విద్యను పూర్తి చేసిన తర్వాత చాలామంది యువత పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వ్యవసాయ రంగంలో సరైన అవకాశాలు లేవనే భావనతో కొంతమంది ఈ రంగానికి దూరమవుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఆధునిక వ్యవసాయం అనేక కొత్త అవకాశాలను అందిస్తున్న రంగంగా మారింది. గతంలో వ్యవసాయం అంటే కేవలం భూమిని దున్నడం, విత్తనం వేయటం, పంట కోయటం వంటి కార్యకలాపాలకే పరిమితమై ఉండేది. కానీ నేటి వ్యవసాయ శాస్త్రీయ పరిజ్ఞానం, సాంకేతికత, మార్కెట్ అవగాహన, వ్యాపార నిర్వహణ వంటి అంశాలతో అనుసంధానమై అభివృద్ధి చెందుతోంది. ఆధునిక రైతు కేవలం పంట ఉత్పత్తిదారుడు మాత్రమే కాదు, అతను ఒక వ్యవసాయ పారిశ్రామికవేత్తగా కూడా ఎదగగలడు. ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, నర్సరీల నిర్వహణ, మట్టి పరీక్ష సేవలు, వ్యవసాయ యంత్రాల సేవా కేంద్రాలు, డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవలు, ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ వంటి రంగాల్లో యువతకు మంచి అవకాశాలున్నాయి. గ్రామీణ యువత వ్యవసాయాన్ని కేవలం సాంప్రదాయ వృత్తిగా కాకుండా ఒక వ్యాపార అవకాశంగా చూడాల్సిన అవసరం ఉంది. వ్యాపార దృక్పథం అంటే కేవలం లాభం గురించి ఆలోచించడం మాత్రమే కాదు, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, నాణ్యతను పెంచడం, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవటం, మార్కెట్కు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం. ఉదాహరణకు, ఒక రైతు పండించిన పంటను ముడి రూపంలో విక్రయించడం ద్వారా సాధారణ ఆదాయం పొందవచ్చు. అదే ఉత్పత్తిని శుభ్రపరిచి, ప్రాసెసింగ్ చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్ చేస్తే అధిక విలువను పొందవచ్చు. ఈ విధానమే విలువ ఆధారిత వ్యవసాయం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ విధానానికి ప్రాధాన్యత పెరుగుతోంది. యువతకు వ్యవసాయ రంగంలో ఉన్న మరో ముఖ్యమైన అవకాశం సమగ్ర వ్యవసాయ విధానం. ఒకే పంటపై ఆధారపడటం వల్ల వాతావరణ మార్పులు, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల పంటల సాగుతో పాటు పశుపోషణ, ఉద్యానవనం, మత్స్య పెంపకం, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ వంటి అనుబంధ రంగాలను కలిపి చేపట్టడం ద్వారా రైతు ఆదాయాన్ని స్థిరీకరించవచ్చు. భవిష్యత్ వ్యవసాయంలో జ్ఞానం మరియు సాంకేతికత కీలక పాత్ర పోషించనున్నాయి. మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, వాతావరణ సమాచార ఆధారంగా పంటల ప్రణాళిక, నీటి పొదుపు పద్ధతులు, అధిక దిగుబడి ఇచ్చే రకాలు, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాలు వ్యవసాయ రంగాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తున్నాయి. గ్రామీణ యువతకు ఉన్న ప్రత్యేకమైన బలం వారి స్థానిక పరిజ్ఞానం మరియు ప్రకృతి వనరులపై అవగాహన. దీనికి ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం జోడిస్తే వారు విజయవంతమైన వ్యవసాయ వ్యాపారవేత్తలుగా ఎదగవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు, శిక్షణా సంస్థలు అందిస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకొని యువత తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. వ్యవసాయం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత పొందే రంగం. పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడం, పోషక భద్రతను సాధించడం, గ్రామీణ ఉపాధిని పెంచడం వంటి లక్ష్యాలను చేరుకోవడానికి యువత భాగస్వామ్యం ఎంతో అవసరం. అందువల్ల గ్రామీణ యువత వ్యవసాయాన్ని ఒక అవకాశంగా చూడాలి. శాస్త్రీయ అవగాహన,

0: ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుమ్మిడి పుండి గూడూరు మార్గంలో 90 కిలోమీటర్ల మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకు కూడా ప్రయోజనం చేకూరనుందని మంత్రి వివరిస్తూ
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले चार प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले चार प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा एक तक ये 4-लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रुपीज के प्रोजेक्ट कैबिनेट ने अप्रूव किए.
0: తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అపరిష్కృత అంశాలు, ఆస్తులు, అప్పుల పంపకం, ఆర్థిక లోటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖపట్నం, విజయవాడ మెట్రో, రైల్వే అనుసంధానం, విమానాశ్రయాల అభివృద్ది, పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర సహకారం కోరనున్నారు. సముద్రంలో గల్లంతైన కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్షించారు. కాకినాడ, భైరోపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గాలింపు చర్యల వివరాలను బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొమ్మరిగిరి పట్టణంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: గాలింపు చర్యలు కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగే, నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగే, అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి మైన్యూట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు రక్షించాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం.
0: సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా నిన్న వీక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శాసనసభ సమావేశాలను చూసేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను అయ్యన్న పాత్రుడు నివృత్తి చేశారు. చదువు, ఉద్యోగాలతో పాటు యువత సమాజ సేవపై దృష్టి సారించాలని సూచించారు. నిషేధిత జాబితా 22A ఉన్న భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి శ్రవణ మాధ్యమ విధానంలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 22A జాబితాలో ఉన్న ప్రైవేటు భూములకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల ప్రస్తుత పరిస్థితి, హక్కుదారుల వద్ద ఉన్న పత్రాలు, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, రికార్డుల్లో ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం

0: తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నషాముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమంపై మైభారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: యువత అనేవాళ్ళు మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. వాళ్ళు హెల్దీగా డిసిప్లైన్డ్ గా లీడర్స్ లాగా పనిచేయాలంటే నషా వాళ్ళ ఉండకూడదు అని చెప్పేసి ఒక థీమ్ తో
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ప్రక్రియలను దశల వారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.
3: లోకల్ బాడీ ఎలక్షన్స్ కొరకు అడ్వాన్స్ ప్రిపేర్డ్ గా ఉండమని జిల్లా కలెక్టర్స్ కి రిక్వెస్ట్ చేశాం. దీని ముందే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లో కమిషనర్స్ కి కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రోటోకాల్ ఉంది, ఈ స్టేట్ లెవెల్లో ఇది ఏమేమి ప్రిపరేషన్ చేస్తారు, జిల్లా లెవెల్లో ఏమేమి ప్రిపరేషన్ చేస్తారు, ప్రతి జిల్లాలో వాళ్ళు అడ్వాన్స్ గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేశారు. సో దీని ప్రకారంగా మై స్టేట్ లెవెల్లో కన్సర్న్ హెచ్ఓడీస్ వాళ్ళు కూడా తగిన చర్య తీసుకుంటారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీల్లో బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు 11 సభ్యదేశాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడాభివృద్ది, క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరివర్షణపై సమావేశాల్లో చర్చించనున్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, 23వ తేదీన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారని అధికారులు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామం మంధని నియోజకవర్గంలో సుమారు 384 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబుతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారులు, భవనాల శాఖ పరిధిలో సుమారు 30,000 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ఇ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి, బయోటెక్నాలజీలో అద్భుత ఫలితాలు, ప్రొఫెసర్ టి. నిర్మలా మేరీ.

గారి ప్రసంగం వింటారు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది. సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 మన ఆలయాలు కార్యక్రమంలో మారుతినగర్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ విశేషాలు వింటారు. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 నషా ముక్తి యువ వికసిత భారత్పై ప్రత్యేక పరిచయ కార్యక్రమం వింటారు. అతిథి శ్రీ వెంకట్ ఉజ్వల్, ఆంధ్రప్రదేశ్ మై భారత్ సంచాలకులు, పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రాంతీయ వార్త విభాగం 10:25 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు వింటారు. అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 నుండి 2:00 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు వింటారు. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక ఈరోజు సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సైకిల్, ఎద్దుల బండి లేదా ఇతర వాహనాలు ఎలా నేర్చుకున్నారు సరదా సన్నివేశాన్ని మాతో పంచుకునే కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 08554225533. 6:00 లడిత గీతం. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత భారత కార్యక్రమం ప్రసారం అవుతుంది తిరుపతి కేంద్ర సమర్పణలో. 8:00 చిత్రసీమ కార్యక్రమం సినిమా పాటలు వింటారు. 8:15 అసెంబ్లీ రివ్యూ. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:40 సినిమా పాట. 8:45 శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి వారి దేవాలయం రూపకం వింటారు. రచన శ్రీ చిన్న రామగోవిందప్ప, నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి. 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒదిగిన మనసున లలిత గీతం.

ఒదిగిన మనసున లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్ లో భారత మహిళల జట్టు తలపడుతుంది. పురుషుల హాకీ జట్టు పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించింది. కేంద్ర మంత్రివర్గం 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు.
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा एक तक ये 4-लेन हाईवे बनाने का. टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సంబంధాలు బలోపేతమయ్యేలా చర్చలు జరుపుతారు. సముద్ర భద్రతా సహకారం, మేక్ ఇన్ ఇండియా కింద రక్షణ పరికరాలు, సాంకేతిక భాగస్వామ్యం పెంపొందించడం, రక్షణ భద్రతా సహకారం ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించడం వంటి పలు అంశాలపై చర్చిస్తారు. మన దేశంలో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి నిన్న ముంబైలో వెస్టర్న్ నేవల్ కమాండ్ సందర్శించి చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్, వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయన్లతో చర్చలు జరిపారు. జపాన్ రక్షణ మంత్రి ఈ 2 రోజుల పర్యటన ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్ సింగపూర్ మధ్య 4 విడత మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు సింగపూర్లో జరుగుతుంది. ఈ సమావేశంలో మన దేశం తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ పాల్గొంటారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటలైజేషన్, ఆరోగ్య రంగం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. గత 7 సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ భారత్లో పర్యటించినప్పుడు ఆవిష్కరించిన వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్మ్యాప్ మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశం దోహదపడుతుంది. ఇదిలా ఉంటే సింగపూర్కు చేరుకున్న విదేశాంగ మంత్రి జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు కలిసి సింగపూర్లో భారత హైకమిషన్ కొత్త ఛాన్సరీ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టెండర్ ల్యాండ్ బ్రిడ్జినెస్ కాన్ఫరెన్స్ 2026 ఉద్దేశించి ప్రసంగిస్తూ సబ్ కాంట్రాక్టింగ్ నిబంధనలు సమీక్షించి నాణ్యత, సమయపాలన బాధ్యత ప్రధాన కాంట్రాక్టర్లపైనే ఉంటుందన్నారు. పనితీరు ఆధారంగానే కాంట్రాక్టర్లు, డీపీఆర్ కన్సల్టెంట్లను అంచనా వేస్తామని చెప్పారు. హిమాలయ ప్రాంతాల్లో సొరంగాలు, వారధుల నిర్మాణం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని, ప్రమాద నివారణకు అధునాతన టన్నెల్ బోరింగ్ మిషన్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన టన్నెల్ టెండర్లు మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు.
2: We need fixed policy for the different type of tunnels, bridges and road projects, which is a permanent policy for technical and financial qualification is very, very important. Other important thing is we are very much interested in the government about financial audit. But now after 12 years of my experience in this ministry, I am coming to conclusion that the performance audit is more important than financial audit. If you have contractorship, you don't need to earn 2 paise, but the quality of construction is good.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి దేశీయ ఎయిర్ కార్గో పరిమాణాన్ని 3 రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం మన దేశ ఎయిర్ కార్గో పరిమాణం సుమారు 3.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ కార్గో సెక్యూరిటీ హోల్డ్ ఏరియా కొత్త సెక్టర్లు ప్రారంభించిన ఈ కీలక సంస్కరణతో విమానాశ్రయం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

0: ఇజ్రాయెల్ మధ్య కార్గో రవాణా సులువవుతుందని స్పష్టం చేశారు.
1: India is strategically located in such an advantageous place that we are rightly placed to become the cargo hub of the whole world. We have started hub and spoke operations where we are bringing in people from across the country, different airports, doing immigration there, connecting them through Delhi. Now since we have opened up on the air cargo network also, we approximate that 3.5 million metric tons air cargo that we have in the country today. Our target is by 2030 we want to triple it by almost 10 million metric tons.
0: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తిగల యువత అధికార యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఆర్మేనియాలో 2 రోజుల పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఆర్మేనియా డిప్యూటీ రక్షణ మంత్రి కరేన్తో అలాగే జనరల్ స్టాఫ్ చీఫ్ ఎడ్వర్డ్ ఆస్ట్రియన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. శిక్షణ, సైనిక సాంకేతిక సహకారం, రక్షణ పరిశోధన వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ కార్యదర్శి ఆర్మేనియా ఇండస్ట్రీ మంత్రి దేవియోస్తన్తో సమావేశమయ్యారు. ఉమ్మడి సహకారం, ఆవిష్కరణలు, పరిశోధన రంగాల్లో సహకారం విస్తరించేందుకు ఇరు రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే ఆర్మేనియా రక్షణ మంత్రి సురేన్తో కలిసి ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్ఠిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపుగా 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదల కానుంది. క్లెయిమ్లు అలాగే అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 31 పూర్తవుతుంది. నవంబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే రాబోయే 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురవచ్చని, జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాబోయే 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత షట్లర్లు పోటీ పడనున్నారు. మహిళల సింగిల్స్లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు చైనాకు చెందిన 3వ సీడ్ వాంగ్ జీయితో తలపడతారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్వి పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా అమ్స్ టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన, డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. మరోవైపు భారత పురుషుల హాకీ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశమవుతారు. నాణ్యత రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి, బయోటెక్నాలజీలో అద్భుత ఫలితాలు, ప్రొఫెసర్ టి నిర్మలా మేరీ గారి ప్రసంగం, చివరిగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సమాచార వేదిక. మహిళలు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫోక్స్పో ఈ బాక్స్ అందుబాటులోకి వచ్చింది. పోలీసుల వద్దకు వెళ్లకుండా వివరాలను రహస్యంగా ఉంచి బాధితులను శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను తీసుకొచ్చింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో ఈ యాప్ పనిచేసే వ్యవస్థను రూపకల్పన చేసింది. ఆడపిల్లలను ఆట స్థలం, మైదానం, పాఠశాల, ట్యూషన్, స్కూల్, వ్యాన్ ఎక్కడైనా సరే శారీరక వేధింపులకు గురి చేసిన, ఫోన్ లేదా సామాజిక మాధ్యమాల ద్వారా బ్లాక్మెయిల్ చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా సరే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆన్లైన్లో నిరంతరం అనుసరించడం లేదా కనిపెట్టడం ఎటువంటి తరహా నేరాలైనా సులభంగా ఈ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పోక్స్పో ఈ బాక్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. జరిగిన సంఘటనకు సంబంధించిన చిత్రంపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నెంబర్, మెయిల్ ఐడితో పాటు జరిగిన సంఘటన గురించి క్లుప్తంగా నమోదు చేయాలి. ఈ యాప్తో వచ్చిన ఫిర్యాదులను ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఫిర్యాదు, ఘటనకు సంబంధించిన వివరాలు తక్షణమే రాష్ట్ర, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులకు పంపిస్తారు. అనంతరం ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి కేసులు నమోదు చేస్తారు. ఫోక్స్పో ఈ బాక్స్ యాప్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అధికారులు తెలిపారు. 1098 ఫోన్ నెంబర్కు, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసిన ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలు విద్యుత్ సరఫరాలో హై వోల్టేజ్, లో వోల్టేజ్ సమస్య అధికంగా ఉంది. దీన్ని అధిగమించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని నూతన విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 33/11 kV సామర్థ్యం గల 14 విద్యుత్ ఉపకేంద్రాలు నిర్మించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందుకుగాను 35.40 కోట్లు మంజూరు చేసింది. ఇందులో పామిడి కాదర్పేట దగ్గర ఒకటి, బసాపురం కుందిరిప దగ్గర ఒకటి, కనేకల్ ఎర్రగుంట దగ్గర ఒకటి, నార్పల మండలం దుగ్గుమర్రి దగ్గర ఒకటి, అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒకటి, రాప్తాడ్ మండలం బండమీదపల్లి దగ్గర ఒకటి, వజ్రకరూరు ప్యాపిల దగ్గర ఒకటి విద్యుత్ ఉపకేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీ నిర్వహించే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిఈఓ అయూబ్ హుషేన్ తెలిపారు. ప్రభుత్వ, జెడ్పీ, పురపాలక, ఎయిడెడ్ ఆదర్శ పాఠశాల, సోషల్ వేర్ఫేర్, ట్రైబల్ వేర్ఫేర్, రెసిడెన్షియల్, కేజీబీవీ, డైట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కనీసం 10 సంవత్సరాల బోధన అనుభవం కలిగి ఉండాలన్నారు. గతంలో జిల్లా స్థాయి అవార్డు అందుకున్నవారు

0: క్రమశిక్షణ చర్యలకు గురైన వారు, రాష్ట్రస్థాయి అవార్డులు అందజేసిన వారు అనర్హులు. అర్హులైన వారు ఈ నెల 25వ తేదీన ఎంపీడీఓలకు దరఖాస్తులు 2 సెట్లు అందజేయాలన్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయం అనుబంధ శాఖలు ప్రత్యేక కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని, గడ్డు పరిస్థితులను సైతం ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని జేసీ విష్ణుచరణ్ పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 502 గ్రామాల్లో 48,900 ఎకరాల్లో హాఫ్ మూన్ మోడల్ పంటలు సాగు చేయాల్సి ఉంది. ఇందులో పురోగతి చాలా తక్కువగా ఉందని జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షపాతం 36% తక్కువగా నమోదైంది. జిల్లాలో సాధారణ పంటల సాగు కంటే తక్కువ వర్షపాతం, తక్కువ సాగు నమోదైందని ఆయన తెలిపారు. వేరుశనగ 30% మాత్రమే వేశారని ఆయన తెలిపారు. ఇందుకు గాను ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి దూర విద్య ద్వారా బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎల్ఏఎస్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తున్నట్టు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ కోఆర్డినేటర్ శ్రీరాములు తెలిపారు. 15వ తేదీ లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్ తత్సమాన అర్హత కలిగిన వారు ఆర్ట్స్ కళాశాలలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మీరింతవరకు పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుల్ల
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ఇప్పుడు వినండి విజ్ఞాన విపంచి. బయోటెక్నాలజీలో అద్భుత ఫలితాలు, ప్రొఫెసర్ టి నిర్మల మేరీ గారి ప్రసంగం.

మానవునికి ఉపయోగపడే ఆహార ధాన్యాల ఉత్పత్తి సాంప్రదాయ ప్రజనన పద్ధతుల ద్వారా కొంత సాధించినప్పటికీ పెరుగుతున్న జనాభాకి సరిపడే సమృద్ధి గల పౌష్టికాహార పంటల దిగుబడి మెరుగు చెందకపోవటం వల్ల 20వ శతాబ్దంలో నార్మన్ బొర్లాగు హరిత విప్లవ పితామహుడైన ఎంఎస్ స్వామినాథన్ కుష్ శాస్త్రవేత్తల పరిశోధన కృషి ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంతో మెరుగైనది. మన దేశ జనాభా గత 50 సంవత్సరంలో 2.5 బిలియన్ల నుండి 6.1 బిలియన్లకు పెరిగింది. 21వ శతాబ్దానికి మరో 3 బిలియన్లు పెరగనుంది. ఈ విశాల విశ్వంలో భూమిపై ఉన్న జీవ వైవిధ్యత కూడా అంతరిస్తోంది. విజృంభించిన నాగరికత, జీవన సరళి, వ్యాపార దృష్టి, దళారీల దురాశ, దేశ సాంఘిక రాజకీయ కారణాలు, శాస్త్రజ్ఞుల కాలపరిమితి లేని పరిశోధనలు, నిరక్షరాస్యత, సహకార సంయమన లోపం గల అధికార వర్గం, క్షీణిస్తున్న ఆర్థిక వనరులు, సహజ వనరుల వినియోగంలో నిర్లక్ష్య ధోరణి సగటు మానవుని జీవితం విధానాన్ని కృంగుదీస్తున్నాయి. జీవరాశుల్లో అణుజీవ శాస్త్ర పద్ధతులను ఉపయోగించి వినూత్న ఉత్పత్తులను పరిశ్రమ స్థాయిలో రూపొందించే అధ్యయనమే ఈ బయోటెక్నాలజీ. ఈ శాస్త్ర విజ్ఞానం ద్వారా వ్యవసాయ, వైద్య, ఆరోగ్య రంగాలలో మేలుకరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తులు, పోషక విలువలు గల పంటలు, వ్యాధి నిరోధక వంగడాలు, ఆహార పదార్థాల్లో మిళితమైన విష పదార్థాల తగ్గింపు, వాతావరణ కాలుష్యంను తగ్గించు పద్ధతులు, జీవ కీటక నాశనలు, బయోపెస్టిసైడ్స్ విరివిగా అమల్లోకి వచ్చాయి. మానవ దేహ వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు, జన్యు సంబంధిత ఔషధాలు, జన్యు మార్పిడి పంటలు, జంతువులు, వాని రసాయనాలు విరివిగా లభ్యమయ్యే రీతిలో జీవ సాంకేతిక విజ్ఞాన పరిశోధనల ద్వారా సాధించిన అద్భుత ఆధునిక ఫలితాలని గమనిద్దాం. జీన్ ట్రాన్స్ఫర్మేషన్ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ట్రాన్స్జెనిక్ పంటల్లో అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను ఈ 1 దశాబ్దం క్రిందటే సాగుబడిలోకి వచ్చాయి. ఉదాహరణకు బీటీ పత్తి, హెచ్టీ పత్తి, మొక్కజొన్న, వరి, గోధుమ, బంగాళాదుంప, పొద్దుతిరుగుడు పంట, టమాటా, పొగాకు, చెరకు, కందులు, చిలగడ దుంప మరెన్నో ఉద్యానవన పంటల్లో మంచి ఫలితాలు సాధించారు. వివిధ రకాల బ్యాక్టీరియాల ద్వారా బయోపెస్టిసైడ్స్ను రూపొందించి పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించగల బయోటెక్నాలజీ పద్ధతులను కనుగొన్నారు. అధిక శీతలము, ఉష్ణోగ్రత, నీటి కొరత గల భూముల్లో సాగుబడి చేయగల వివిధ పంట రకాలు ఉత్పత్తి గావించబడ్డాయి. ట్రాన్స్జెనిక్ మొక్కల నుండి ప్రత్యేకమైన మందులు, ఇతర రసాయనాలు తయారు చేసేందుకు ఈ పంట మొక్కలు బయోఫ్యాక్టరీస్గా ఉపయోగపడుతున్నాయి. వైద్య రంగంలో వాడే సైక్లోడెక్సిన్స్, కెఫీన్ వంటి రసాయనాలను ఆహారంలో నుండి తొలగించడంలో ఎన్కెఫ్లాన్ల మందులు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. బహుకాలం తాజా నిల్వలు గలవి దూర ప్రాంతాల పంపిణీ వ్యవస్థను తట్టుకొని మంచి సువాసన గల పండ్ల రకాలు ఉత్పత్తి అయ్యాయి. ఇవే కాకుండా ప్రోటీన్ అందలి మిథియోనిన్ అమైనో ఆమ్లము అధికంగా లభ్యమయ్యే మొక్కజొన్న, బంగాళదుంప, వరి, పొద్దుతిరుగుడు పంటలను, గ్లైసిన్ శాతం అధికంగా నుండి సీరం కొలెస్ట్రాల్ను తగ్గించే వరి రకాలను, బీటా కెరోటిన్, వైటమిన్ ఏ అధికంగా ఉండే గోల్డెన్ రైస్ రకాలను రూపొందించారు. మరియు అధిక మోతాదులో ఐరన్ ఉండే వరి రకాలను, ఐసోఫ్లావన్స్ ద్వారా సీరం కొలెస్ట్రాల్ను తగ్గించగల పంటలను, హార్ట్ అటాక్స్ నిరోధించే సిస్ట్ సీరియరేట్ ఎంజైమ్ గల కనోల రకాలను ఉత్పత్తి చేశారు. ప్లాస్టిక్స్ కరిగించే పాలీహైడ్రాక్సీ బ్యూటరేట్ గల పత్తి, రేప్ సీడ్ రకాలను ఉత్పత్తి చేశారు. ఈ విధంగా పాలీహైడ్రాక్సీ బ్యూటరేట్ గల బయోప్లాస్టిక్స్ వాతావరణంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ పదార్థ నిర్మూలనకి సాధ్యమవుతుంది. ఈ అణుసేద్యం మాలిక్యులర్ ఫార్మింగ్ ద్వారా వివిధ రసాయనాలు ఉత్పత్తి చేయగల మొక్కలను బయోఫ్యాక్టరీస్గా వాడుచున్నారు. వీటి ద్వారా తక్కువ సమయంలో స్వల్ప ఖర్చుతో అధిక ఉత్పత్తులను సాధించగలుగుతున్నారు. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా వ్యాక్సిన్లు, ప్లాంటీబాడీస్, వైద్య రంగంలో ఉపయోగపడే బయోఫార్మస్యూటికల్స్ తయారవుతున్నవి. ఉదాహరణకు బంగాళదుంప, టమాటా, అరటి, మొక్కజొన్న, లెట్యూస్ నుండి వ్యాక్సిన్లు, సోయాబీన్స్, మొక్కజొన్న, వరి, బార్లీ నుండి పోషక విలువలు గల ప్రోటీన్లు, ఆకులనందరి హరిత రేణువుల కణజాల ప్రక్రియ ద్వారా జంతు ప్రోటీన్స్, హ్యూమన్ సీరం ఆల్బుమిన్, రక్తనాళాల్లోని రక్తం గడ్డకొట్టకుండా ఉండేందుకై హిరుడిన్ అను యాంటీకోయాగులెంట్ ప్రోటీన్ను ఫార్మాస్యూటికల్ మందుల తయారీలో విరివిగా ఉపయోగపడుతుంది. వ్యాధిగ్రస్తుల్లోని గాచెస్ డిసీజ్, కొవ్వు అధికంగా పేరుకుపోయే డిసీజు, గ్లూకోసిన్ బ్రోసిడేజ్ ఎంజైమ్ ద్వారా ఇది నివారించబడుతుంది. ఇది తల్లికి బిడ్డకు గల ప్రేగు భాగం ప్లసెంటాలో అధికము. ఈ ఒక్క వ్యాధిగ్రస్తునికి 10 నుంచి 12 టన్నుల ప్లసెంటా అవసరం. ఇది $00,00,000 ఖరీదు గల మందు. కానీ మొక్కల నుండి లభ్యమయ్యే సిరీస్ అయిన ద్వారా ఈ జబ్బును అతి తక్కువ ఖర్చుతో

రూపుమాపగలుగుచున్నారు. జన్యు మార్పిడి పొగాకు పంట ద్వారా ఎడిబుల్ వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు. మరియు చెరకు, అరటి, టమాటా, బంగాళదుంప, పసుగ్రాసాల పంటల్లో కూడా ఈ వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. ముందు అవసరత లేకుండా అరటిపండుతోనే ఎడిబుల్ వ్యాక్సిన్లు శరీరానికి అందిస్తున్నారు. తదితర కూరగాయలను, పండ్లను సరఫరా చేస్తూ ట్రాన్జీన్ వెజ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో నూతన వరవణిని వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టగలిగారు. ఆధునికంగా ఈ జీఎం ఫుడ్స్కి భిన్నంగా జీన్ ఎడిటెడ్ పంటలు అమెరికాలోని సెలెక్టస్ కంపెనీ ద్వారా లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు బంగాళదుంప ఎన్నాళ్ళైనా తాజాగా ఉండగలదు. పుష్టిగల ప్రోటీన్లతో సోయాబీన్స్, దీర్ఘకాలంగా నల్లబడని పుట్టగొడుగులు, శిలీంధ్రాలను తట్టుకొని అధిక దిగుబడినివ్వగల గోధుమలు జీఎం ఆహార ఉత్పత్తులకు భిన్నంగా 2019లో మార్కెట్లోకి రానున్నవి. శాస్త్రవేత్తలు, వ్యవసాయదారులతో కూడిన వాణిజ్య సంబంధిత వివరాలు, దళాళ్ల కుతంత్రాలు చర్చించేందుకై బయోటెక్ కిసాన్ స్కీము స్థాపింపబడింది. పిల్లల్లో గల పోషక లోపాలను సరిదిద్దే నిమిత్తం

ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్ కలిగిన అనేక వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకునే శక్తి గల ఈ ఉత్పత్తులను చిన్నారులకు అందజేస్తున్నారు. 40% స్కూల్లో చదివే పిల్లలకు ఇనుము లోపం కనిపిస్తుంది. కాన ఫైలేట్, ఐరన్ ఫైలేట్ సమృద్ధి గల NAFEDTA గల చపాతీలు, దోశలు సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ బెంగళూరులో ప్రథమంగా చేర్చి అందిస్తున్నారు. జీనోమిక్స్, ప్రోటీన్స్ కలిపి ఒమిక్స్ అంటారు. ఈ పరిశోధనల ద్వారా జన్యు ఆకృతి, వాటి అమరిక, ఉత్పత్తి చేయి ప్రోటీన్లు, వాటి పనితీరు విశదమైంది. గాన వంశానుక్రమంలో సంక్రమించే జన్యు సంబంధ రోగాల జాబితా కంప్యూటరైజ్ లిస్టుగా తయారైంది. రోగ చికిత్స సంబంధిత జన్యు శాస్త్రం అప్లికేషన్ ఆఫ్ జెనెటిక్స్ టు క్లినిక్స్ ద్వారా వ్యాధులకు సంబంధించిన నివారణ క్రియను ప్రథమ దశలోనే తెలుసుకుని నివారణ చేయగలుగుతున్నారు. శరీర భాగాల్లో పనిచేయు వ్యాధికారక జన్యు స్థానంలో సాధారణ జన్యును ప్రవేశపెట్టి వ్యాధి నివారణ చేయడమే జీన్ థెరపీ. ఈ జన్యు చికిత్స ద్వారా అనేక వ్యాధులు నయమవుతున్నాయి. ఉదాహరణకు బ్రెయిన్ ట్యూమర్, హిమోఫిలియా, లివర్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, హెడ్, నెక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, వివిధ రకాల సంక్రమణ వ్యాధులు, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మరియు నరాలకు సంబంధించిన వ్యాధులు నయమవుతున్నాయి. ఈ స్టెమ్ సెల్ చికిత్స ద్వారా 80కి పైగా వ్యాధులను నివారణ చేయగలుగుతున్నారు. ఉదాహరణకు థలసిమియా, ఎనిమియా, సికిల్సెల్ ఎనిమియా, లుకేమియా, గుండె రక్తనాళాల లోపాలను, నరాలకు సంబంధించిన డిసార్డర్స్, ఆటిజం, మస్కులర్ డిస్ట్రాఫీ, ఆస్టియో ఆర్థటైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్ల జబ్బుల్లో కాట్లేజ్కి సంబంధించిన డిఫెక్ట్స్ని లేదా వాటి పునర్నిర్మాణం వంటివి ఆపరేషన్తో పని లేకుండా స్టెమ్ సెల్ థెరపీ ప్రముఖ పాత్ర వహిస్తోంది. మన సమాజంలో ఏదో ఒక సందర్భంలో నా విధి రాత అని వాపోతుంటాం. ఆ రాతను మార్చుకునే ఆయుధము ఆధునిక బయోటెక్నాలజీ పరిశోధనల ద్వారా దొరికింది. దాన్ని క్రిస్పర్ అని అంటారు. జన్యుపరమైన అంధత్వము, సికిల్సెల్ ఎనిమియా, జీవక్రియపరమైన రుగ్మతులు, సిస్టిక్ ఫైబ్రాసిస్ వంటి వంశపారంపర్య కారణమయ్యే జన్యు పరివర్తనలో మార్చగలుగుతున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ లియో నేతృత్వంలో శాస్త్రవేత్త బృందం ఈ పరిశోధనపై దృష్టి సారించింది. హ్యూమన్ జీనోమ్పై జరిగిన పరిశోధన ద్వారా తెలివైన మానవుని పరిణామం 30,000 జన్యువులకు పరిమితమైందని 2003లోనే గ్రహించారు. ఫలానా డిఎన్ఏని గుర్తించి పోరాడడం అనే సైనిక వ్యవస్థను సిద్ధపరిచారు. ఏ డిఎన్ఏపై పోరాడాలో గుర్తించడానికి గైడ్ ఆర్ఎన్ఏని సిద్ధం చేశారు. ఆ డిఎన్ఏని తెగనరగటం కొరకు కత్తి లాంటి ప్రోటీన్లు కనిపెట్టారు. దాన్నే క్రిస్పర్ క్రాస్ 9 అని పిలుస్తున్నారు. తొలిసారిగా ఈస్ట్ మీద ప్రయోగించి దాన్ని జీవన ఇంధనంగా సవరించగలిగారు. తదుపరి చేపలు, మొక్కలు, పండ్లు, పురుగులు, దోమలు ఇలా కోతుల్లో కూడా ప్రయోగాలు జరిపి జన్యు ఎడిటెడ్ కూరగాయలను, మలేరియా వ్యాప్తి కాకుండా దోమల డిఎన్ఏను మార్చగలిగారు. డేవిడ్ లియో బృందం అభివృద్ధి చేసిన బేస్ ఎడిటింగ్ ద్వారా మానవుల్లో 14% వ్యాధులకు చరమగీతం పాడేందుకు వీలు కలుగుతుంది. ఎడ్నిన్ బేస్ను గ్వైనిన్గా మార్చేందుకు ఉద్దేశించిన ప్రణాళిక ప్రకారము 48% వ్యాధులకును అరికట్టవచ్చు. ఎయిడ్స్ వ్యాధిని నిరోధించడానికి అనేక రకాలైన మందులు వాడుకలోనికి వచ్చాయి. కానీ అవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నవే తప్ప పూర్తి నివారణకు దోహదపడవు. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్ర బృందం ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా మానవ జీవన కణములోని ప్రవేశించిన హెచ్ఐవి ఆర్ఎన్ఏని నిర్మూలన చేయగలమని నిర్ధారించారు. మానవ రక్తంలోని టీ సెల్స్లో ప్రవేశించిన ఈ హెచ్ఐవి జీనోమ్ని జన్యు ప్రవర్తనతో జీన్ ఎడిటింగ్ ద్వారా ఇనాక్టివేట్ చేసినప్పుడు ఆ వైరస్ వృద్ధి చెందదు. కాబట్టి హెచ్ఐవి వ్యాధిని ఈ ప్రక్రియతో కూడిన బయోటెక్నాలజీ ద్వారా రూపుమాపగలమని నిర్ధారించారు. ఈ జీన్ ఎడిటింగ్ ద్వారా చైనా, యూకే నందల శాస్త్రజ్ఞులు పందుల్లో కూడా 24% కొవ్వును తగ్గించారని తెలుసుకుంటున్నాము. విచక్షణారహితంగా అడవులను నరికివేయటం, విపరీతంగా ప్లాస్టిక్ వస్తువులు వాడకం, మితిమీన రసాయనాల ఎరువులను ఉపయోగించడం, జల వనరుల్లోకి వ్యర్థాలను వదలటం, లెక్కకు మించిన పరిశ్రమల స్థాపన, అవసరాన్ని మించి ఇంధన వనరులు వాడకం పర్యావరణాన్ని కలుషితం చేస్తూ మానవ జీవనాన్ని నరకప్రాయంగా మారుస్తోంది. కాబట్టి వ్యర్థ పదార్థాలను నేరుగా బాహ్య వాతావరణంలో విడిచిపెట్టకుండా సూక్ష్మజీవుల సహాయంతో శుద్ధి చేయడాన్ని బయో రెమిడియేషన్ అంటున్నారు. గాలి, నీరు, భూమి నందలి కాలుష్యాలని బ్యాక్టీరియాలు, మొక్కలు శుద్ధి చేయడాన్ని ఫైటో డిగ్రడేషన్ అంటారు. మొక్కల్లోని అనగా రైజోస్పియర్ వేరుపారిన భాగాలను, నీళ్లలో మిళితమైన కాలుష్యాలను రైజో ఫిల్ట్రేషన్ ద్వారా శుద్ధి చేస్తున్నారు. నేలలో ఉండే సిలీనియం,
మెర్క్యూరీ హైడ్రోకార్బన్స్ ను ఫైటోవోల్టైజేషన్ పద్ధతి ద్వారా మొక్కల్లో జరిగే బాష్పోతరేక క్రియతో శుద్ధి గావించబడుతున్నాయి. వివిధ రకాలైన చెత్త పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో లిగ్నోలైటిక్ ఫంగై ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

0: పారిశ్రామిక వ్యర్థ పదార్థాలపై జీవించే నీలి ఆకుపచ్చ శైవలాలు, మైకోసిస్టస్ క్లాస్ట్రీడియం వంటి బ్యాక్టీరియాలను ఉపయోగించి బయోగ్యాస్ని ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. జీవ ఇంధనాల ఉత్పత్తిలో బయో ఎనర్జీ పురోగతి గమనిస్తే ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హోమ్ గ్రోన్ టెక్నాలజీగా అభివృద్ధి పరిచింది. బయోమాస్ నుండి ఇథనాల్ తయారీ, వ్యవసాయ పదార్థాల నుండి ఇథైల్ ఆల్కహాల్, బయో ఇథనాల్ 4 నుండి 7 రోజుల కాలంలోనే తయారు కావటం విశేషం. డిబిటి మరియు ఐసిటి సంయుక్త ఆధ్వర్యంలో 1 టన్ను బయోమాస్ నుండి 300 లీటర్ల ఇథనాల్ తయారవుతుంది. దీన్ని పెట్రోల్తో కలిపి వాహనాల ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ప్రప్రథమంగా ఇథనాల్ ప్లాంటు కాశ్మీర్లో నెలకొల్పబడింది. అటుపిమ్మట బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు హెచ్బీసీఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి మార్చబడి బయోటెక్నాలజీ పద్ధతుల ద్వారా ఇథనాల్ ప్లాంట్స్ అభివృద్ధి జరుగుతుంది. 2018 సంవత్సరంలోనే మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ఇథనాల్ ఉత్పత్తిని సాధించారు. డిబిటి మరియు ఐసిటి సంయుక్త కృషితో ర్యాపిడ్ ఎనరోబిక్ డైజెస్టర్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ వ్యర్థ పదార్థాల నుండి 24 గంటల సమయంలోనే బయోగ్యాస్ ఉత్పత్తి జరిగే కృషి సల్పినది. డిబిటి స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రాం ద్వారా కలుషిత నీటిని శుభ్రపరిచే మరెన్నో పథకాలను చేపట్టింది. ఈ విధానంలో వ్యవసాయ అభివృద్ధిలో చేపట్టిన ఫలితాలను గ్రీన్ బయోటెక్నాలజీగా, వైద్య రంగాభివృద్ధిని రెడ్ బయోటెక్నాలజీగా, పారిశ్రామిక అభివృద్ధిని వైట్ బయోటెక్నాలజీగా, విషపూరిత నీటి కాలుష్యాన్ని నివారించే దిశగా బ్లూ బయోటెక్నాలజీగా కృషి సల్పుతోంది. రానున్న భవిష్యత్తులో ఈ రంగాల ద్వారా అత్యున్నతమైన ఫలితాలను పొందగలమని ఆశిద్దాం.
1: మీరింతవరకు విజ్ఞాన విపంచి బయోటెక్నాలజీలో అద్భుత ఫలితాలు ప్రొఫెసర్ టి నిర్మల మేరీ గారి ప్రసంగం విన్నారు.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
7: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
8: సై బాల్,
7: నడుగుల తామర
8: సై బాల్,
7: బుర్రద పుల్ల
8: సై బాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
10: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
11: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
10: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి.

0: and supply. GRT Jewelers.
1: ఇప్పుడు వినండి మా తెలుగు తల్లికి మల్లెపూదండ. సహకారం శ్రీ విచలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: శ్రోతలకు నమస్కారం. తెలుగు భాష మన మాతృభాష. తెలుగు వారమైన మనం పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. ఇతర భాషల పట్ల గౌరవం చూపి నేర్చుకుని సంభాషించి ప్రయోజనం పొందడం అభిలషించదగిందే. ఈ ప్రపంచంలోని ఏ భాష అయినా శాశ్వతంగా ఉండాలి అంటే ఆ భాషను మాతృభాషగా గలవారు వారి నిత్య దైనందిన వ్యవహారాల్లో ఆ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలి. ప్రపంచంలోని ఏ దేశము తమ మాతృభాషను విస్మరించి పరభాషకు పెద్ద పీట వేయడం లేదు. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాతాస్వరూపాలే స్త్రీలందరూ గాని మన అమ్మ మనకెంతో ఘనమురా అన్న సత్యాన్ని మరువరాదు.
1: జాతీయాలు. ముందుగా జాతీయాలు. మొదటి జాతీయం ఆణిముత్యం. ఆణిముత్యం విలువైనది లేదా అత్యంత శ్రేష్టమైనది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఎటువంటి కల్తీ లేని స్వచ్ఛమైన గుండ్రని ముత్యాన్ని ఆణిముత్యం అని అంటారు. సమాజంలో కూడా ఈ పదాన్ని ఇలా వాడటాన్ని మనం గమనిస్తుంటాం. అసాధారణమైన ప్రతిభను కనబరిచిన వారిని ఆణిముత్యంతో పోలుస్తుంటారు. ఇంకొక అర్థం కూడా ఉందండోయ్, వ్యంగ్యంగా కూడా ఈ జాతీయాన్ని వాడుతుంటారు. తరచుగా అబద్ధాలు చెప్పే వారిని ఉద్దేశించి ఎగతాళిగా ఆయన మాట్లాడే మాటలన్నీ ఆణిముత్యాలేనండి అని అంటూ ఉంటారు. శ్రీకృష్ణదేవరాయల వారి అష్టదిగ్గజ కవులలో ఉన్న ఆణిముత్యాల్లాంటి కవులు వారిలో తెనాలి రామకృష్ణుడు ఒకరు. మహారాజుకు ఎలాంటి కష్టమైన సమస్యను కూడా రామకృష్ణుడు తన బుద్ధిబలంతో పరిష్కరించేవాడు. పంచతంత్ర కథల నుంచి ఒక ఉదాహరణ తెలుసుకుందాం. ఒక ముసలి తన భార్య కోరిక మేరకు తన స్నేహితుడైన కోతి గుండెకాయను తినాలని కోరికతో ఆ వానరాన్ని నమ్మించి నది మధ్యలోకి తీసుకెళ్తుంది ఆ ముసలి. అసలు విషయం చెప్పింది. ప్రమాదంలో చిక్కుకున్న ఆ కోతి ఏమాత్రం భయపడకుండా, అయ్యో మిత్రమా, నా గుండెకాయను చెట్టుపైన మరిచొచ్చాను, పద వెనక్కి వెళ్దాం అని అబద్ధం చెప్పి సమయస్ఫూర్తితో తన ప్రాణాలు కాపాడుకుంది. ఇది ఆణిముత్యంలాంటి పని. ఇక్కడ ఆ వానరం అసాధారణమైనటువంటి ప్రతిభను చూపింది. రెండవ జాతీయం నీళ్లు నములు. నీళ్లు నములు. తడబడుట అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. తడబడుట. ఆహార పదార్థాలను మాత్రమే నములుతాం గాని నీళ్లను నమలలేం కదా. కేవలం తాగగలమంతే, నోట్లోకి నీళ్లు పోసుకొని మాట్లాడడం సాధ్యమయ్యేటువంటి పని కానే కాదు. ఇక భాషాపరంగా ఈ జాతీయాన్ని రకరకాలుగా మాట్లాడుతారు. తప్పు చేసి దొరికిపోయిన వ్యక్తి సమాధానం చెప్పలేక తడబడటాన్ని అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియక దాటివేసే సందర్భంలోనూ, అధికారుల ముందు లేదా కొత్తవారి ముందు మాట్లాడటానికి సంకోచించే సందర్భంలో నీళ్లు నమలటం అనే పదాన్ని వాడుతారు. ఉదాహరణకు, ఆఫీసులో జరిగిన ఓ చిన్న తప్పును గురించి పై అధికారి నిలదీసినప్పుడు ఆ పొరపాటు చేసిన వ్యక్తి సమాధానము చెప్పలేక నీళ్లు నములుతాడు. మహాభారతంలోని రాయబార ఘట్టంలో శ్రీకృష్ణుడు సుయోధనునితో పాండవులకు అర్ధరాజ్యాన్ని గాని 5 ఊళ్ళుగాను ఇస్తే యుద్ధమే ఆగిపోతుంది అంటారు. దీనికి నీ సమాధానం ఏమిటి అని అడిగాడు. వెంటనే దుర్యోధనుడు పాండవులపై అసూయతో నేరుగా సమాధానము చెప్పలేక సాకులు వెతుకుతాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, వారికి రావలసిన భాగాన్ని ఇవ్వటం నీకు

ఇష్టం లేకపోతే నేరుగా చెప్పాలి గాని ఇలా పొంతనలేని మాటలతో నీళ్లు నమలటం వీరుడి లక్షణం కాదు అని అంటారు పరమాత్మ. తర్వాతి జాతీయం చీమ కుట్టినట్లు. చీమ కుట్టినట్లు ఏమీ పట్టనట్లు ఉండటాన్ని ఈ జాతీయం తెలుపుతుంది. ఏమీ పట్టనట్లు ఉండటం, శరీరంపైన చిన్న చీమ కుడితేనో లేదా పాకుతుంటేనో వెంటనే స్పందిస్తాం, ఆ చీమను తీసేస్తాం. అటువంటిది తన కళ్ళెదురుగా ఎంత అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకపోవడాన్ని చీమ కుట్టినట్లు కూడా లేదు అని అంటుంటారు. దైనందిన జీవితంలోనూ రాజకీయాల్లోనూ ఈ జాతీయాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. అదే చీమ కుట్టినట్లు. ఉదాహరణకు రైతులు నిరుద్యోగులు తమ సమస్యల పరిష్కారానికై ఎంత ఆందోళన చేస్తున్నా నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శిస్తుంటారు. ఇది మనం తరచుగా చూస్తుంటాం. మధ్యతరగతి కుటుంబాలలోని ఆర్థిక ఇబ్బందులపై భార్యాభర్తల మధ్య జరిగేటువంటి సంభాషణను అంతే సహజంగా కథల్లో మనకు అందించినటువంటి వారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. వారు రాసిన బడ్జెట్ కథలోని ఈ మాటలే చక్కని ఉదాహరణ. నెల ఆఖరు వచ్చేసరికి బడ్జెట్ తలకిందలైపోతున్నాయని భార్య ఆతృత పడుతుంటే భర్త మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకుండా హాయిగా కూర్చొని ఉంటాడు. మధ్యతరగతి జీవన చిత్రణకు ఇక్కడ ఈ జాతీయం అద్దం పడుతుంది. అదే చీమ కుట్టినట్లు. జాతీయాలు తెలుసుకున్నాం కదా.

ఇప్పుడు సంస్కృత న్యాయాలు. మొదటి సంస్కృత న్యాయం అగ్నిశలభన్యాయం. ముందు వెనుకలో ఆలోచించకుండా ఆకర్షణతో ప్రమాదంలో పడి నశించే స్వయంకృత అపరాధాన్ని దీనిని తెలిపేదే అగ్నిశలభన్యాయం. తర్వాతి సంస్కృత న్యాయం అశ్వత్థపత్రన్యాయం. అశ్వత్థము అంటే రావి చెట్టు, పత్రము అంటే ఆకు. గాలి వీచకపోయినా రావి చెట్టు ఆకులు స్వతహాగా కదులుతూనే ఉంటాయి. చంచల స్వభావాన్ని తెలపడానికి వాడే సంస్కృత న్యాయమే ఇది అశ్వత్థపత్రన్యాయం. కొందరు వ్యక్తులు సమయ సందర్భాలు లేకపోయినా ఎదుటివారు వింటున్నారా లేదా అన్నది చూడకుండా నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. వారి నాలుక రావియాకులా ఎప్పుడు కదులుతూనే ఉంటుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. తరువాతి సంస్కృత న్యాయం కడలి తరంగ న్యాయం. మానవ జీవితంలోని కష్ట సుఖాలను చెప్పడానికి చక్కగా సరిపోయే న్యాయం కడలి తరంగ న్యాయం. కడలి అంటే సముద్రం, తరంగమంటే అల. సముద్రంలో అలలు ఎప్పుడూ ఒకటిగా రావు. ఒక అల వచ్చి ఒడ్డును తాకి వెనుక్కు వెళ్లేలోపు దాని వెనుక మరొక అల, ఆ వెనుక ఇంకొక అల, ఈ విధంగా అలలు నిరంతరాయంగా వస్తూనే ఉంటాయి. మానవ జీవితంలో కష్టసుఖాలు శాశ్వతంగా ఉండవు. ఒకసారి వచ్చి ఆగిపోయేవి కాదు కూడా. సముద్రపు అలల్లాగా ఒకదాని తరువాత ఒకటి జీవితాంతం వస్తూనే ఉంటాయి. ఒక సమస్య తీరిందని సంతోషించేలోపు మరో సమస్య మన ముందుంటుంది. ఇదే కడలి తరంగ న్యాయం. అందుకనే సాహిత్యకారులు మానవ జీవితంలోని కష్టాన్ని కష్టాల కడలి అని చెబుతారు. సంస్కృత న్యాయాలు తెలుసుకున్నాం. నాటికి నేటికి గురువులకు స్థానం గురువులదే, దానిని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరు. ఈ విషయాన్ని భాగవతంలోని సప్తమ స్కందంలో పోతనగారు రాసిన ఈ పద్యమే ఒక ఉదాహరణ. అంధప్రక్రియ ఉన్నవాడు పలుకండస్మత్ ప్రతాపక్రియా గంధంబు ఇంచుకలేదు మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు మము పాటించి ఈ

గ్రంథంబుల్ చదివించి నీతి కుశలం గావించి రక్షింపరే అని హిరణ్యకశిపుడు గురువులైన చండామార్కులతో ఇలా అంటారు. ఓ గురువులారా, నా కుమారుడు ప్రహ్లాదుడు ప్రస్తుతం ఏమీ తెలియని అజ్ఞానములో ఉన్నాడు. నా పరాక్రమ విశేషాల గురించి మాట్లాడడు. నా శౌర్య పరాక్రమాలు వాడిలో కనిపించడం లేదు. మీరు దయాహృదయులు, నా మనసుకి నచ్చిన బంధువులు, పూజ్యులు, మాకంటే పెద్దవారు. కాబట్టి దయతో ఈ ప్రహ్లాదుడికి రాజనీతి శాస్త్ర గ్రంథాలన్నీ చదివించి నిపుణుడిగా మార్చండి, మా వంశాన్ని రక్షించండి అని మొరపెట్టుకున్నాడు. అంతటి కరుడుగట్టినటువంటి రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుని నోటి వెంట వచ్చినటువంటి మాటలివి. ఈ మాటలే గురువుల స్థానం ఏమిటో తెలుపుతాయి. నేటి సమాజంలో తల్లిదండ్రులు, పిల్లలు గురువుల పట్ల ఎటువంటి గౌరవాన్ని కలిగి ఉన్నారో ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సన్మార్గంలో నడిపే గురువు అందరికన్నా శ్రేష్ఠుడు. వారి విషయంలో శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి, అప్పుడే సమాజం పురోగమిస్తుంది అన్న పెద్దల మాటలు అక్షర సత్యాలు. అంధప్రక్రియ ఉన్నవాడు పలుకండస్మత్ప్రతాపక్రియ గంధం వించుకలేదు, మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు, మాకు పెద్దలు మము పాటించి ఈ బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలం కావించి రక్షి

ఇప్పుడు పొడుపు కథలు. ఇప్పుడు పొడుపు కథలు. మొదటి పొడుపు కథ, కొండ నిండా ఎలక్కాయలు. దీనికి విడుపేమిటి? కొండ నిండా ఎలక్కాయలు, దీనికి విడుపేమిటి? రెండవ పొడుపు కథ, దోసెడు నీళ్లల్లో దొరసాని జలకాలాడుతుంది. దీనికి విడుపు మీరే చెప్పాలి. దోసెడు నీళ్లల్లో దొరసాని జలకాలాడుతుంది, దీనికి విడుపు మీరే చెప్పాలి. తర్వాతి పొడుపు కథ, ఎర్రని ఆకును విరిస్తే పటపటమని విరిగిపోవు. దీనికి విడుపేమిటి? ఎర్రని ఆకును విరిస్తే పటపటమని విరిగిపోవు, దీనికి విడుపేమిటి? తర్వాతి పొడుపు కథ, ఆకులేని చెట్టు 60 పుట్లు పండే. ఆకులేని చెట్టు 60 పుట్లు పండే, దీనికి విడుపేమిటి? చివరి పొడుపు కథ, ములుకోల కట్టెకు 300 ముత్యాలు. ములుకోల కట్టెకు 300 ముత్యాలు, దీనికి విడుపేమిటి? ఈ పొడుపు కథలకు విడుపును మీరే చెప్పాలి. ఇప్పుడు సామెతలు. మొదటి సామెత, ఇల్లు పీకి పందిరేసినట్లు. చిన్న పని కోసం ముఖ్యమైన దానిని నష్టం చేసుకోవడం అనే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. చిన్న పని కోసం ముఖ్యమైన దానిని నష్టం చేసుకోవటం. ఇంకా చెప్పాలంటే, చిన్న సమస్యను పరిష్కరించబోయి పెద్ద సమస్యను మిందేసుకోవటం. అదే ఇల్లు పీకి పందిరేసినట్లు అనే సామెత. తరువాతి సామెత, ఎంచి వేస్తే ఆరి తరుగున. లెక్కపెట్టి ఇచ్చిన వస్తువులు ఎండకు ఎండిపోయినా సంఖ్య మాత్రం తగ్గదు కదా అన్నది ఈ సామెతకున్న అర్థం. లెక్కపెట్టి ఇచ్చిన వస్తువులు ఎండకు ఎండిపోయినా వాటి సంఖ్య మాత్రం తగ్గదు కదా అన్నది ఈ సామెత తెలుపుతుంది. తరువాతి సామెత, తలప్రాణం తోకకు వచ్చింది. కఠిన పరిస్థితిని

ఎదుర్కొని బయటపడినప్పుడు ఈ సామెతను వాడతారు. కఠిన పరిస్థితిని ఎదుర్కొని బయటపడినప్పుడు తలప్రాణం తోకకొచ్చింది అనే సామెతను వాడతారు. ఉదాహరణకు, ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి మారేటప్పుడు సామాన్లన్నీ సర్ది, కొత్త ఇంట్లోకి పెట్టేసరికి మాకు తలప్రాణం తోకకొచ్చింది అన్న మాటలు మనం వింటుంటాం. సామెతలు తెలుసుకున్నాం కదా.

ఇప్పుడు పొడుపు కథలకు విడుపును తెలుసుకుందాం. పొడుపు కథలకు విడుపును తెలుసుకుందాం. మొదటి పొడుపు కథ, కొండ నిండా ఎలక్కాయలు, దీనికి విడుపు చుక్కలు, అవేనండి నక్షత్రాలు. తర్వాతి పొడుపు కథ, దోసెడు నీళ్లల్లో దొరసాని జలకాలాడుతుంది, దీనికి విడుపు వెన్నముద్ద, వెన్నముద్ద. తర్వాతి పొడుపు కథ, ఎర్రని ఆకును విరిస్తే పటపటమని విరిగిపోవు, దీనికి విడుపు అప్పడం, అప్పడాలండి, కరకరమంటే కదా అవి. తర్వాతి పొడుపు కథ, ఆకులేని చెట్టు 60 పుట్లు పండే, దీనికి విడుపు ఉప్పు, సాల్ట్. చివరి పొడుపు కథ, ములుకోల కట్టెకు 300 ముత్యాలు, దీనికి విడుపు సజ్జకంకి, సజ్జకంకి. పొడుపు కథలు తెలుసుకున్నాం కదా. గుర్రం జాష్వా గారు రచించిన పిరదౌసీ కావ్యాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. గజనీ మహమ్మద్ తన పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలనుకున్నాడు. పారసీక కవిశ్రేష్ఠుడైనటువంటి పిరదౌసీని రప్పించాడు. తరతరాల తన వంశ చరిత్రను గొప్ప కావ్యంగా రచించమని కోరాడు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు రూకనిస్తానని వాగ్దానం చేశాడు కూడా. పిరదౌసి 30 ఏళ్లు శ్రమించి గజనీ వంశానికి చెందినటువంటి 16 మంది రాజుల చరిత్రను షానామా అనే మహాకావ్యంగా రచించారు. 60,000 పద్యాల మహాగ్రంథమది. అయితే రాజు ఆడిన మాట తప్పి 60,000 బంగారు నాణాలకు బదులుగా 1,000 నాణాలు కవికి పంపించాడు. పిరదౌసి ఆశాభంగం పొంది ఆ ధనం రాజుకు తిప్పి పంపించాడు. అందులో ఒక లేఖ నిందాపూర్వకంగా రాశాడు కూడా. అది చదివిన గజనీ కోపించి కవిని పట్టి చంపమని భటులకు ఆజ్ఞాపించాడు. అది తెలిసినటువంటి పిరదౌసి బాధతో మసీదు గోడ మీద ఒక పద్యాన్ని రాసి భార్యా కుమార్తెతో గజనీ పట్టణాన్ని వదిలిపెట్టి స్వస్థలమైన తూసు పట్టణానికి చేరాడు. కొంతకాలానికి కనువిప్పు కలిగినటువంటి గజనీ మహమ్మద్ మసీదు గోడ మీద పిరదౌసి రాసినటువంటి పద్యం కూడా చదివి ఎంతో విచారించాడు. వెంటనే 60,000 బంగారు నాణాలు ఒంటెల మీద పిరదౌసి కవికి పంపించాడు. కానీ అప్పటికే దుర్భర దారిద్ర్యంతో పిరదౌసి మరణించాడు. తన తండ్రిని కష్టపెట్టిన ఆ ధనాన్ని కూతురు స్వీకరించలేదు. గజనీ మహమ్మద్ పశ్చాత్తాపంతో కవి రుణం తీర్చుకోవడానికై తూసు పట్టణంలో ఒక సత్రశాల కట్టించాడు. కవికి కీర్తి, రాజుకు అపకీర్తి నిలిచిపోయాయి. ఎక్కడో పర్షియా దేశంలో ఎన్నడో జరిగిపోయిన ఈ కథావస్తువును గ్రహించి తెలుగు పాఠకులకు ఆత్మీయంగా చేయగలిగాడు జాష్వా గారు. సామాజిక నిరాధారణతో ఎంతో వేదన అనుభవించాడు జాష్వా. అట్టడుకు పేదరికాన్ని చవిచూశాడు కూడా. నిరుపేదైనటువంటి పిరదౌసీది వేదనామయ జీవితమే బహుశా ఈ సారూప్యమే ఈ కథావస్తువును గ్రహించేటట్టు చేసుండాలి. పిరదౌసి కావ్యం చదువుతుంటే పిరదౌసి, జాష్వా ఇద్దరూ కలగలిసినటువంటి ఒకే ఒక కవిస్వరూపం మన కళ్ళ ముందు కదలాడుతుంది. పిరదౌసి వ్యక్తిత్వాన్ని ఆత్మీకరించుకున్నాడు జాష్వా. నిజానికి ఇద్దరి ఆత్మ ఒకటేనేమో అనిపిస్తుంది. ఇంక విషాద గీతములకే మిగిలిన్ రసహీనమై మషీ పంకమునా కలమ్మునా అభాగ్యుడనైతి వయఃపటుత్వమున్ కృంకే శరీరమందలము కొన్నది వార్ధకభూతము ఈ నిరాశాంకిత భాస్పముల్ ఫలములైనవి 30 ఏండ్ల సేవకున్ అని పిరదౌసి చేసినటువంటి

ఆక్రోశం కేవలం పిరదౌసీదేనా లేదా జాష్వాది కూడానా అని అనిపించక మానదు. ఫిరదౌసి గజనీ మహమ్మద్కు రాసిన లేఖా సారాంశమంతా కవిగా జాష్వా పడిన వేదనా సారాంశమే అనిపించక మానదు. అయితే ఫిరదౌసి దౌర్భాగ్యానికి కేవలం గజనీ మహమ్మదే కారణమా అనే సందేహం తలెత్తక మానదు. కాసు కోసం కవిత్వాన్ని అమ్ముకోదలిచిన ఫిరదౌసి దురాశ కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. అందుకే తమ కత్తికి మనుషుల్ని ఆహారంగా వేసే రాతి గుండె సుల్తానులపై తన కవిత సుధ చిందించినటువంటి పాపం తనకు తగిలిందని ఫిరదౌసి తర్వాత గ్రహిస్తాడు. అందుకనే బొమ్మెర పోతనగారు సత్కవుల్ హాలికులనైననేమి అని తన కవిత్వాన్ని ఎవరికి అంకితం ఇవ్వకుండా ఆ పరమాత్ముడికి అంకితం ఇచ్చేశారు. స్వభావాన్ని బట్టి జాష్వాది హృదయ ప్రధానమైన కవిత్వం. మానవ భావావేశాల్ని అతను వ్యక్తీకరించినంత మృదువుగా గాఢంగా వ్యక్తీకరించినటువంటి ఆధునిక కవులు తక్కువ. జాష్వా కవిత్వం ఎంతో ఆర్ద్రంగా ఆత్మీయంగా మన గుండె తలుపులు తెరిచి లోపలికి ప్రవేశిస్తుంది. ఆ ఉద్ధృతిని ఎవ్వరు అడ్డుకోలేరు. కావ్యంలో ఫిరదౌసి వేదన జాష్వా వేదనగా అంతిమంగా మన వేదనగా పరివశిస్తుంది. ఆలోచనకు హేతువు నివ్వటం జాష్వాకు మాత్రమే తెలుసు. భావానికి లోతునివ్వటం తెలుసు. అభివ్యక్తిని ఉన్నతీకరించడం తెలుసు. ఫిరదౌసి గజనీ పట్టణం వదిలి వెళ్తూ మసీదు గోడ మీద రాసినటువంటి వాక్యాలు జాష్వా మన గుండెల మీద రాసినటువంటి వాక్యాలు అనిపిస్తాయి. కృతి యొక్క బెబ్బులిం వలే శరీర పటుత్వము ఆహరింపా శేషిత మగు అస్థి పంజరము జీవలంబున ఊగులాడగా బ్రతికియూ చచ్చియున్న ముదివగ్గు మహమ్మదుగారి ఖడ్గదేవతకు రుచించునా పరిభవ వ్యదయింతట సంతరించునా ముచ్చెములకు ఇక్కైన సముద్రమునను పెక్కుమారులు ముస్కలు వేసినాడా భాగ్యహీనుండ ముత్యము పడయనైతి వనతినను మృంగ నోరు విచ్చినది తుదకు. గజనీ మహమ్మదు ఫిరదౌసికి చేసిన అన్యాయాన్ని కవి దురదృష్టాన్ని స్ఫురింపచేసే వాక్యాలివి. ఈ సందర్భంలో బహుశా ఇంతకంటే ధ్వని ప్రధానమైన వ్యక్తీకరణ ఎవరికీ సాధ్యం కాదేమో. ఈ రచనకు సంబంధించిన మరికొన్ని విశేషాలను వచ్చే భాగంలో తెలుసుకుందాము.

0: తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు, వాటి జవాబులు. మొదటి ప్రశ్న: లేవరా భరతపుత్ర లేవరా, దేవి నూత్న శక్తి మూర్తి భావిమూర్తి, భరతమాత లేవరా చేతులకి మ్రొక్కరా అన్న ప్రసిద్ధ కవి ఎవరు? లేవరా భరతపుత్ర లేవరా, దేవి నూత్న శక్తి మూర్తి భావిమూర్తి, భరతమాత లేవరా చేతులెత్తి మొక్కరా అన్న ప్రసిద్ధ కవి ఎవరు? సమాధానం: అడవి బాపిరాజుగారు. అడవి బాపిరాజుగారు. తర్వాతి ప్రశ్న: స్వాతంత్రోద్యమ తొలి ప్రజాకవి అని ఎవరిని పిలుస్తారు? స్వాతంత్రోద్యమ తొలి ప్రజాకవి అని ఎవరిని పిలుస్తారు? సమాధానం: గరిమెళ్ల సత్యనారాయణ గారు. గరిమెళ్ల సత్యనారాయణ గారు. తర్వాతి ప్రశ్న: వెన్నెలవాడ నాటికల సంపుటిని వెలువరించింది ఎవరు? వెన్నెలవాడ నాటికల సంపుటిని వెలువరించింది ఎవరు? సమాధానం: డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. తర్వాతి ప్రశ్న: హాస్య బ్రహ్మ అని ఎవరిని పిలుస్తారు? హాస్య బ్రహ్మ అని ఎవరిని పిలుస్తారు? సమాధానం: బమిడిపాటి కామేశ్వరరావు గారు. బమిడిపాటి కామేశ్వరరావు గారు. చివరి ప్రశ్న: సాగర సంగమం అనే దళిత కథను రాసింది ఎవరు? సాగర సంగమం అనే దళిత కథను రాసింది ఎవరు? సమాధానం: శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
1: మా తెలుగు తల్లికి మల్లెపూ దండ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ఇంట్లో, బయట సమాజంలో తెలుగు వారితో కలిసినప్పుడు తెలుగే మాట్లాడండి. అత్యవసరమైతే తప్ప మరొక భాష ఉపయోగించకండి. సెలవు మరి, నమస్తే.

0: మా తెలుగు తల్లికి మల్లెపూదండ. కార్యక్రమం విన్నారు సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.

0: టిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఇప్పుడు విందాం ఒక పాట.

0: today to qualify for the next round. The four-day-long Inter-Day festival will begin today in Moscow, bringing together the Indian and Russian communities for a celebration of culture, traditions and people-to-people ties. The festival will be held at Gostiny Dvor in Moscow. Being organized under the theme Unity of Cultures, Friendship of Peoples, the festival will feature a diverse program spread across several venues. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Anuja. All the dailies have noticed the maiden visit of the present U.S. ambassador to Srinagar. A headline in the Indian Express quoting the U.S. envoy writes, JNK, important part of India, will relook at travel warnings, expressing a strong endorsement of New Delhi's long-standing position on Jammu and Kashmir. Government sharpens Gen Z outreach on social media with One Day, One University, notes the Pioneer along with all other dailies. Modi top social media rankings, adds the Economic Times. A Hindustan Times headline writes about the Supreme Court asking NTA about the progress in exam reforms plan. A headline in the Tribune cites a transformative move launched by India Post to test the feasibility of last mile delivery to the country's most remote and inaccessible corners, which says where the Dakia cannot go, a drone can. In its developmental commitment to the state of Palestine, India to build hospital in West Bank seeks to deploy field hospital in Gaza, states the Hindu. On Bangladesh Prime Minister's possible visit to India, Prime Minister Modi assures him of an honorable reception, is another headline in the Tribune. New U.S. immigration rules may mean greater scrutiny for Indians with expanded definition of public charge, reports the Asian Age. And finally, the Times of India refers to a study saying people with no high BP, diabetes or smoking habit lived nearly 13 years longer without dementia than those with all three risk factors. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Union Cabinet approves four multi-tracking railway projects covering eight districts of West Bengal, Odisha, Tamil Nadu and Andhra Pradesh. Cabinet also clears four laning of Muzaffarpur, Sitamarhi, Sonbarsa section of NH-22 in Bihar. Union Home Minister Amit Shah to chair Southern Zonal Council meeting at Kovalam in Tamil Nadu this morning. Fourth round of India-Singapore Ministerial Roundtable to be held in Singapore today. Bangladesh to go to polls today to elect a new president. U.S. President Donald Trump declares economic warfare against Iran, threatens economic punishment for any country helping Tehran. And Indian women's team to take on England in their final Pool D match of AFIH Hockey World Cup in Amstel Finn this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో అమృత్ 2.0 పథకం ప్రారంభం, 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. నంద్యాల పట్టణంలోని మహానంది రోడ్డులోని హెడ్ వాటర్ వర్క్స్ ఆవరణలో అమృత్ 2.0 పథకం కింద 38.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 16 MLD సామర్థ్యం గల సమగ్ర తాగునీటి శుద్ది కర్మాగారం WTP నిర్మాణ పనులకు మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమృత్ 2.0 పథకం ద్వారా నంద్యాల నగరంలో తాగునీటి మౌలిక వసతుల కోసం గోరకల్ జలాశయం నుండి అభివృద్ది పనులు చేపడుతున్నట్లు తెలిపారు. WTP నిర్మాణం పూర్తయిన అనంతరం పట్టణ ప్రజలకు మెరుగైన నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. బనగానపల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కొరటమద్ది గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం కింద 1000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు

స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం బీబీజీ రామ్జీ పథకం కింద పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 49,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని, ఈ విస్తీర్ణాన్ని 100,000 హెక్టార్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జిల్లాలోని పొట్టిపాడు గ్రామంలో 575 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. రైతుల భూమికి సంబంధించి

0: పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. రైతుల భూమికి సంబంధించిన హక్కులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామ అభివృద్దిలో భాగంగా 35 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించామని, అలాగే 2 కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని కేవీఎస్సీ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2,06,000 మంది రైతులకు 139 కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కలిసి ప్రారంభించారు. అలాగే ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర ప్రచార రథాన్ని కూడా వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాకు 19 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కేటాయించగా ప్రస్తుతం 11 వాహనాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటిలో 8 వాహనాలను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన 3 వాహనాలను బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్ ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించినట్లు చెప్పారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్ రైతు బజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు బజార్లో స్టీమ్డ్ బియ్యం కిలో 52 రూపాయలు, ముడి బియ్యం కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. జూన్1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన తూర్పు కోస్తా రైల్వే జోన్కు తొలి జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ మాధుర్ రైల్వే డివిజన్లో పర్యటించారు. విశాఖపట్నం నుంచి నంద్యాల వరకు ప్రయాణించిన ఆయన అక్కడి నుంచి గుంటూరు వరకు పర్యటిస్తూ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా సందీప్ మాధుర్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పనులను వేగవంతం చేసి ప్రయాణికులకు త్వరితగతిన మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న డబ్లింగ్, టన్నెల్ పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మీరింతవరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన బి శేఖర్. నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి డ్రైవర్ రాముడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: తర్వాత వినండి, దేవకన్య చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: డబ్బుకు లోకం దాసోహం చిత్రం కోసం ఘంటసాల పిసుశీల పాడిన పాట వింటున్నారు. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కేవీ మహాదేవన్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

చివరిగా మీరు విన్న ఆ పాట అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. అది సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, స్టూడియోలో సమయం 9:10. ఇప్పుడు విందాం మన ఆలయాలు శీర్షికన అనంతపురం మారుతీనగర్లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ విశేషాలు విన్నాం.

0: నమస్తే సర్వశక్త్యాయ నిత్యాయ పరమాత్మని పురుషాయది బీజాయ పరేషాయ నమో నమః అని హరిహర సుతుడైన అయ్యప్ప స్వామిని స్తుతిస్తారు. అయ్యప్ప స్వామివారిని పూజించే సాంప్రదాయం దక్షిణ భారతదేశంలో అధికంగా కానవస్తుంది. కేరళ ప్రాంతంలోని శబరిమల ప్రధాన యాత్రాస్థలాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో స్వామివారిని బ్రహ్మచారిగా పూజిస్తారు. అయ్యప్ప అనే పదానికి అర్థం ఎంతో గమ్మత్తుగా ఉంటుంది.
1: అయ్యా అంటే విష్ణువని, అప్ప అంటే శివుడని, ఈ రెండు పేర్ల సంగమంతో అయ్యప్ప అనే నామం పుట్టిందని పండితులు చెబుతారు. మణికంఠుడు, ధర్మశాస్త, అయ్యప్ప అని వివిధ నామాలతో పూజలందుకుంటున్నారు స్వామివారు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ మొదలగు ప్రాంతాలలో స్వామివారికి ఆలయాలను నిర్మించి నిత్య పూజలు గావిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక పట్టణాల్లో, గ్రామాల్లో అయ్యప్పవారి ఆలయాలు వెలసి అయ్యప్ప పూజలందుకుంటూ ఉన్నారు.
0: ఆంధ్ర శబరిమలైగా పేరు పొందిన ద్వారపూడి, శంఖవరం, హైదరాబాదులోని సనత్ నగర్లోని అయ్యప్ప స్వామివారి ఆలయాలు కేరళలోని శబరిమలై ఆలయ నమూనాను పోలి ఉంటాయి. నిత్య పూజా క్రమంలో గాని, అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి గాని స్వామివారిని నిష్కళంక హృదయముతో పూజిస్తే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి.

0: చైత్రమాసం ఉత్తరా నక్షత్రం చతుర్దశి నాడు స్వామివారు అవతరించారు. స్వామివారి ఆవిర్భావం లోక కళ్యాణం కోసమే జరిగింది. క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతరించి ఆ కార్యాన్ని నిర్వహిస్తారు. మోహినిని చూసి మహాశివుడు ఆకర్షితుడవుతాడు. వారి కలయికతో గొప్ప తేజస్సుతో శివకేశవుల పుత్రుడుగా అయ్యప్ప స్వామి ఆవిర్భవించారు. ఈ ఆవిర్భావం వెనుక గొప్ప ఐతిహ్యమే ఉంది.
1: మహిషి అనే రాక్షసి బ్రహ్మచేత అసాధారణ వరాలను పొంది తన మరణం శివకేశవులకు ఉద్భవించిన పుత్రుడు వల్లే జరగాలని, అలా పుట్టిన సంతానం 12 ఏళ్లపాటు భూలోకంలో ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలని, అప్పుడే అపజయం పొందుతానని నిశ్చయము చేసింది. పరమేశ్వరుడి అనుమతిని పడసి పంపా సరోవర తీరప్రాంతంలో శిశురూపంలో అవతరించారు అయ్యప్ప స్వామివారు.
0: దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం పంపా సరోవర ప్రాంత పరిసరాల్లో సంచరిస్తున్న గొప్ప శివభక్తుడైన పందళ దేశాధీశుడైన రాజశేఖరుడికి ఈ శిశువు కనిపించాడు. సంతానం లేక అల్లాడిపోతున్న రాజశేఖరుడికి పేదవాడికి పెన్నిది దొరికినట్లయింది. ఈశ్వర ప్రసాదంగా భావించి ఆ శిశువు యోగక్షేమాలు చూస్తుండేవారు. గురుకులంలో రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా భావించి అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తారు.
1: అరణ్యం నుండి తిరిగి వచ్చిన అయ్యప్పకు తండ్రి అయిన రాజశేఖరుడు రాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పిస్తాడు. ఈ చర్య రాజశేఖరుడి భార్యకు ఇష్టంలేక కపట తలనొప్పికి కారణమై పులిపాలతోనే తలనొప్పి తగ్గుతుందని చెప్పించింది. స్వయాన అయ్యప్పస్వామి పులిపాల కోసం అరణ్యానికి బయలుదేరుతాడు. ఈ అరణ్యంలో గేదె రూపంలో సంచరిస్తున్న మహిషితో భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో మహిషి మరణిస్తుంది. ఇంద్రాది దేవతలు ప్రసన్నులయ్యారు.
0: అయ్యప్ప ఇంద్రుడితో తాను అరణ్యానికి వచ్చిన వృత్తాంతం అంతా తెలిపి తనకు సహకరించమని కోరారు. అలా ఇంద్రుడే స్వయంగా పులిలా మారి చివరికి ఇంద్రుడే స్వామివారికి వాహనమయ్యారు. అరణ్యం నుండి తిరిగి వచ్చాక రాజ్యాధికారాన్ని చేపట్టి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. తాను వదలిన బాణం ఎక్కడ పడుతుందో

0: అక్కడ ఆలయాన్ని నిర్మించమన్నారు.
1: శ్రోతలు, ప్రస్తుతం శబరిమలైలో స్వామివారు కొలువై ఉన్న చోటే బాణం పడిన చోటు. అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుని భక్తులతో విశేష పూజలందుకుంటున్నారు స్వామివారు.

0: బ్రహ్మచారిగా పూజలందుకుంటున్న స్వామివారు కొన్ని ఆలయాలలో ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇలాంటి ఆలయాలను కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుక ఉన్న మంటపంలో చేతిలో కొరడాతో స్వామివారికి అటూ ఇటూ దేవేరులతో కలిసి దర్శనమిస్తారు. కేరళలోని అచ్చన్ కోవిల్లో పుష్కల పూర్ణ అనే దేవేరులతో స్వామివారు దర్శనమిస్తారు.
1: స్వామివారిని పూజించే మార్గాలలో మాలధారణ అతి పవిత్రమైనది. 41 రోజు కఠిన నియమాలను పాటించి మాలధారకులు కార్తీక మాసం సంక్రాంతి సమయాలలో శబరిమలై చేరుకుని స్వామివారికి ఇరుముడిని సమర్పిస్తారు. అన్ని సమయాలలోనూ అంత దూరం ప్రయాణము చేసి స్వామివారిని దర్శించటం సులభతరం కాదు కదా. అందువల్లనే స్వామివారి మూర్తిని తమ పరిసర ప్రాంతాలలో ప్రతిష్ఠించుకుని వారి మనస్సుని పూజా పుష్పాలుగా స్వామివారికి అర్పిస్తూ పూజిస్తుంటారు.
0: ఇందుకు చక్కని ఉదాహరణ అనంతపురంలోని మారుతినగర్లో వెలసిన అయ్యప్ప స్వామివారి ఆలయం. 30 ఏళ్ల కిందట చిన్న మంటపంలో స్వామివారిని ప్రతిష్ఠించుకుని పూజిస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి 1 ఎకరం విస్తీర్ణంలో సర్వాంగ సుందరమైన ఆలయంగా తీర్చిదిద్దారు.
1: శ్రోతలు, తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం 2 అంతస్తులలో నిర్మాణం కాబడింది. కింది భాగంలో ఆధ్యాత్మిక ప్రసంగాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, మాలధారకుల విశ్రాంతి కొరకు సదుపాయం ఉంది. స్వామివారిని దర్శించాలంటే 18 మెట్లు ఎక్కి 5 అంతస్తుకు చేరుకోవాలి.
2: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అన్నదాన ప్రభువే.
1: శబరిమలై ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది ఈ ఆలయం కూడా.
0: విశాలమైన ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే దారువు ధ్వజస్తంభం, స్వామివారి వాహనమైన పులి, దాని ముందర బలిపీఠం కానవస్తుంది. ఇక్కడ ఉత్తర దక్షిణంగా 2 గదులు ఉన్నాయి. ఒకదానిలో హోమకుండం, రెండవదానిలో భజన సామాగ్రి ఉన్నాయి.

ఇక స్వామివారి గర్భాలయం విషయానికి వచ్చినప్పుడు 4 అడుగుల ఎత్తైన మందిరంలో 1.5 అడుగుగల అయ్యప్ప స్వామివారి మూర్తి దర్శనమిస్తారు. గర్భాలయ ద్వారానికి శంఖం

0: చక్రం, ఓంకారం, స్వస్తిక్, కమలం చిహ్నాలను చూడవచ్చు.
1: ఇక గర్భాలయంలో స్వామివారు యోగ పట్టిక ఆసనంలో ఆసీనులై ఉంటారు. 1.5 అడుగు ఎత్తుగల మూల విరాట్ తూర్పును చూస్తూ ఉంటారు. విశిష్టమైన అలంకరణల్లో స్వామివారు భక్తజన కోటికి వెలుగులు నింపుతూ ఉంటారు.
2: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే ఓం, అన్నదాన ప్రభువే ఓం, అయ్యప్పనే ఓం, ఆర్యంగావు అయ్యనే ఓం, అచ్చన్ కోవిల్ అరసే ఓం, కులతూప్పులై బాలకనే
1: ఆలయ వివరాలను తెలుపుతూ,
3: అనంతపురంలోని మారుతినగర్లోని 80 ఫీట్ రోడ్ తూర్పుముఖంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి ఆలయం. ఈ ఆలయం జీర్ణోద్ధరణ గావించి ఇప్పుడు సర్వాంగ సుందరంగా నిర్మాణం అయ్యింది. పైగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, కేరళలోని అయ్యప్ప స్వామి వారి ఆలయ నిర్మాణాన్ని పోలి ఉన్నట్టుగానే ఉంటుంది ఈ ఆలయం కూడా. మరి ఆలయానికి సంబంధించి ఎన్నో వివరాలను ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి వారి మాలను ధరించేటువంటి భక్తాదులు శ్రీ డి తిక్కయ్య గారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. తిక్కయ్య గారు చెప్పండి, ముందుగా ఇప్పుడు సర్వాంగ సుందరంగా ఉండేటువంటి ఈ ఆలయం, అయితే మరి ఇది నూతనంగా నిర్మించినట్టుగా ఉంది, మరి ఇంతకు మునుపు ఎలా ఉండేది ఈ ఆలయం, మరి ఎలా మీరు స్వామివారిని పూజ చేస్తూ ఉండేవారు, ఆ వివరాలు కాస్త తెలపండి.
4: స్వామి శరణమయ్యప్ప స్వామి, ఇది 38 నుండి ఈ గుడి ఉండేది. ఒక కేరళ స్వామి కుమారస్వామి అని గురుస్వామి ఉండేవారు, కేరళ స్వామిది. ఇక్కడ పని చేసుకుంటూ ఆ స్వామి అయ్యప్ప స్వామి పంచలోహాల గిరి పెట్టి పూజ చేసుకునేవాడు. అప్పట్లో 38 ఏళ్ళ కిందట ఎవరు ఇక్కడ వచ్చేవాళ్ళు కాదు. చిన్న చిన్న చెట్లు, కమ్మ చెట్లు అన్నీ ఉండేది. చిన్నగా స్వామి పని చేసుకుంటూ ఇక్కడ స్వామి పూజలు చేసుకునేవాడు. 38 ఏళ్ళ కిందట ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇక్కడ. ఆ స్వామి మాత్రమే ఉండేవాడు. ఒక బోరింగ్లో బోరింగ్ కొట్టుకుంటూ స్నానం చేసి ఎవరైనా భక్తాలు ఉండొచ్చే విరాళాలు తీసుకొని చిన్న పూజ చేసుకునేవాడు. నైవేద్యం పెట్టుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు స్వామివారు చనిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళ కొడుకు గారు వాసు స్వామి గారు ఇక్కడ పూజారి. అప్పుడు అక్కడి అప్పుడు స్వామి లేనప్పటి పూజారి గారు ఇక్కడే చేస్తున్నాడు వాసు స్వామి. చిన్న చిన్నగా తిరుగుతూ నేను 15 నుండి మాల వేస్తున్నా, ప్రతిసారి వస్తున్నా. ఇక్కడే పనుకుంటాము. 4:30 లేపుతారు స్వామి గారు, గురుస్వామి గారు. లేచిన తర్వాత స్నానం చేసి పైకి వచ్చి పూజలు చేసుకొని గణపతి ఓం చేస్తాడు. 5:30 అభిషేకం చేశాడు. చేసిన తర్వాత హారతి ఇస్తాడు. 6:30 హారతి తీసుకుని మళ్ళీ మేము దినచర్య పోతుంటాము. మళ్ళీ మధ్యాహ్నం వస్తుంటాం ఇక్కడికి. ఇక్కడే పనుకుంటాం. మాకు ఇంట్లో ఉన్నట్లుంటుంది వసతి. ఇక్కడ బాగుంది. నేను 15 ఏళ్ళు సమయం ఏవటి 15 నుండి ఇక్కడ వస్తున్నా. మాకు గుడి దగ్గర బాగుంది, చిన్నగా డెవలప్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడైతే బాగుంది స్వామి.
3: మధ్యాహ్నం వేళ ఇక్కడికే వస్తామంటున్నారు, మరి మీకు భిక్ష ఏర్పాట్లు ఎలాగా?
4: ఇక్కడ భిక్ష అన్నదానం ఉంటుంది స్వామి. 40 రోజు అన్నదానం పెడతారు ఇక్కడికి. అయ్యప్పలు ఎవరు వచ్చినా కార్తీక మాసం 1 స్టార్ట్ నుండి 40 రోజు భిక్ష కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కమిటీ నెంబర్లో భిక్ష ఏర్పాటు చేశారు. ఇంకా భక్తాలు ఇచ్చే డబ్బులతోనూ, కమిటీ ఈ గుడి దిగి ఉండే డబ్బులతోనూ భిక్ష కార్యక్రమం చేస్తుంటాడు. ఎవరు అయ్యప్పలు కానీ, శివమాలు కానీ, శివ భక్తులు కానీ, భవాని భక్తులు ఎవరు వచ్చినా భిక్ష పెడతారు.
3: మీ 41 రోజు పడి అయిపోయిన తర్వాత మీరు ఇరుముడి తీసుకుని స్వామివారి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ కమిటీ వారే బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారా, లేదంటే మీ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకుంటారు?
4: మేము ఇక్కడ 41 రోజుల తర్వాత దీక్ష చేసిన తర్వాత ఇక్కడ గురుస్వామి గారితో ఇడుముడు కట్టించుకొని కేరళ స్వామికి పోతాం. అయ్యప్పకి పోయేసి అక్కడ సమర్పించి మా ఖర్చుతోనే పోతాం. కమిటీ వాళ్ళకి ఇంటి వాళ్ళు ఏం లేదు. మాకు ఇవాళ శక్తి ఉంటే జీప్లో పోతాం, లేదు ట్రైన్లో పోతాం, లేదంటే ఎవరైనా స్వామి పిలిచిపోతే పోతాం స్వామి. అంతే, మా భక్తిభావం తీర్చుకుంటాం అంతే.
3: భక్తాదులు డి తిక్కయ్య గారు ఎన్నో వివరాలు తెలియజేశారు, మీకు నమస్కారం అండి.
4: నమస్తే స్వామి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.
3: పూజారి గారు, ముందుగా ఈ ఆలయం ఎలా నిర్మాణం అయింది, మరి 8 సంవత్సరాల క్రితం నాటి ఆలయం ఇది, ఆ వివరాలు కాస్త తెలపండి.
5: స్వామి శరణమయ్యప్ప.
6: స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ 30 సంవత్సరాలు అయ్యప్ప స్వామి పూజ నిర్వహిస్తున్నాము. మా నాన్నగారు పూజ చేస్తున్నారు. మా నాన్న కీర్తి శేషులు కె కుమారస్వామి గారు నిర్మించారు. 30 సంవత్సరమే పూజ చేస్తున్నాం. నాన్నగారు 20 ఏళ్ళు పూజ చేశారు. తర్వాత మా తమ్ముడు మేము పూజ చేస్తున్నాం అన్నమాట.
3: ఈ ఆలయం ఇప్పుడు నవీకరించినటువంటి ఆలయం, చాలా అందంగా ఉన్నటువంటి ఆలయం. అయితే మీరు ఈ ఆలయం ఇలాగే

0: ఉండాలి, అంటే ఇలాంటి ఆకారంలోనే ఉండాలని మీకు ఎలా సంకల్పం కలిగింది?
1: అనంతపురంలో 18 మెట్ల దేవాలయం లేదు. అందుకు మా నాన్నగారు కోరి 18 మెట్ల దేవాలయం నిర్మించాలనే ఉద్దేశంతో అనంతపురంలో 18 మెట్ల దేవాలయం నిర్మించాము. మేము శబరిమల ఆలయం ప్రకారం కట్టాలనుకున్నాము, అక్కడ చూసాము. అదేవిధంగా కట్టాలని నీలకంఠారు తంత్రి 1990లో నీలకంఠ శబరిమల ప్రధాన అర్చకులు నీలకంఠారు తాంత్రి వారు వచ్చి మా నాన్న సమక్షంలో ఇక్కడ భూమి పూజ చేశారు. దాని తర్వాత మేము ఆలయం మొదలుపెట్టాము, అప్పటి నుంచి పూజలు నిర్వహిస్తున్నాము.
0: అదే వాస్తు ప్రకారంగానే ఆలయాన్ని నిర్మించారు?
1: అవును, వాస్తు ప్రకారం కేరళ తాంత్రి వచ్చి మొదలుపెట్టారు.
0: విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం, ఆలయంలో 2.5 అడుగుల ఎత్తు కలిగినటువంటి మంటపంలో అయ్యప్ప స్వామివారు కొలువయ్యారు. మరి స్వామివారి విగ్రహ ప్రతిష్ట ఎవరి చేతుల మీదుగా జరిగింది?
1: అక్కడ ఆంధ్ర స్వాముల అర్చకులతో ఒక ప్రతిష్ట నిర్మాణం జరిగినది. 2015లో అక్కడ ఆంధ్ర అర్చకులు వచ్చి పూజ చేశారు, ఆ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అప్పుడే డైలీ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
0: ఏ మాసాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు?
1: కార్తీక మాసంలో ఇక్కడ మీ ఆంధ్ర వృశ్చిక మాసం ఉంటారు. మేము కేరళ సాంప్రదాయం ప్రకారం నవంబర్ నెలలో కేరళ నెల వృశ్చిక మాసం ప్రారంభమవుతుంది. వృశ్చిక మాసం నవంబర్ 15వ తారీఖు కానీ 16వ వస్తుంది. ఈ సంవత్సరం 17వ తారీఖు నవంబర్ 17న వృశ్చిక మాసం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి స్వామివారికి డైలీ అభిషేకము, అర్జును, విశేష పూజలు నవంబర్ 17 నుంచి జనవరి 20 తారీఖు కంటిన్యూగా ఇలాగే జరుగుతున్నాయన్నమాట. ప్రతి సంవత్సరం జనవరి మూడవ తేదీ అయ్యప్ప స్వామి 18 మెట్ల జరగడం చాలా విశేషం. ఇక్కడ డిసెంబర్ నెలలో 10వ తారీఖు ఆ మధ్య ఇక్కడ అయ్యప్ప స్వామి గ్రామోత్సవం జరుగుతుంది. అప్పుడే అయ్యప్ప ఊరేగం కార్యక్రమం అయ్యప్ప భక్తుల అందరి మధ్యలో సమక్షంలో జరుగుతుంది అన్నమాట.
0: అనంతపురం నుంచి కాస్త దూరంలోనే ఆలయం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి సందర్శనార్థం వచ్చేటువంటి భక్తాదులకు ఇక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయా పూజారి గారు?
1: వస్తాగరణ స్నానంకి అన్నీ ఉందంట, అనుకూలం చేస్తున్నాం, కొత్తగా నిర్మించాము, అన్నీ చేస్తున్నమాట. ఇట్లా శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి ఉన్న ఆకారంలోనే స్వామివారు విగ్రహం చేయబడింది. 1.5 అడుగులో అంటే 18 ఇంచుల హైట్లో ఉందన్నమాట విగ్రహం ఉందన్నమాట. ఇక్కడ అయ్యప్ప స్వామి ఒక్కరే ఉండేది అన్నమాట. ఆ చుట్టూ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు, మొదట కనకదుర్గమ్మ, సెకండ్ శివుడు, విష్ణు, మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు, నవగ్రహాలు, అన్ని దేవతలు ఇక్కడ కొలువు ఉన్నారు. మాళిగపురత అమ్మవారు కేరళలో ఉందన్నమాట. ఇక్కడ అనంతపురంలో ఇక్కడ కనకదుర్గమ్మ, విశాలక్ష, కాశీ విశాలక్ష, అన్నపూర్ణేశ్వర లాగా అమ్మవారు కేరళలో వెలిచారు. మాళిగపురత అమ్మవారు కేరళలో మాళిగపురత అమ్మవారు ఉన్నారు, అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశాము.
0: ఇక స్వామివారి దీక్ష తీసుకునేటువంటి భక్తాదులు చాలామంది ఉన్నారు. అయితే మరి వారికి స్నానాలు అవి కార్యక్రమాలకి అన్ని వసతులు ఉన్నాయా పూజారి?
1: అయ్యప్ప భక్తులకు మాల వేసుకున్న వారికి డైలీ ఉదయం స్నానం చేయడానికి స్నానాల గదులు అన్నీ ఏర్పాటు చేశారు, అన్నీ వసతులు కల్పిస్తున్నాం. మధ్యాహ్నం కూడా అయ్యప్పని మాల వేసిన తర్వాత రోజు మధ్యాహ్నం అన్నదానం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

0: మాలధారకులను అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. స్వామి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు మాల?
1: నా పేరు శశి కుమార్ స్వామి. 5 సంవత్సరాల నుండి మాల వేస్తున్నాను. భిక్షాంతం మొత్తం అంతా ఇక్కడే వేస్తాను, ఇక్కడే పనుకుంటున్నాను.
2: స్వామి, నా పేరు ప్రసాద్. అనంతపురం రామనగర్ ఏడిబీట్ రోడ్డు ఇక్కడ ఉండేది. 5 ఏళ్ళ నుండి మాల భవానీ మాల వేస్తున్నాను. ఇక్కడే ఉంటాం, ఇక్కడే పనుకుంటాం, ఇక్కడే నిద్రపోతాం. మామూలుగా బిచ్చ కూడా ఇక్కడే వేస్తాం.
3: ఇక ప్రదక్షిణా పథంలో ఎడమవైపున కనకదుర్గాదేవి, శివుడు, మహాగణపతి ఉపాలయాలను చూడవచ్చు. కుడివైపున శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, మాలికాపురోత్తమ్మదేవి ఉపాలయాలను కూడా దర్శించుకోవచ్చు. నవగ్రహ మంటపాన్ని కూడా చూడవచ్చు.

0: లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్త్రారం ప్రణమామ్యహం.
1: అయ్యప్ప స్వామివారి దీక్షను పాటించే భక్తులు మాలధారణ చేసి నల్లటి వస్త్రాలు ధరించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తంలో ఉంటారు. మండలం రోజులు ఈ దీక్షను పాటిస్తారు. మరలా ఇరుముడిని కట్టుకొని శబరిమల యాత్రను చేస్తారు. ఎరిమేలి నుండి స్వామివారి సన్నిధిని చేరే దానిని పెద్దపాదం అంటారు. స్వామివారిని దర్శించుకునేందుకు 18 మెట్లు ఎక్కి దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ మెట్లకు పడిపూజ నిర్వహిస్తారు. ఇవి బంగారు మెట్లు. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలను వదిలి స్వామివారిని దర్శించుకోవాలని దీనిలోని అంతరార్థం.
0: కరిమలవాస పంపావాస మోహిని తనయ శంకర తనయ గణేశ సోదర సెన్ముగ సోదర ఇరుముడి ప్రియని అభిషేక ప్రియని హరిహర సుత సుందర రూప మహిషి సంహార మదగజ వాహన ఇలా అనేక నామాలతో స్వామివారికి శరణు ఘోష చేస్తూనే ఉంటారు భక్తులు. శ్రోతలు, మనం ఇంతవరకు అనంతపురం మారుతీనగర్లో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ వివరాలు తెలుసుకుందాం కదా. వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.

మీరింతవరకు మన ఆలయాలు శీర్షికన అనంతపురం మారుతినగర్లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ విశేషాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈ ప్రసారంలో 10 గంటలకు నషా ముక్తి యువ వికసిత భారత్పై ప్రత్యేక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి ఆంధ్రప్రదేశ్ మై భారత్ సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్, పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి నిలబడింది.

ఈ ప్రసారంలో సాయంత్రం 5:30 హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో సైకిల్, ఎద్దుల బండి లేదా ఇతర వాహనాలు ఎలా నేర్చుకున్నారో సరదా సన్నివేశాన్ని మాతో పంచుకునే కార్యక్రమం. శ్రోతల ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0855-2255-33. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమున్నమ్మ, రవికుమార్, నవీన్ కుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట ఆలీబాబా 40 దొంగలు చిత్రం కోసం. ఘంటసాల పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఘంటసాల.

0: 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: అభిలాష కార్యక్రమంలో తర్వాత వినండి. భువనగిరి విద్యానగర్ నుంచి బురాహునుద్దీన్, యోషాఫుద్దీన్, ప్రీతి సురేష్, మధుసూదన్ రెడ్డి, ముత్యాల బాబు, సదానంద గౌడ్, దాసర రాజేశ్వర్, అబ్దుల్ బాబా అంజన వీరంతా కోరుతున్న పాట రుక్మిణి చిత్రం కోసం విద్యాసాగర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి. సాహిత్యం సీతారామ శాస్త్రి.

0: Hey, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కొండాపురం టీ కోడూరు గ్రామం నుంచి రవీంద్ర శర్మ, లలితమ్మ, మురళీధర్ రెడ్డి, అపర్ణ, భాస్కర్ రెడ్డి, అనిత, శ్రీనివాసాచారి, అరుణ, నరసింహారెడ్డి, సుభాష్ రెడ్డి, నేత్రావతి, యమున, సుహాసిని, హిమబిందు, మేఘమౌక్తిక, సంయుక్త, సౌందర్య వీరంతా కోరుతున్న పాట తాగుడు మూతలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి, కాంతమ్మ, శ్రీనివాసులు, కుమారి, అన్నయ్య, పద్మావతి వీరంతా కోరుతున్న పాట సీతాకోకచిలుక చిత్రం కోసం వాణి జయరాం ఇళయరాజా పాడిన పాటను కోరుతున్నారు. గీత రచన వేటూరి సుందరమూర్తి, సంగీతం ఇళయరాజా.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు.

0: ఆలోచనలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో తర్వాత వినండి. బుక్కరా సముద్ర మండలం దండువారిపల్లి గ్రామం నుంచి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, శ్రీకాంత్, కవిత, ఇంద్రావతి, శ్రీహరి, శకుంతలమ్మ, ఆదినారాయణమ్మ, రామకృష్ణమ్మ, సుశీలమ్మ, లక్ష్మీదేవి వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట లవకుశ చిత్రం కోసం పి సుశీల, పి లీలా బృందం పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం సముద్రాల, సంగీతం ఘంటసాల.

కార్యక్రమంలో చివరిగా వినండి. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమవిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, రజిత, శ్రీనిధి, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి, ఓబులమ్మ, భారతి, పద్మావతి, లక్ష్మీదేవి, రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు, లక్ష్మీ నరసింహ, అచ్చమ్మ, వీరంతా కోరుతున్న పాట నువ్వు వస్తావనే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట

అభిలాష కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

యూనివర్సిటీ ప్రతినిధులను కలవడంతో పాటు 26వ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్లో పాల్గొని 30న హైదరాబాద్ రానున్నారు. కొండ సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండ సురేఖను వివరణ కోరుతూ కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ నిన్న సోకార్డ్ నోటీస్ జారీ చేసింది. రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అదే మున్సిపాలిటీ కౌన్సిలర్ సంజయ్లకు సైతం నోటీసులు ఇచ్చింది. 3 రోజుల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. షెడ్యూల్డ్ కులాలు, గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో 2 వసతి గృహాల నిర్మాణానికి 7.50 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వీటిని బాలురు బాలికలకు ఒక్కోటి చొప్పున కేటాయిస్తారు. ఒక్కో దాంట్లో 500 మంది ఉండేలా 2 నిర్మించనున్నారు. దేశ రాష్ట్ర ఇంధన భద్రతకు సింగరేణి తగినంత బొగ్గుతో పాటు హరిత ఇంధనం అందిస్తుందని సీఎండీ బుద్ధప్రకాష్ తెలిపారు. దేశంలో బొగ్గు విద్యుత్కు మరో 4 దశాబ్దాల డిమాండ్ ఉందని, ఉత్పత్తిని మరింత పెంచేందుకు సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. వందే మాత్రంలో తొలి 2 చరణాలే పడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం బీజేపీ తప్పుపట్టింది. వందే మాత్రంపై 1937లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తీసుకున్న నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ కొత్త ముస్లిం లీగ్గా అవతరించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి త్రివేది విమర్శించారు. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ విధానంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సెబీ చైర్మన్ తుహిన్ కాంతా పాండే హెచ్చరించారు. పారదర్శకత కోసమే తెచ్చిన ఈ విధానంలో అక్రమాలు తక్షణమే గుర్తించగలవని, మ్యూచువల్ ఫండ్లు సహా మార్కెట్ వర్గాలు దీన్ని స్వీకరిస్తున్నాయని తెలిపారు. గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమైక్య ప్రతిష్టాత్మక కేటగిరీ 1 ధృవీకరణ లభించింది. అంతర్జాతీయ ప్రమాణాలున్నట్టు FIH గుర్తించడంతో దేశంలో తొలి కేటగిరీ 1 ఆస్ట్రోటర్ఫ్ హాకీ మైదానంగా ఇది నిలిచింది. ఈ ధృవీకరణ 2029 ఫిబ్రవరి 26 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశంపై మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొన్నారు.

0: పాల్గొని శ్రోతలు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమా కోడి గారు.
1: శ్రోతలకు నమస్కారం. మన రోజువారీ జీవితంలో వంటగది నుంచి పరిశ్రమల వరకు ఇంధనం ఎంతో కీలకం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యవంతమైన, నిరంతరాయమైన, పరిశుభ్రమైన ఇంధన పరిష్కారాల అవసరం రోజురోజుకు పెరిగిపోతుంది. గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, సిలిండర్లను నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పైప్ లైన్ ద్వారా నేరుగా ఇంటికే గ్యాస్ వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒకే ఇంధనంతో సాధ్యమా? అంటే అవునని అంటున్నారు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు. ఎస్, పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జీ ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా వినియోగదారులకు సౌకర్యంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని, పిఎన్జీ వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా పెంపొందించవచ్చని ఓమేశ్వర్ కప్పాల గారు అంటున్నారు. మరి పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జీ అంటే ఏంటి? పిఎన్జీకి ఎల్పిజీకి మధ్య తేడా ఏంటి? గృహ అవసరాలతో పాటు హోటళ్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి మీరు నేరుగా ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: ఓమేశ్వర్ గారు, పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క పాత్ర ఏంటండి?
2: మంచి ప్రశ్న అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ అండ్ హెచ్పిసిఎల్ యొక్క జాయింట్ వెంచర్. గేల్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ రెండు మహారత్న కంపెనీలండి. ఈ రెండింటి జాయింట్ వెంచర్స్తోనే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పడిన ప్రత్యేక సంస్థ అండి.
1: ఒక కాలర్ లైన్లో ఉన్నాను. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రామకృష్ణ అండి, నేను హైదరాబాద్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
1: ఎస్, మాట్లాడండి సార్.
3: నాకు కాకినాడలో హౌస్ కి 5 ఇయర్స్ బ్యాక్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఈ రోజు దాకా నాకు ఒక్కరోజు బిల్లు రాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో బోల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బోల్డ్ మంది కావాలని అడుగుతారు. మా అపార్ట్మెంటే ఉంది, నేను నిజాంపేట లో ఉంటాను. మా అపార్ట్మెంట్ కి పైప్డ్ గ్యాస్ కావాలి, ఎవరిని అడగాలో తెలియదు, ఏంటో తెలియదు. అసలు అంటే గ్యాస్ కంపెనీది నాకు కాకినాడలోనే ఉంది, 5 ఏళ్ల క్రితం ఇచ్చిన దానికి ఇంతవరకు బిల్ ఇవ్వట్లా. నేను ఫోన్ చేస్తే ఇంకా బిల్ రాలేదండి, వస్తుంది మీకు అంటారు. మరి పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇలా ఉంటే ఎలా సార్?
1: రామకృష్ణ గారు, మీరు 8106977495, హలో
3: హలో,
1: మీకు ఒక నంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. 8106977495, దానికి కాల్ చేయండి. కాల్ చేయండి, లేదు అంటే 04223234701 ఇది హెడ్ ఆఫీస్ నెంబర్ అండి. మీరు కాల్ చేస్తే మీకు తక్షణము మీ సమస్యకి పరిష్కారం లభిస్తుందండి.
2: హలో హలో హలో రామకృష్ణ గారు, మీకు కేవైసీ వెరిఫికేషన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉండి బిల్ జనరేట్ కాకపోవచ్చండి. ఈ కాంటాక్ట్, ఇంతకుముందు చెప్పిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు జనరేట్ అవుతుందండి. 8106977495 లేదా ఇంకో నెంబర్ కూడా ఉందండి, 040-232-34701. మీ బిల్ జనరేషన్ ఇష్యూస్ తప్పకుండా సాల్వ్ అవుతాయండి. అలాగే మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయన్నారు కదండి, దానికి కూడాను మీరు ఈ నంబర్లకు, నేను ఇప్పుడు చెప్పిన నంబర్లకు 8106977495 కానీ 040-232-34701 కానీ కాంటాక్ట్ చేసినట్లయితే మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ గురించి కానీ మీకు అన్ని వివరాలు చెప్తారు. తర్వాత కనెక్షన్ ఎలా తీసుకోవాలో ఏంటనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తారండి మా మార్కెటింగ్ విభాగం వారు.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి?

0: మాట్లాడుతున్నారు. హలో,
1: నమస్తే మేడం గారు.
0: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వద్దుపర గ్రామం అండి మాది.
0: మాట్లాడండి.
1: అంటే మా పల్లెటూరులకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారండి పైపులు న్యాచురల్ గ్యాస్ అండి?
2: పల్లెటూర్లకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఇంటికి సరఫరా పైపు న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారండి. కాకపోతే పల్లెటూరికి రావడానికి కొంత సమయం పడుతుందండి. అది వచ్చిన తర్వాత కాస్త ఊపుకతో ఉండాలండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి ఇవ్వాలనే లక్ష్యంతోనైతే అన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి, సంస్థలు ఉన్నాయండి.
1: థ్యాంక్ యూ సార్.
0: హలో, హలో సార్, అసలు పిఎన్జి అంటే ఏంటి సార్? పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి? మనము అందరు అనుకుంటున్నారు, అసలు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి, అసలు ఎలా ఇస్తారు ఇది అని మాట్లాడుకుంటున్నారు. పిఎన్జి అంటే ఏంటి
2: మేడం? పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది పైప్ లైన్ ద్వారా సప్లై చేయడాన్ని పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఎలాగైతే మనము నిత్యం గృహ అవసరాలకి వాటర్ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, ఎలా ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ద్వారా వస్తుంది, వాటర్ ట్యాప్స్ ద్వారా వస్తాయి, అలాగే న్యాచురల్ గ్యాస్ని కూడాను మనము పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తామండి. దీన్ని పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్లో మ్యాక్సిమం మనకు మీథేన్ కంటెంట్ ఉంటుందండి.
0: ఓకే,
2: అందుకే ఇది చాలా సురక్షితమైనది, చాలా ఎల్పిజితో పోల్చుకుంటే చాలా మంచిది కూడానండి.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్, నా పేరు నూకెళ్ళ కొండబాబు, బొల్లపాలెం అండి. నేను కాకినాడ పక్కన టైలరింగ్ వర్క్ చేస్తుంటాను సార్.
2: చెప్పండి సార్.
3: అయితే నాకు చిన్న డౌట్ అండి. ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ లో భూమిలోంచి ఇస్తుంటారు కదా?
2: అవునండి.
3: అయితే భూమిలోంచి ఇస్తున్నప్పుడు గ్యాస్ అన్నది ముందు ముందు తగ్గేటప్పుడు ఏమైనా బ్లో అవుట్ అవుతుందని, లేకపోతే గ్యాస్ అగ్ని ప్రమాదం జరుగుతుందేమో అని నాకు డౌట్ వలన నేను ఇప్పుడు దాకా చేయించుకోలేదండి. అలాంటివి ఏమైనా ప్రాబ్లంలు వస్తాయేమో ఉద్దేశం మీద నేను డౌట్ మీద చేయించుకోలేదండి. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదంటారా ఏంటని?
2: అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మేము సరఫరా చేసేది పైప్ లైన్లో సరఫరా చేస్తాము. తర్వాత పైప్ లైన్ ద్వారా వచ్చే గ్యాసు చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుందండి, చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుంది కాబట్టి మీకు మీరు ఏదైతే బ్లోట్ అని అన్నారో అట్లాంటి సమస్యలు రావడానికి ఎలాంటి ఆస్కారం లేదండి. మీరు సురక్షితంగా నిశ్చింతగా మీకు ఎలాంటి సందేహం అవసరం లేదండి. మీరు నిశ్చింతగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చండి. మనకు ఉండే ఈ లైన్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత దీనికి ప్రతి మధ్య మధ్యలో వాల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా డ్యామేజ్ అయినా కూడాను ఇమీడియట్గా వాల్స్ కట్ చేయడం కూడా అయిపోతుంది. తర్వాత దీంట్లో ప్రెషర్ తక్కువ ఉండడం మూలాన ఎలాంటి ఇబ్బంది కలగడానికి అవకాశాలు చాలా తక్కువ అండి. సో మీరు నిశ్చింతగా నిర్భయంగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి. కనెక్షన్ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయండి దీంతో.
0: ధన్యవాదాలండి మీకు కూడా. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, హలో,
4: హలో,
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సత్య శ్రీనివాస్ అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
4: సార్, నాకు పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఉందండి. నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ వేయించుకున్నాను. నేను వేయించుకున్నప్పుడు యూనిట్ రోజు వచ్చి రేట్ వచ్చి 25 రూపీస్ అండి. హలో,
2: చెప్పండి. చెప్పండి,
0: చెప్తున్నాం.
4: ఇప్పుడు రేట్ వచ్చి మోర్ దాన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
2: చెప్పండి.
4: ఇది గ్యాస్ సిలిండర్ కన్నా చాలా ఎక్కువ రేట్ అవుతుందండి. ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది కస్టమర్కి? ఇది లాసే అవుతుందండి. గ్యాస్ సిలిండర్ రేటు డబుల్ అవ్వలేదు, కానీ పైప్ రేట్కి మాత్రం డబుల్ అయిపోయింది. ఈ 6 ఇయర్స్లో మోర్ దాన్ డబుల్ అయిపోయింది.
2: హలో, హలో, చెప్పండి సార్. హలో,
0: కాల్ కట్ అయింది. హలో, మీరు ఆన్సర్ చేస్తారు?
5: నమస్కారం సార్. హలో,
0: హలో,
5: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది.
5: నా పేరు దేశబోయిన రవి, మాది బోన్గోపుల.
0: చెప్పండి
5: మేడం. ఇప్పుడు కనెక్షన్ అంటే తెలంగాణలో కూడా ఇస్తారా
2: మేడం? సార్, మీకు కనెక్షన్ తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, యావత్ భారతదేశంలో కూడా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మీకు ఎక్కడైనా దొరుకుతుంది.
5: ఎప్పటి నుంచి ఇస్తారు సార్?
2: మీకు మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ వాళ్ళని బట్టి మీ ఏరియాకు ఎప్పుడు వస్తుందని దాన్ని బట్టి నిర్ధారణ అవుతుందండి.

0: గ్యాస్ కనెక్షన్ వాళ్ళు ఇక్కడ పైప్ నేచురల్ గ్యాస్ సప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారండి. వేరియస్
1: నంబర్ అన్న ఏదైనా వెబ్సైట్
0: మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు, ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు? నిజామాబాద్ జిల్లా సార్, నిజామాబాద్.
0: మీరు నిజామాబాద్ జిల్లా అండి. నిజామాబాద్ జిల్లాలో మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి ఎంఎన్జిఎల్ అనే కంపెనీ ఉందండి. అక్కడ మీ సమీపంలో ఉన్న ఎంఎన్జిఎల్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారండి. మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మనము హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తర్వాత విజయవాడ కాకినాడ వరకు మాత్రమే పరిమితం అండి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కంపెనీ వాళ్ళకు ఆథరైజేషన్ ఇచ్చారండి. మీరు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నిజామాబాద్లో ఎంఎన్జిఎల్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను సంప్రదిస్తే మీకు గ్యాస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంటి అనేది దాని పూర్తి వివరాలు చెప్తారండి. ఏమండి
1: ఎక్కడ సార్ అది నిజామాబాద్ లో ఒకసారి ఫోన్ నెంబరు లేదా?
2: హలో మేడం, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నుంచి మాట్లాడుతున్నా మేడం. అయితే మేడం, ఇప్పుడు మీరు హైదరాబాద్కే పరిమితం అయితుందా? చేర్యాల ఇప్పుడు మండల కేంద్రాలు ఉంటాయి కదా మేడం, చేర్యాల, సిద్దిపేట, ఇప్పుడు నా పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి కదా మేడం, అక్కడ కూడా మేము తీసుకునే అవకాశాలు ఉంటాయా మేడం?
0: సార్, మీరు అడుగుతున్నట్లుగా ప్రతి చోటకి, ప్రతి ఇంటికి పైపు నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే ప్రతి జిల్లాకి ఒక కంపెనీని ఆథరైజ్ చేసి ఇచ్చారండి. మేము ఇప్పుడు మాట్లాడుతున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మాత్రం పరిమితమైంది. అలాగే మీరు చెప్తుంది సిద్దిపేట చేరాలి అన్నారు కదా, అక్కడ వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చారండి. బహుశా టోరెంట్ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు చెప్తారండి.
3: కొంచెం మాకు సిటీ పెట్టండి, ఇప్పుడు అన్ని జనరల్ కనెక్షన్ కూడా ఒకసారి రేడియోలో అవకాశం ఇవ్వండి సార్ దయచేసి.
0: అది కూడా ఇస్తామండి మేము.
3: ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో, శుభోదయం మేడం.
2: శుభోదయం అండి.
4: కావలడల గ్రామం నుంచి అహో మేడం వెంకటేశ్వర్లు.
2: మాట్లాడండి, చెప్పండి.
4: శ్రోతలకు ముఖ్యంగా మీకు నమస్కారములు.
2: నమస్తే అండి.
4: మాది నెల్లూరు జిల్లా మేడం.
2: చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి.
4: ఈ గ్యాస్ బుక్ చేసిన వారానికి అది కదా,
2: మీరు ఎల్పిజి గురించి మాట్లాడుతున్నారా, పిఎన్జి గురించి మాట్లాడుతున్నారా? మీరు ఏ గ్యాస్ గురించి మాట్లాడుతున్నారు? ఇది పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి అండి. మీకు పైప్డ్ నేచురల్ గ్యాస్ గురించి ఏమన్నా సందేహాలు ఉన్నాయా?
4: గ్యాస్ వచ్చేటట్టు చూడండి మేడం.
2: మీరు వింటున్నారు పైప్డ్ నేచురల్ గ్యాస్. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్, పిఎన్జి ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-00923 ఈ నెంబర్కి కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి జనరల్ మేనేజర్ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు ఎల్పిజికి అలాగే పిఎన్జికి ఒక కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు సత్య శ్రీనివాస్ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే కాల్ చేశాను, మధ్యలో కట్ అయిపోయింది.
0: చెప్పండి.
5: ప్రైస్ గురించి అడిగానండి, స్టార్టింగ్ నేను
2: చెప్తారు.
5: 25 రూపీస్ యూనిట్ రేట్ ఉండేది, ఇప్పుడు మోర్ దాన్ 50 రూపీస్ అయిపోయింది. 53 రూపీస్, 54 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
0: సార్, మీరు అన్నట్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు స్టార్టింగ్ తీసుకున్నది 6-7 సంవత్సరాల క్రితం తీసుకుని ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి కదండి, దానికి అనుకూలంగానే కాలక్రమేణా రేట్లు కూడా పెరగడం జరిగిందండి. అందుకే మీరు తీసుకున్నప్పుడు 25 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు దరిదాపుగా 50 రూపాయలలో ఉండొచ్చు. అంటే ప్రతిదీ ఈ గ్యాస్ అనేది, గ్యాస్ ధరలు అనేది ఇంటర్నేషనల్ మార్కెట్తో ఉంటాయండి. మీరు అలా కాకుండా గ్యాస్ ఎల్పిజితో పోల్చుకుంటే ఆల్వేస్ తక్కువగానే ఉంటుందండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: హలో నమస్తే అండి.
2: నమస్తే అండి,
6: నేను జైలాబాద్ నుంచి మాట్లాడుతున్నా, రిటైర్డ్ టీచర్.
2: చెప్పండి.
6: పైపుడు గ్యాస్ కు వల్ల జరిగే లాభాలు, నష్టాలు, దాంతో పాటు అది తీసుకుంటే మనం ఏ రకమైన చర్యలు ముందస్తుగా ఉండాలి, ఇంకోటి జైరాబాద్కు ఏమైనా అవకాశాలు ఉన్నాయా వచ్చేది చెప్పండి, నేను రేడియోలో వింటాను.
0: సార్. మీరు అడుగుతున్నట్లుగా జహీరా

0: హైదరాబాద్కి మేము భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాల వరకే పరిమితం అండి. జహీరాబాద్కు వేరే కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారు. ఆ ఆథరైజేషన్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎలా సప్లై చేయాలి ఎలా ఏంటనేది చెప్పి వివరిస్తారండి. మీరు అడిగిన రెండో ప్రశ్నకు ఇంకో ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది మిగతా ఇంధన వనరులతో పోల్చుకుంటే, ఎల్పిజితో పోల్చుకుంటే చాలా తక్కువ ధరకు ఎకనామికల్గా కూడా ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, సౌకర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా నిర్భయంగా ఎల్పిజికి బదులుగా పైప్డ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ను తీసుకోవచ్చును.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రాజు అండి, నిజామాబాద్ మాట్లాడుతున్నాను.
1: చెప్పండి రాజు గారు.
0: హలో,
1: చెప్పండి, వింటున్నారు సార్?
0: చెప్పండి సార్. రాజు గారు చెప్పండి, వినబడుతుంది
1: సార్. ఇప్పుడు ఒక శ్రోత కూడా ఒక క్వశ్చన్ అడిగారు, పిఎన్జి వల్ల లాభాలు ఏంటండి? అసలు ఎల్పిజికి పిఎన్జికి మధ్య తేడా ఏంటుంటుంది? అంటే ఎల్పిజితో పోలిస్తే పిఎన్జిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
0: హలో, మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎల్పిజి అనేది మనకు హెవియర్ ఫ్యూయల్ అంటారండి. హెవియర్ ఫ్యూయల్ అంటే ఇది ఎయిర్ కంటే హెవీగా ఉండడం మూలాన గ్రౌండ్ లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మన న్యాచురల్ గ్యాస్ అంటే ఎయిర్ కంటే తేలికైంది కాబట్టి ఈ కింద సెటిల్ అవ్వడం అనేది ఉండదు. సో దాని మూలాన ఏంటంటే ఇది చాలా సేఫ్ అయింది, సురక్షితమైనది. అలాగే ఇది మనకు పైప్ లైన్ ద్వారా దొరుకుతుంది కాబట్టి ఎల్లవేళలా మనకు 24/7 అవైలబుల్గా ఉంటుంది. అదే ఎల్పిజి అనుకోండి, మీకు ఎల్పిజి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చాలా తేడాలు ఉన్నాయండి. సో పిఎన్జి గ్యాస్ అనేది ఎల్లవేళలా సురక్షితమైన స్వచ్ఛమైన ఇంధనంగా వాడుకోవచ్చండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
0: చెప్పండి సార్. హైదరాబాద్ నంబర్లు అండి, 8106977495, 0402323-4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ నంబర్స్ అండి. మీరు ఏ విషయానికైనా, మీకు కొత్త కనెక్షన్ల కోసమైనా కానీ, మీ గ్రివెన్సెస్ ఏమైనా ఉన్నాను, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ నంబర్లకు కాంటాక్ట్ చేస్తే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కస్టమర్ కేర్ సపోర్ట్. ఏమండి, 20, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి, 0402323-4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్ అండి. మీరు ఉదయం 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఏ సమయంలోనైనా కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు అండి. హలో
1: సార్, ఇప్పుడు
3: నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: గౌరవనీయులైన కపాల్ సార్ గారికి, నీలిమ గారికి నమస్తే. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారమ్మా. శుభోదయం ఇరువురికి కూడా ముందుగా.
1: శుభోదయం త్రిమూర్తులు గుప్త గారు.
3: చాలైంది మీతో మాట్లాడి, మంచి టాపిక్ ఇచ్చారు. అయితే ఈ యొక్క ఇప్పుడే మీరు అడిగేట్టున్నారు, నేను కాల్ ట్రై చేయడం వల్ల నేను సరిగ్గా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు పైప్ లైన్ గ్యాస్ కిని, న్యాచురల్ పైప్ లైన్ గ్యాస్ కిని, నెక్స్ట్ ఎల్పిజికి తేడా ఒకటి చెప్పే ఉంటాను, నేను రికార్డ్ చేసుకున్నాను, వింటాను. నాకు ఇంకొక వచ్చే ఏంటంటే, ఈ ఎల్పిజి గ్యాస్ రేట్లు అవి అందరికి తెలుసు, ఈ పైప్ లైన్ గ్యాస్ రేట్లు అవి ఎలా ఉంటాయో తెలియదు. దాని పక్క దాని ప్రక్కన మొగ్గు చూపాలంటే దాని విశిష్టాలతో పాటు దాని రేట్లు అవి ఎలా ఉంటాయి కూడా సామాన్య ప్రజానికి తెలియపరుస్తూ ఉంటే బాగుంటుంది. అది ఎవరిని అప్రోచ్ అవ్వాలో కొంతమంది తెలియదు. అలాంటిది ఇలాంటి వేదికల్లో మీలాంటి వారు తెలియపరిస్తే మరింత మంది ప్రకృతిని పరిరక్షించే న్యాచురల్ గ్యాస్ కాబట్టి ఈ యొక్క పైప్ లైన్ న్యాచురల్ గ్యాస్ తరఫున ఆ వైపు వస్తారన్నది నా అభిప్రాయంతో పాటు చాలా రోజులు పెట్టి అనుకుంటున్నారు. ఇటుకాదు మాకు మాత్రం ఇంకా ఏ విధమైన ఉత్తర్వులు జారీ అవ్వలేదు. మాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల ఎవరికి కూడా ఇది అలా ఇంకా చేకూరలేదు. ఇలాంటి విషయాలకు సమాధానాలు ఇవ్వండి.

0: మీరు నేను రేడియోనే పెట్టాను. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు త్రిమూర్తులు గుప్తా గారు.
2: త్రిమూర్తులు గుప్తా గారు, మీరు మా కాకినాడ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆఫీస్ను సంప్రదించవలసిన నంబర్లండి 0884233326. ఈ నంబరుకు సంప్రదించినట్లయితే మా భాగ్యనగర్ కాకినాడ వాళ్ళు మీకు కావాల్సిన సమాచారం మొత్తం ఇస్తారండి. ఇది మేము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ మహారత్న కంపెనీల భాగస్వామ్య కంపెనీ, జాయింట్ వెంచర్ కంపెనీ. కాబట్టి మీకు రేట్లు తెలియకపోవడము చెప్పడం లేదనే అపోహలకు ఎలాంటి తావు లేదండి. మీరు ఈ ఫోన్ నంబర్ను సంప్రదించినట్లయితే మీకు రేట్లు కూడా ఉంటుంది. అలాగే మా వెబ్సైట్లో కూడాను ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది క్లియర్గా దాంట్లో పొందుపరిచామండి. మీరు అక్కడ వెబ్సైట్లో చూసుకోవచ్చు, మా కాకినాడ ఆఫీస్ వాళ్ళని సంప్రదించి కూడాను రేట్స్ చూసుకోవచ్చు అండి. మీరు అడిగినట్లుగా ఇది రేటుకు సంబంధించిన విషయం. ఇంకో విషయము మీరు అడిగారు పైపుడ్ నేచురల్ గ్యాస్ ద్వారా మీరు ఎలా లాభాలు ఉంటాయని చెప్పేసి. పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, తర్వాత స్వచ్ఛమైనది, తర్వాత అందుబాటులో ఉండే రేట్లలో కూడా ఉంటుంది. సురక్షితమైనది ఎలాగంటున్నానంటే మీకు ఇంతకుముందే చెప్పాను, ఎల్పిజి అనేది హెవియర్ ఫ్యూయల్ కాబట్టి అది మనకు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ లీక్ అయిన పక్షంలో మనకు భూమి మీదనే సెటిల్ అయి ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అనుకోండి, ఇది గాలి కంటే తేలికైంది కాబట్టి పైనుంచి పైకే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎల్పిజితో పోల్చుకుంటే చాలా సురక్షితమైనది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శ్రీ సతీష్ కుమార్ అండి, ఫ్రమ్ అల్వాల్ అండి, సికింద్రాబాద్ అల్వాల్.
1: మీ క్వశ్చన్ అడగండి సతీష్ కుమార్ గారు.
3: మేడం, అది మా కాలనీలో ఒక 3-4 ఇయర్స్ కింద పైప్ లైన్ వేశారు భారత్ పెట్రోలియం వారు. వేసిన తర్వాత సిసి రోడ్ను డ్రైనేజ్ పైప్ వేసిన తర్వాత అది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళ కంపెనీ వాళ్ళకు 2-3 సార్లు కంప్లైంట్ చేశాము, కానీ మళ్ళీ వాళ్ళు మళ్ళా వాళ్ళ పైప్ లైన్ వేయలేదు, ఏం లేదు మేడం. ఇప్పటి వరకు స్టిల్ పెండింగ్ అయితే అయ్యప్పనర్ కాలనీ అల్వాల్.
1: పైపుడ్ నేచురల్ గ్యాస్ దండి వేసింది పైప్ లైన్?
3: అవునండి అవునండి అవునండి. వేసి వాళ్ళు ఎవ్రీ ఫర్లాంగ్ కు భారత్ గ్యాస్ ఒక స్టోన్ వేస్తారు, దాని మీద పైప్ లైన్ అని రాస్తారు. అది యెల్లో కలర్ ఉంటది పైప్ లైన్, గ్యాస్ లైన్.
1: ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఫోన్ ఇన్ కార్యక్రమం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళతో జరుగుతుంది. మీ అభిప్రాయాన్ని అండ్ మీ కంప్లైంట్ ని కన్సర్న్ ఆఫీసర్స్ కి ఓమేశ్వర్ కప్పాల గారు తెలియచేస్తారండి. ధన్యవాదాలండి. హలో
4: మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సామమూర్తి అండి, నేరడమే కాకతీయ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మాకు ఇక్కడ పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకోవాలంటే ఏంటి ప్రొసీజర్ ఏంటి అది తెలియజేస్తారని.
2: సాంబమూర్తి గారు మంచి ప్రశ్న వేశారండి. మీకు పైపుడ్ నేచురల్ గ్యాస్ కావాలంటే ఇంతకుముందు తెలియపరిచినట్లుగా మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి 8106977495. లేదా 8108106977495. లేదంటే ఇంకో నంబర్ కూడా నోట్ చేసుకోండి 0400 2323 4701. మీరు ఈ నంబర్కు కాంటాక్ట్ చేస్తే మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడికి తీసుకోవాలి, ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్ని చెప్తారండి. దాన్ని బట్టి మీరు కనెక్షన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మీకు క్లియర్గా చెప్తారండి అది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
5: హలో మేడం.
1: చెప్పండి అమ్మా.
5: ఎల్పిజి గ్యాస్ మేడం?
1: ఇది ఎల్పిజి గురించి కాదమ్మా, పైపుడ్ నేచురల్ గ్యాస్ గురించి ఫోన్ ఇన్ కార్యక్రమం అవుతుంది. మీకు పైపుడ్ నేచురల్ గ్యాస్ గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852 2324-0853 2955-09-00923 నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి భాగ్యనగర్ గ్యాస్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్.

0: మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. ఓమేశ్వర్ గారు, ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ సేవలు ఉన్నాయి సార్ ప్రజెంట్?
1: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్కు తీసుకున్నట్లయితే మనకు విజయవాడ పరిసర ప్రాంతాలు మరియు కాకినాడ పరిసర ప్రాంతాలు, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో మన గ్యాస్ సప్లైలు చేస్తున్నామండి. సో హైదరాబాదు ప్రజలు కానీ, కాకినాడ ప్రజలు కానీ, విజయవాడ ప్రజలు కానీ మనం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా గ్యాస్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో సతీష్ మేడం, మాది కొత్తపల్లి మేడం.
0: ఓకే,
2: కొన్ని సిటీలలో కొత్తపల్లి ఖమ్మం జిల్లాకి ఏమైనా వస్తుంది మేడం పైప్ గ్యాస్?
1: హా సార్, మీరు అడుగుతున్నట్లుగా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాలకి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కాకినాడ పట్టణాలకు మాత్రం పరిమితం అండి. మీరు అడుగుతున్నట్లుగా కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వేరే కంపెనీ వాళ్ళు వస్తారండి.
2: సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు సిఎన్జి లెక్క ఇప్పుడు పైపుడ్ గ్యాస్ ఇలాంటిది ఎందుకంటే విస్తృతంగా చేస్తే ఇప్పుడు మనకు సిలిండర్లు మోసుకునే బాధ కూడా తప్పిద్ది కదా సార్?
1: చాలా చాలా మీరు కరెక్ట్గా చెప్పారండి. కాకపోతే
3: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు, ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో

0: స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి.

0: ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: స్టూడియోలో సమయం 10:35. ఇక వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి.

పరాశక్తి అనే సినిమా నుంచి సాంగ్ వినేశారు. మనం హర్వీలులో ఉన్నాం. మరి నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. క్వశ్చన్ ఏంటి అని అంటే, పద్మ అవార్డ్స్ని ఎవరి చేతుల మీదుగా అందుకుంటారు ఆ అవార్డ్ గ్రహీతలు అని అన్నాను. ఆన్సర్స్ కూడా వచ్చేసాయి కదా, చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ ఏమేమి పంపించారు అనేది. ఎవరు పంపించారు? నరేందర్ గారు పంపించారు ఖమ్మం నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు? ఖమ్మం నుంచి రవి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పలరాజు గారు పడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ రమా గారు కంకిపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట నుంచి నరేష్ గారు, మరిసి విజయ్ గారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి, కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పదకొండూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపిని పాలెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నజీర్ గారు, నూర్జాన్ గారు కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ అక్క అంటూ కేతన్ పంపించాడు అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. హాయ్ కేతన్. నెక్స్ట్ ఇంకా భీమేశ్వరరావు గారు హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు పడమ నుంచి. అండ్ రాకేష్ గారు ముంబై నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుంచి నందు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

సరే, అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ కోడుమూరు నుంచి విశ్వేశ్వరయ్య గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, అండ్ వడియంపేట నుంచి నాగార్జున గారు, లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే హాయ్ చందన, హౌ ఆర్ యూ, శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ అంటూ పల్లవి పంపించారనమాట అన్నమయ్య జిల్లా నుంచి, అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. హాయ్ పల్లవి గారు, థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. అలాగే అరుణ గారు, జ్యోత్స్న గారు అండ్ ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి పంపించారు హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ ని హాయ్ అండి. అండ్ పెద్ద కాకాని నుంచి పద్మ గారు, శేఖర్ గారు గుడ్ మార్నింగ్ చందన అంటున్నారు, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. అలాగే నరసింహ గారు, పద్మాబాయి గారు ఫ్యామిలీ ఎమ్మెల్యే చేతుల మీదుగానా కాదండి. అండ్ అలాగే రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి, మరి ఇంతకీ ఆన్సర్స్ ఏంటో చూద్దాం.

మనకి ఈ పద్మ అవార్డ్స్ అనేవి ఎవరి చేతుల మీదుగా అందుకోబడతాయి అని అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా అనమాట. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఇలా రకరకాల అవార్డ్స్ని అయితే అందుకుంటూ ఉంటారు కదా, అవి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంటారనమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే ఒక చిన్న పొడుపు కథ లాంటిది. పూస్తే ఎర్రన, పండితే పచ్చన, ఏంటది? పూస్తే ఎర్రగా ఉంటుందిట, కానీ పండితే మాత్రం పచ్చగా ఉంటుందిట, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. బయట ఇక్కడ విజయవాడ పరిస్థితిలో ఉంది తెలుసా, వరుణ్ వద్దామా వద్దా వద్దామా వద్దా అనే సందిగ్ధ అవస్థలో ఉన్నాడు. అందుకని చెప్పి రమ్మని చెప్పి పిలుద్దాం మనమే. సో మంచి పాట అయితే వినిపించేస్తున్నాను ఆహ్నా పెళ్ళంట సినిమా నుంచి, వింటూ స్టే ట్యూన్.

0: TFM 101.3.
1: పూస్తే ఎర్రనా పండితే పచ్చనా ఏంటది అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు ఏమేం పంపించారో. అడ్వాన్స్ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు అంటూ రంగచర్లు గారు ఆన్సర్ చేశారు. మిరపకాయ అట, మిరపకాయ పువ్వు తెల్లగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అంబికా గారు భవానీపురం నుంచి కోరిండాక అంటున్నారు, కాదండి అండ్ పచ్చిమిర్చి అనుకుంటున్నారు అప్పలరాజు గారు. మా పెడన వచ్చిన వరుణుడికి ఇప్పుడే చెప్పాను, మా పెడనలో కాదు చందన ఉన్న చోట కురవమని అంటున్నారు. అవునా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేను ఇంటికి ఎలా వెళ్ళాలి, ఇక్కడే కురిస్తే మీ దగ్గర ఉంచుకోండి కొంతసేపు. నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా ఎంజాయ్ చేస్తాను, అంటే ఇంకా కొంతసేపట్లో నేను టాటా చెప్పేస్తా కదా, అది సంగతి. అండ్ పచ్చిమిర్చి అయితే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మధుసూదన్ గారు పాపనేపాలెం నుంచి గోరింటాక్ అంటున్నారు, కాదు. మిరపకాయ అంటూ నరేష్ గారు మెర్సి విజయ్ గారు పంపించారు, కాదు. అండ్ అలాగే కోడుమూరు నుంచి విశ్వేశ్వరయ్య గారు పత్తి అంటున్నారు. పత్తి పువ్వు అలా ఉంటుందంటారా, మేబీ పచ్చగా ఉండదేమో కదా పండిన తర్వాత, అది ఆన్సర్ ఆలోచించండి. అండ్ మిరపకాయ అంటూ పంపించారు కలమందిరిపాడు నుంచి కసిం గారు బుజ్జవాలి గారు, కాదండి. అండ్ అలాగే గోరింటాక్ అనుకుంటున్నారు శ్రీనివాస్ గారు రాజమండ్రి నుంచి, కాదండి. అండ్ అలాగే ఒక సాంగ్ పాడండి చందన అంటూ, వాయిస్ ఈ సో స్వీట్ అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. ఐ విల్ ట్రై మురళి గారు. అండ్ విజయవాడ నుంచి నందు గారు గోరింటాకు లేదా మైదాకు అంటూ పంపించారు, రెండు కూడా కాదు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి తమల్పాక్ అనుకుంటున్నారు, అసలు కాదు. అండ్ రెండు ఆప్షన్స్ ఇచ్చారు కదా ఇక్కడ ఫ్రూట్స్లో, అది ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి నాకు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు అంటే వేణు గారు ఖమ్మం జిల్లా నుంచి, అండ్ రవి గారు కూడా పంపించారనమాట. అండ్ అనంతపూర్ నుంచి మస్తాన్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు లోటస్ అంటూ, కాదండి. అండ్ అలాగే గులాబీ అనుకుంటున్నారు నరేష్ గారు మెర్సి విజయ గారు, కాదండి. మరి పూస్తే ఎర్రగా పండితే పచ్చగా ఉండేది ఏంటి అని అంటే అరటికాయ అన్నమాట. అరటి పువ్వు ఎర్రగా ఉంటుంది, అరటి పండు మాత్రం పచ్చగా పసుపు రంగులో ఉంటుంది. సో అది కరెక్ట్ ఆన్సర్. మరి చివరిగా ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది, మన కృష్ణానది చాలా అతిపెద్ద పొడవైన నదుల్లో ఒకటి కదా, మరి ఆ కృష్ణానదికి కొన్ని ఉపనదులు కూడా ఉంటాయి, మరి వాటిలో పొడవైన నది ఏది, అంటే కృష్ణానది ఉపనదుల్లో పొడవైన నది ఏది, తెలిస్తే ఆన్సర్ చేయండి 08662488114కి. మరి ఇప్పుడు ఒక చిన్న పాట చేస్తుంది మీకోసం, వింటూ స్టే ట్యూన్.

0: Red Bharti FM 101.3.
1: లెనిన్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు మనం హర్విలులో ఫైనల్స్ అలా అలా వచ్చేసామన్నమాట. మనకి కృష్ణా నది చాలా పొడవైన నది కదా, మరి ఆ నదికి ఉన్న ఉపనదుల్లో పొడవైన నది ఏది అని అడిగాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు అనేది. తుంగభద్ర నది అంటున్నారు నరేష్ గారు, మెర్సి విజయ్ గారు కాదండి. అండ్ మల్లికార్జున గారు, అభిరామ్ గారు కేశవ్ నగర్ నుంచి పంపించారు ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్. అలాగే వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, అది ఎంత పొడవుగా ఉంటుందో నది అనేది కూడా పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడన నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే అనంతపురం నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్, కోడుమూరు నుంచి విశ్వేశ్వరయ్య గారు పసుపు కొమ్మ అంట, పసుపు కొమ్మ ఓ ఇందాకటి దానికి ఆన్సర్ పంపించారా, బట్ ఈ క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మురికి నీళ్ళు అయితే కనుక మూసినది, కాకపోతే తుంగభద్ర అంటున్నారు ఎవరు. సో ఎవరు పంపించారు, నరేందర్ గారు ఖమ్మం నుంచి మెసేజ్ చేశారు. సో కాదండి నరేందర్ గారు, అది విషయం. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్, రంగాచార్లు గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే కలమందలపాడు నుంచి ఖాసీం గారు, ముద్దవలి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నైలు నది అనుకుంటున్నారు సునీల్ గారు అన్నమయ్య జిల్లా నుంచి కాదండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు శ్రీనివాస్ గారు రాజమండ్రి నుంచి. అండ్ అలాగే విత్ లెంత్ కూడా పంపించేశారు మనకి ఎవరు, మధుసూదన్ రెడ్డి గారు పనిపినేపాలెం నుంచి. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ శ్రావణ మాసం పండుగలు ప్రాశస్త్యం ప్రవచనం బాగుంది చందనమ్మ అంటున్నారు వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే తుంగభద్ర నది అనుకుంటున్నారు ఎవరు అని అంటే రవి గారు ఖమ్మం జిల్లా నుంచి కాదండి. అండ్ హాయక్క అంటూ కరెక్ట్ ఆన్సర్ కేతన్ పంపించాడు అనంతపూర్ నుంచి. అండ్ అలాగే విశ్వనాథరావు

గారు గోదావరి నది అనుకుంటున్నారు. గోదావరియే చాలా పెద్ద నది కదా, మనగా మన కృష్ణానదికి ఉపనది అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా నరేష్ గారు, మెర్సి విజయ్ గారు గంగా అంటున్నారు. గంగా అతి పొడవైన నది అండి, అదైతే ఉపనదిగా మనం పరిగణించలేము. అండ్ అలాగే ఆన్సర్ అయితే పంపించారు, బట్ ఇదైతే కాదండి. ఎవరు, తుంగభద్ర అంటూ ఆన్సర్ చేశారు అరుణ గారు, నరేష్ గారు ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి. సో ఇది కూడా కాదు. మరి కృష్ణా నది అంత పొడవైన నది కదా, మరి ఆ నది కొన్ని పాయలుగా చీలుకొని ఉపనదులుగా విభజించబడింది. మరి వాటిల్లో అతి పొడవైన నది ఏది అని అంటే భీమా నది అనమాట. మరి అది సంగతి. మరి ఇలా మన హర్విల్లు ప్రోగ్రామ్కి అయితే ఎండింగ్ ఇవ్వబోయే ముందు మన లిజనర్స్ ఇంకొంతమంది మెసేజ్ చేస్తారు. ఎవరు చూద్దాం, మనే అనంతపూర్ నుంచి పంపించారు భీమా నది అంటూ మస్తాన్ గారు ఫ్యామిలీ. ఇన్ అడ్వాన్స్ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అంటూ కర్నూతల్ సునీల్ గారు పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఎప్పుడొస్తారు చందన అంటున్నారు, త్వరలో మళ్ళీ కలుసుకుందాం, అది ఎప్పుడైనా అవ్వచ్చు, అంతవరకు వేచి ఉండండి, కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. అది సంగతి నరేష్ గారు. అండ్ ఇవి మన హరివిల్లు ప్రోగ్రామ్ అయితే. మరి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చాలా చక్కగా చేసేసారు అందరూ కూడా, అండ్ నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేశారు కదా. అండ్ మళ్ళీ మీ అందరినీ త్వరలో కలుస్తాను చక్కగా మంచి ప్రోగ్రాంలో. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

0: Bharati, FM News Headlines.
1: FM న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వి. పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో విశాఖపట్నానికి తీసుకువస్తున్నామని, 6.5 గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు అవసరమైన 3 టీఎంసీల నీటిని అందుబాటులో నుంచే ఇస్తామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వివరించారు. విశాఖ ప్రజలకు త్రాగడానికి ఇచ్చే నీటి నుంచి వాటిని తీసుకోబోమని, పారిశ్రామిక అవసరాలకు చేసిన కేటాయింపుల నుంచే సరఫరా చేస్తామని స్పష్టీకరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. జీవస్మృతుల అవయవాల దానానికి ముందుకు వచ్చే కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని 1,00,000 రూపాయలకు పెంచే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. శాసనసభలో మానవ అవయవాల మార్పిడి సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. మేయర్ పురపాలక చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికైన వారి బలమైన ప్రజామోదం లభిస్తుందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శాసనసభలో పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లును మంత్రి ప్రవేశపెట్టగా దానికి సభ ఆమోదించింది. రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 34% రిజర్వేషన్లు కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. వెనుకబడిన తరగతులకు 33.33% రిజర్వేషన్తో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట పురపాలక శాఖను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్వాకల్చర్ ఫామ్లకు జూన్ నుంచి రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత వాస్తవ ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసేందుకు శాస్త్రీయ విధానాన్ని రూపొందిస్తున్నట్లు శాసనసభలో వివరించారు. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళానికి చెందిన సబ్మెరైన్ రెస్క్యూ యూనిట్లో కొత్తగా డీప్ సబ్మెరైన్ రెస్క్యూ వెహికల్ లాంచ్ అండ్ రికవరీ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా దీన్ని ప్రారంభించారు. ఇది పరీక్షా కేంద్రమని, తీరంలో పరీక్షలు నిర్వహించడానికి ఉపకరిస్తుందని నేవీ వర్గాలు తెలిపాయి. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: Hey Shankar, Tata, MBBS.

Yes, we into Naru with Bharati FM 101.3 with me, Jyoti, and super hit song, super energetic song kada adi. So andariki kuda manchi tatti lepesindi anamata, hushar vachesindi andariki kuda. Shankar Dada MBBS movie nunchi Manoba annatuvanti paata DSP music composition lo and చంద్రబోస్ గారు రాసిన పాట విన్నారు. 11 hours 11 minutes 5 seconds ఉంది బీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలోకి వచ్చేసాం. ఒక యాక్టర్ స్పెషల్ అని కంప్లీట్ యాక్టర్ అని అనిపించుకోవాలంటే నవరసాలు అన్నింటినీ కూడా ఈక్వల్గా పోర్ట్రే చేయాలి, అప్పుడే సంపూర్ణ నటుడు అనిపించుకుంటారు. అయితే హీరోస్ డైలాగ్ చెప్పినా ఫైట్ చేసినా డాన్స్ చేసినా మనకి నచ్చుతుంది కదా. నవరసాల్లో మనం ఎక్కువగా ఇష్టపడేది హాస్యం కదా. మరి మన ఫేవరెట్ హీరో మనల్ని కడుపుబ్బా నవ్విస్తే ఆ మజాయే వేరు. మరి మ్యాటర్ అర్థమైంది కదా. ఎస్, మన ఫేవరెట్ హీరోస్ కొందరు నటించి మెప్పించిన కొన్ని క్యారెక్టర్స్ అనమాట, మనం అస్సలు మర్చిపోలేం. వాటికి సంబంధించిన కబుర్లు కొన్ని మాట్లాడుకుందాం మనం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి నకాష విశాల్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది భీమ్స్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సూర్యవంశం నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు మన పేరెంట్ జనరేషన్, మనం అండ్ ఇప్పటి జనరేషన్, ఇంకా అవసరమైతే ఆ తర్వాత ఫ్యూచర్ జనరేషన్ ని కూడా మెప్పించగలిగిన హీరో విక్టరీ వెంకటేష్. ఏ క్యారెక్టర్నైనా పండించగలిగిన యాక్టర్, ఒక కంప్లీట్ నటుడు అని చెప్పొచ్చు అనమాట. చింతకాయల రవి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ప్రేమించుకుందాం రా, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, F3, సంక్రాంతికి వస్తున్నాం, ఇలా ఎన్నో సినిమాలు ఆయనకున్న కామెడీ టైమింగ్కి ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే. అంతేగా అంతేగా. మరిన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ ద నువ్వు నాకు నచ్చావు చిత్ర నుంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఉన్నాం. మన ఫేవరెట్ హీరోస్ అది కూడా నవరసాలు అన్నింటినీ కూడా కంప్లీట్గా అంటే ఈక్వల్గా పోర్ట్రే చేయగలిగి హాస్యాన్ని కూడా పండించినటువంటి హీరోస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ సినిమా కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం కదా. నెక్స్ట్ తారక్ గురించి చెప్పాలి అంటే ఆయన యాక్టింగ్ స్టామినా గురించి మనందరికీ తెలుసు కదా. చారీ రోల్ ఫ్రమ్ అదర్స్ ఈ క్యారెక్టర్ని ఇంకే హీరో కూడా ఇంత పర్ఫెక్ట్గా పోర్ట్రే చేయలేరేమో అనైతే నా ఒపీనియన్. ది బెస్ట్ ఇచ్చి పడేశారు అంతే, అలా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడంటే మన స్టార్ హీరోస్ అన్ని జోనర్స్లో అన్ని క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నారు, కానీ అప్పట్లోనే అంటే 2010లోనే ఎన్టీఆర్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడం, దానికి పూర్తి న్యాయం చేయడం మామూలు విషయం అయితే కాదు. తర్వాత మూవీస్లో కూడా కామెడీని చూపించారు, కానీ చారీ రోల్ని మాత్రం బీట్ చేయలేకపోయారు. CHARI హీస్ చారీ, అయ్యబాబోయ్ చేశాడు గుండె చోరీ. సూపర్గా ఉంటుంది కదా మూవీ అంతా కూడా. త్రూఅవుట్ ది మూవీ ఆయన కామెడీ కానీ ఆయన యాక్టింగ్ కానీ, అందులోనే డబుల్ రోల్లో ఒకటి సీరియస్ రోలు ఒకటి కంప్లీట్గా టిల్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనల్ని హ్యాపీగా నవ్వించే రోల్ అనమాట. అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ సూపర్గా ఉంటాయి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు.

0: ఇలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3/11:28:45 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. రవి తేజ మాస్ మహారాజా అంటే ఖచ్చితంగా కొంచెం వెటకారం అయితే ఉంటుంది కదా ఆయన డైలాగ్స్ లో. కామెడీని పండించడంలో ఈజ్ ఉంటుంది అనమాట. రవితేజ స్టైల్లో ఏది చేసినా చాలా హైపర్ యాక్టివ్ తో చేయడం ఆయన స్పెషాలిటీ. కౌంటర్లు పంచ్లు ఇవ్వడంలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ వెంకి దుబాయ్ సీను ఆంజనేయులు కిక్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఇలా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. రాజా ది గ్రేట్ తర్వాత మళ్ళీ అంతటి కామెడీ రోల్ మనం మరే సినిమాలో చూడలేదు. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ మన బ్రహ్మానందం గారు ఉన్నారు కదా, ఆయన పక్క నుండి ఆయన్ని డామినేట్ చేయగలిగే పర్సనాలిటీ రవితేజ గారిదని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కాంబినేషన్కి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

0: రైట్ నో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. రాజా ది గ్రేట్ మూవీ నుంచి సాయి కార్తిక్ పాడినటువంటి పాట కాసర్ల శ్యామ్ గీతం. ఇది వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: ఫ్లాష్ బ్యాక్ లో నన్ను ఇడియట్ ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ ని కన్నులారా.
2: ఏట్రా మనకు అమ్మాయి పడదన్నారు, ఇప్పుడు ఏమైంది?

11:34:30 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, హాస్యం గురించి మాట్లాడుకుంటున్నాం. సో మన హీరోలు నవరసాలు పండిస్తారు అండ్ దాంతోపాటు హాస్యాన్ని కూడా మనకి అందించారనమాట. సో ఆ హీరోస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం, ఆ సినిమాల గురించి కబుర్లు చెప్పుకుంటున్నాం. మరి బాలకృష్ణ గారి విషయానికి వస్తే, ఆయన యాక్షన్ సీన్స్ చేస్తే ఆపోజిట్ లో ఎలాంటి యాక్టర్ ఉన్నా కొంచెం అన్నా తడబడాల్సిందే. మరి బాలయ్యతో కామెడీ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో చాలా మూవీస్ లో కూడా ఆయన కామెడీ అనేది ఓ టైప్ అంటే ఓ రేంజ్ లో ప్రదర్శించారనమాట. లైక్ ఒక సినిమా గుర్తు చేసుకోవాలంటే సమర్సింహారెడ్డి మనం చెప్పుకోవచ్చు. అండ్ పాత సినిమాల్లో ఆయన కామెడీ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట, వేరే లెవెల్ కాదు వీర లెవెల్లో ఉంటుందని చెప్పాలి. స్పెషల్లీ బాబాయ్ అబ్బాయి సినిమాలో కామెడీ. అండ్ అలాగే నెక్స్ట్ మనం ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే, బుజ్జిగాడు రోల్ ఒక యాక్షన్ హీరో హ్యూమర్ యాడ్ చేసి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసుకుని, ఇంతకు ముందు ఎప్పుడు మనం చూడని ప్రభాస్ అయితే మనం ఈ బుజ్జిగాడు మూవీలో చూస్తాం అనమాట. సో అలాంటి బుజ్జిగాడిని మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఈ సినిమాలో. మాట్లాడుకుందాం మరిన్ని కబుర్లు. బిఫోర్ దట్ లెజెండ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇక నాని అలా మొదలైంది నుంచి నేను లోకల్ వరకు తన సినిమాలో ఎక్కడో ఒక చోట కామెడీ టైమింగ్ అలా మనకి చూపించారు. పిల్ల జమీందార్ సినిమాలో ఒక ఆరోగెంట్ క్యారెక్టర్ లా స్టార్ట్ అయ్యి కాలేజ్ కి వెళ్లిన దగ్గర నుంచి తన యాక్టింగ్ పీక్స్ లో ఉంటుంది. అండ్ భలే భలే మగాడి వైలో కూడా మనల్ని కడుపుబ్బా నవ్వించారు. ఇక మన్మధుడు నాగ్ విషయానికి వస్తే నాగార్జున గారి నట్ట విశ్వరూపం చూడొచ్చు ఈ మన్మధుడు సినిమాలో. సైలెంట్ కిల్లర్ లా ఉంటూ పంచులు వేయటం మామూలు విషయం కాదు కదా. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కామెడీ స్కోప్ ఉంది. అభిరామ్ క్యారెక్టర్ స్ట్రిక్ట్ గా ఉండే మేనేజర్, హ్యాండ్సమ్ మేనేజర్, చాలా సరదాగా డిజైన్ చేశారు క్యారెక్టర్ అయితే. అండ్ కొత్త కాన్సెప్ట్ మన్మధుడు హీ హేట్స్ విమెన్, పెళ్లి వద్దు అని చెప్పే ఫిలాసఫీ అయితే బాగా పడింది.

0: మన్మథుడు నుంచి ఒక పాట విందాం. విన్న తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: శవశ్.

రే వద్దురా సోదరా, అరి పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.

0: శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల.
1: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: ఏంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జీఆర్టీ జ్యువెలర్స్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జీఆర్టీ జ్యువెలర్స్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జీఆర్టీ జ్యువెలర్స్.
1: స్టూడియోలో సమయం 11:48:36. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

ఈయన జయంతి ఈరోజు, సో మరి అందుకని మనం గుర్తు చేసుకుంటున్నాం అనమాట. మన హీరోలందరూ కూడా యాక్షన్, డాన్స్ ఇవన్నీ చేస్తే మనకి ఎంత ఇష్టంగా ఉంటుందో, అండ్ వాళ్ళు కామెడీని పండిస్తే ఇంకా ఇంకా ఫిదా అయిపోతాం కదా మనం. సో అది మ్యాటర్ అనమాట. అందుకని మనం ఇప్పుడున్న హీరోస్ అందరి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్మోస్ట్ మన హీరోస్ అందరూ కూడా అన్ని జోనర్స్లో వెళ్ళి వాళ్ళు, అంటే ఇప్పుడైతే ట్రయల్ వేస్తున్నారేమో కానీ అప్పటి నుంచి కూడా, అంటే ఇంతకుముందు మన పేరెంట్ జనరేషన్ నుంచి కూడా చాలామంది ఇవి ఇలాంటి క్యారెక్టర్స్ చేసి మెప్పించిన వాళ్ళు అనమాట. సో అది మ్యాటర్ మనం ఈ రోజున గుర్తు చేసుకుంటున్నాం పద్మనాభం గారిని. పద్మనాభం గారు నటించినటువంటి ఒక సినిమా నుంచి పాట అయితే విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట ఇది, గోపి గీతం. ఎస్పి కోదండపాడి గారి మ్యూజిక్ కంపోజిషన్లో, జాతకరత్న మిడితంబట్లో. ఈ సినిమా నుంచి ఈ పాట విన్న తర్వాత మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ചിനാരോ വിവിധ ഭാരതി FM 101.3
1: വീണ വേണു വൈന സരിഗമ വിന്നാവാ.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

జూలై మూవీ నుంచి ఎడ్నన్ సామి పాడినటువంటి డిఎస్పి పాట విన్నారు కదా. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11 hours 56 minutes 16 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మన ఫేవరెట్ హీరోస్, అది కూడా హాస్యాన్ని పండించినటువంటి హీరోస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ చాలా మంది హీరోస్ గురించి మనం మాట్లాడేసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుంటే, ఆయన చేసిన రోల్స్ లో బాగా ఎంటర్టైన్ చేసిన రోల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ గబ్బర్ సింగ్ అని చెప్తారు. కానీ అంతకు ముందు సుబ్బు క్యారెక్టర్, తమ్ముడు మూవీలో ఆయన పండించిన కామెడీ కానీ ఆయన చేసిన అల్లరి నెక్స్ట్ లెవెల్ అనమాట. కాలేజ్ స్టూడెంట్గా సుభాష్గా అండ్ మల్లికార్జున గారితో ఉండేటువంటి సీన్స్ ఉంటాయి కదా, టూ గుడ్ ఉంటాయి అనమాట. అండ్ సినిమా వచ్చి 25 వసంతాలు అవుతున్నా ఇప్పటికీ కూడా ఆ కామెడీని ఎంజాయ్ చేస్తున్నామంటే ఆ రోజుల్లో యూత్కి ఈ కామెడీ ఇంకెంత బాగా నచ్చి ఉంటుంది చెప్పండి. ఏ ఇండస్ట్రీలోనూ లేని కమెడియన్స్, ఏ ఇండస్ట్రీలో లేనంతమంది డాన్స్ చేసే హీరోస్ మన ఇండస్ట్రీలోనే ఉన్నారు. కామెడీని కూడా బాగా పండించి ఇంప్రెస్ చేయగలిగే యాక్టర్స్ కూడా మన ఇండస్ట్రీలోనే ఉన్నారు.

ఇంకా ఆల్మోస్ట్ ప్రతి హీరో కూడా నవేడేస్ చూస్తుంటే అన్ని జోనర్స్ లో ట్రై చేస్తున్నారండి. యాక్టింగ్ అనేది ఒక యాక్షన్, ఫైట్స్, డాన్స్ ఇవి మాత్రమే కాదు, కామెడీని కూడా ఎంత చక్కగా పోర్ట్రే చేస్తున్నారు అంటే, మహేష్ బాబు విషయానికి వస్తే అతడు మూవీలో మహేష్ సైలెన్సే అందరికీ గుర్తుంటుంది, కానీ కలేజా మూవీ గురించి చెప్పుకుంటే అతడికి కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంటుంది సీతారామరాజు రోల్. సో మహేష్ చేసిన కామెడీ అంతా ఇంత కాదు. ఈ సినిమాని ఇప్పటికీ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ కోసం అండ్ త్రివిక్రమ్ మాటల కోసం ఎన్నిసార్లైనా చూడొచ్చు. అండ్ సునీల్ మహేష్ కలిసే సీన్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ప్రీ క్లైమాక్స్లో సుబ్బరాజు దగ్గర అరుస్తున్నాడు భయ్యాయుడు, అక్కడి వరకు కూడా కేక పుట్టించిందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్ని మూవీస్లోనూ ఎక్కడో ఒక చోట కామెడీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రేసుగుర్రం మూవీలో అయితే లక్కీ రోల్ చేశారు కదా, ఆ లక్కీ రోల్లో యూత్ అంతా కూడా తమని తాము స్క్రీన్ మీద చూసుకున్నంత

0: లా ఫీల్ అయ్యారనమాట. అండ్ రవి ఫ్రమ్ జులై, అసలు మన ఇంట్లో ఉండే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారితో హిలేరియస్ కామెడీ ఉంటుంది త్రూ అవుట్ ద మూవీ. అండ్ ఇక తర్వాత చెప్పుకునేది మన మెగాస్టార్ మూవీస్ గురించి చెప్పుకుంటే, సినిమా ఎలాంటి జోనర్లో ఉన్నా కూడా అందులో మన చిరు హ్యూమర్ టచ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలాని నాన్ సింగ్గా ఎక్కడ కూడా నాన్ సింగ్గా అనిపించదు. చంటబ్బాయ్ కానీ, జగదేక్విడు అతిలోక్ సుందరి కానీ, గ్యాంగ్ లీడర్ అన్నయ్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, అలాగే జై చిరంజీవ, ఇంకా అందరివాడు, ఇలా చాలా మూవీస్ ఉన్నాయండి. అలా ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో కూడా మినిమం కామెడీ అనేది ఉంటుంది. ఇక ఆయన టైమింగ్ వేరే లెవెల్. మరీ ముఖ్యంగా హీరోయిన్స్తో చేసే అల్లరి కానీ, హీరోయిన్స్ని ఆట పట్టించడం కానీ, అండ్ విలన్స్తో కూడా కొన్ని కామెడీ డైలాగ్స్ ఉంటాయి. సైడ్ ఉండే విలన్స్ ఉంటారు కదా, వాళ్ళతో కానీ అండ్ ఫన్నీ వేలో పోర్ట్రే చేస్తారనమాట. అందుకే ఆయన చిరంజీవి మెగాస్టార్. ఇవి ఈనాటి సినిమా కబుర్లు. మరి స్టూడియోలో సమయం 12 గంటలకు దగ్గరగా ఉంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ మరికొద్ది క్షణాలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతీ న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బి. నాలుగు రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాలను రైల్వేకు సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు కవర్ చేస్తున్నామని మంత్రి చెప్పారు. 2030 నాటికి దేశీయ ఎయిర్ కార్గో పరిణామాన్ని 3 రెట్లు పెంచామని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం మన దేశ ఎయిర్ కార్గో పరిణామం సుమారు 3.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ కార్గో సెక్యూరిటీ హోల్డ్ ఏరియా, కొత్త సెక్టార్లను ప్రారంభించిన ఈ కీలక సంస్కరణ ద్వారా విమానాశ్రయాల మధ్య కార్గో రవాణా సులువు అవుతుందని స్పష్టం చేశారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7 విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 సంవత్సరాల వయసుగల ఆసక్తి గల యువత అధికారిక యువ సంగమం పోర్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నత విద్యా కళాశాలల్లో వృత్తి విద్యా కోర్సులకు నాణ్యత ప్రోత్సాహక ఫీజు ఇవ్వనున్నట్లు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అన్ని కళాశాలలకు ఒకే రకమైన ఫీజు కాకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలకే దీన్ని అందిస్తామని వెల్లడించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చట్ట సవరణ, రాష్ట విద్యాసంస్థల చట్ట సవరణ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంబీబీఎస్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ 2026లో అర్హత సాధించిన అభ్యర్థులకు తొలి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. కౌన్సిలింగ్ కు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేస్తారు. 24 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన, ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది. అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు సాగుతుంది. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 3న వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం, సెప్టెంబర్ 7న సీట్ల కేటాయింపు, సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు కాలేజీల్లో చేరే అవకాశం ఉంటుంది. విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీల్లో బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు 11 సభ్యదేశాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడాభివృద్ది, క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై సమావేశాల్లో చర్చించనున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: Bharti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమంలో వింటున్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: స్టూడియోలో సమయం 12:15:40. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:22:40 లో ఉంది VB క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. బెంగళూరుకి సమీపంలో 100 కిలోమీటర్ల లోపు చూడ్డానికి ఎన్నో పర్యాటక ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బెంగళూరులో ఉన్న పర్యాటకులు తరచూ సందర్శించేవే, కానీ ఇవేం చూస్తారులే కానీ బెంగళూరులో ఎవ్వరూ చూడని చాలా తక్కువ మందికి తెలిసిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఎప్పుడు ఉండే నగర జీవితం నుంచి కాస్తంత రిలాక్స్ అవ్వడానికి ఈ ప్లేసెస్ వీలైతే మీ ఫ్రెండ్స్తో చూడండి. మరి ఆ ప్లేసెస్ ఏంటో తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. బెంగళూరుకి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచపల్లి అండి, చాలా తక్కువ మందికి తెలుసు. పంచపల్లి సైలెంట్గా, కామ్గా ఉండే ప్లేస్.

అన్నమాట. ఇక్కడ ఎలాంటి అరుపులు వినిపించవు, కేవలం ప్రకృతి చేసే చప్పుళ్ళు తప్ప. పంచపల్లిలో ప్రత్యేక ఆకర్షణ డ్యామ్ అన్నమాట. ఈ డ్యామ్ను నిండుగా చూడాలంటే మాన్సూన్ సీజన్ అయితే సరైన సమయం. ఆ సమయంలోనే అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఈ డ్యామ్ దగ్గరకు వచ్చి ఫొటోస్ తీస్తూ ఉంటారన్నమాట. ఈ ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఆకర్షణ ఏంటి అంటే డెన్కని కొట్టే. ఇది ఒక బెటరాయ స్వామి టెంపుల్ అన్నమాట. ఈ బెటరాయ స్వామి ఆలయాన్ని, అది 500 సంవత్సరాల పురాతనమైనటువంటి ఈ టెంపుల్ను కూడా మనం అక్కడ చూడొచ్చు. మరిన్ని ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ వానచిత్రం నుంచి కార్తీక్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముజ్జూరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్ టెలివిన్లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ముజోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. పర్యటనలో భాగంగా నిన్న డెహ్రాడూన్లో ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 2025-27 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రైనీ అధికారులు, రాయల్ భూటాన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అభివృద్దికి పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవనోపాధి, భావితరాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అటవీ అధికార నిర్ణయాలు తీసుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు, ప్రజా జీవితంలో అందించిన సహకారం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. రాష్ట్రాల మధ్య సహకారం, ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, భాగస్వామ్యాల బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జలవనరుల పంపిణీ, విద్య, వైద్యం, సమాచార సాంకేతికత, విపత్తు నిర్వహణ, నేరాల నివారణ, సరిహద్దు వివాదాలతో సహా అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తర బెంగాల్లో పరిపాలనపర సమీక్షా సమావేశాలతో సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సరిహద్దు భద్రతకు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. రేపు సిలిగురిలో నూతన క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేయబోయే 5 రోజుల ప్రత్యేక న్యాయ సంహిత ప్రదర్శన అమిత్ షా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి పాల్గొంటారు. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేయడం, సహకారం పెంచడం

ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రత పెంపొందించడం, అలాగే నూతన సహకార రంగాలు గుర్తించడం లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతోంది. రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి సంబంధించిన 3 సూత్రాలు జపాన్ సవరించిన నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారం పెంచుకోవడం, సముద్ర భద్రతలో భాగస్వామ్యంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞానభవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు

0: ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఇక పీఎంఏవైజీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లు మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయీ ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై. ఫసలో కో అగర్ నుక్సాన్ హోగా తో ఫసల్ బీమా యోజనా కే అంతర్గత్ ఉస్కీ భర్పాయి కిసాన్ కో హో పాయేగీ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద్లు పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈరోజు జరిగే 4వ రౌండ్ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను మానవత్వమే ప్రథమ కర్తవ్యం భావనతో ప్రజలకు ప్రాధాన్యమిచ్చేలా ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మిషన్ లైఫ్ సూత్రాల ఆధారంగా సుస్థిర జీవనశైలి, అటవీ పెంపకం, కార్చిచుల నిర్వహణ, విపత్తు స్థితిస్థాపకత, సాంప్రదాయ పరిజ్ఞానంతో కూడిన వాతావరణ అనుకూలతపై భారత్ దృష్టి పెట్టిందని, భూగ్రహ పరిరక్షణ, సామూహిక అభివృద్ది, వినూత్న ఆవిష్కరణలు, నాలెడ్జ్ బదలాయింపు కేంద్రంగా చేసుకుని భవిష్యత్ కోసం భారత్ బ్రిక్స్ అధ్యక్షత కృషి చేస్తోందని ఒక దినపత్రికలో వ్యాసాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ మంత్రి వివరించారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తి గల యువత అధికారిక యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్టిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపు 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును 24వ తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా 31న విడుదల కానుంది. క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ 31 పూర్తవుతుంది. 4వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుందని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఉత్తర ఒడిశాలో భద్రక్, కేంద్రపార, బాలసోర్, మయూర్భంజ్, కేంద్ర జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. రాజ్ఘాట్ వద్ద సుబర్ణరేఖ నది ప్రమాదకరమట్టమైన 10.36 మీటర్ల కంటే ఎక్కువగా, అంటే 11.80 మీటర్ల వద్ద ప్రవహించడంతో సుమారుగా 280,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్ష సూచనలతో భారత వాతావరణ శాఖ మయూర్భంజ్, కేంద్ర, సుందర్గఢ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మాహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత షట్లర్లు పోటీ పడుతున్నారు. మహిళల సింగిల్స్లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు చైనాకు చెందిన 3వ సీడ్ వాంగ్ జీయుతో తలపడనున్నారు.

పురుషుల సింగిల్స్ లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్వి పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా యామ్స్ టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముసోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్ టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలంచడంతో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

daddy boy. భలే భలే మగాడివై. ఈ మూవీ నుంచి కార్తీక్ మోహన భోగరాజు పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం విన్నారు. గోపిసుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో 12 hours 45 minutes 40 seconds లో ఉంది. వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఎస్, మరి మీకు తెలిసే ప్రోగ్రాంలో ఉన్నాం. మరి బెంగళూరుకి సమీపంలో ఉన్నటువంటి 100 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. పంచపల్లి గురించి మాట్లాడుకున్నాం, అలాగే అక్కడ డ్యామ్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ నెక్స్ట్ బెటరాయ స్వామి టెంపుల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మధుగిరి బెంగళూరుకి 100 కిలోమీటర్ల దూరంలో ఉందండి. 3,930 అడుగుల ఎత్తున ఉన్న ఈ శిఖరం మోనోలిథిక్ శిలలతో ఏర్పడ్డటువంటి ఆసియా ఖండంలోనే 2వ ఎత్తైన శిఖరంగా ప్రసిద్ధి చెందింది. సో మరి ఇక్కడ శిఖరం పైకి ట్రెక్ చేయడం గొప్ప అనుభూతిని అయితే ఇస్తుంది. అలా అక్కడికి చేరుకున్న తర్వాత కొండ శిఖరాన గోపాలస్వామి ఆలయాన్ని చూడొచ్చు. అండ్ ఆ తర్వాత దరోజీ బేర్ శాంక్చురీ ఉందన్నమాట. బళ్ళారి జిల్లాలో బెంగళూరు నుండి 340 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఇండియన్ ఎలుగుబంటిలు సంరక్షించబడుతున్నాయి. మరి బళ్ళారి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శాంక్చురీకి లోకల్గా బస్సులు తిరుగుతాయన్నమాట. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ అంతం. వింటూ స్టే ట్యూన్ టు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత 12:53:34 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రాంలో ఉన్నాం, మరి హంపి వచ్చే టూరిస్టులకు ఇది చక్కటి విహార స్థలం అని చెప్పుకోవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా ఈ శాంక్చురీని మధ్యాహ్నం పూట సందర్శించండి, ఎందుకంటే ఈ టైంలోనే ఎలుగుబంటిలు ఉంటాయి కదా అక్కడికి నీళ్లు తాగడానికి బయటకు వస్తాయన్నమాట. మీకు ఒకవేళ లక్ ఉంటే వాటి సరదా ఆటలు చూడొచ్చు. బేర్ శాంక్చురీలో ఇప్పటి వరకు 150 ఎలుగుబంటులను గుర్తించారు. ఇక్కడ పక్షుల్ని చూడడానికి ప్రత్యేకమైనటువంటి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. జంతు ప్రేమికులు కానీ పక్షి ప్రేమికులు కానీ అందమైన

ఫోటోలు తీస్తూ గడిపేయచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ఈ క్లైమేట్లో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. బెంగళూరుకి దగ్గరలో ఉన్న ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మరి ఇవన్నీ బెంగళూరులో మీకు తెలియని వారాంతపు విహార ప్రదేశాలు. హోప్ యూ ఎంజాయ్ టుడేస్ మీకు తెలుసా లవ్లీ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను. కార్తీక్ శ్వేత మోహన్ పాడినటువంటి భాస్కర్ భట్ల రవి కుమార్ గీతం ఫ్రమ్ ద మూవీ గబ్బర్ సింగ్. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతీ న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే వారిపై ఆర్థిక భారం లేకుండా చూసేందుకు ప్రధాని చొరవతో మొదలైన ఉచిత ఆన్లైన్ కోచింగ్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన అభ్యసన సమాచారం, నిపుణుల మార్గదర్శకత్వం, నిర్మాణాత్మక సన్నద్దత వంటి అంశాలు తెలుసుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. దక్షిణ భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమస్యలు, వివాదాల పరిష్కారం లక్ష్యంగా దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశం ఈరోజు తమిళనాడులోని చంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీప కోవలం వద్ద ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలున్న ఈ మండలికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్గా, ప్రస్తుత సమావేశానికి ఆతిథ్యమిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే సిహెచ్ఇ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రశ్నించారు. బీచ్ రోడ్డు వెంబడి తీర ప్రాంతాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యాటక మౌలిక సదుపాయాలు, తీర రక్షణకు సంబంధించి సీఆర్జెడ్ అనుమతులను త్వరితగతిన పొందేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే ప్రశ్న వేయగా మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమస్ టెల్విన్లో వాజినర్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఈరోజు సాయంకాలం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచినా డ్రా చేసుకున్నా భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. మరోవైపు భారత పురుషుల హాకీ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి ఈరోజు. ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతిని జాతీయ సద్భావనా దివస్గా జరుపుకుంటారు. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న ముంబైలో జన్మించారు. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత భారత 6వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యమిచ్చిన రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక రంగ అభివృద్ధికి కృషి చేశారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

దేవదాస్ మూవీ నుంచి కార్తీక్ సుజాత పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 1 hour 9 minutes 31 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు స్త్రీ పురుషులు ఇద్దరిని వేధించే సమస్య ఏంటి చెప్పండి? నవేడేజ్ ఎవరిని అడిగినా కూడా డిప్రెషన్ అని ఖచ్చితంగా చెప్తారు. అయితే ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ తర్వాత స్త్రీలను ఈ సమస్య ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మహిళల్లో ప్రతి 7 గురిలో ఒకరు ఈ డెలివరీ తర్వాత డిప్రెషన్తో బాధపడుతున్నట్లు స్టడీస్ చెప్తున్నాయి. ఆందోళనగా ఉండటం కానీ, విచారంగా ఉండటం కానీ, ఆతృతగా అనిపించడం కానీ, పుట్టిన బిడ్డని సరిగా చూసుకోలేకపోతానేమో అనే భయం, కొంచెం కోపం, సరిగా నిద్ర పట్టకపోవడం, తలనొప్పి, ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, డెసిషన్ మేకింగ్ కష్టంగా మారటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి దీని నుంచి బయటపడడానికి ఎక్స్పర్ట్స్ అయితే కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ మీకోసం. మిర్చీ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. విజయ్ ప్రకాష్ అనిత పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్టంలో రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు శాసనసభలో కోరారు. డీఎస్సీ అవకతవకలపై ఆధారాలున్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక వివరాలు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ ఎన్ఆర్ఈ డీసీఏ ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఉన్నతాధికారులతో నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నాలుగు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు 9,450 కోట్ల రూపాయలతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ రాష్ట్రంలో గుమ్మిడిపుండి గూడూరు మధ్య 3-4 రైళ్ల నిర్మాణంతో అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. తద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రాంతీయ వాణిజ్యం పరిశ్రమల అభివృద్దికి దోహదం చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ సభలో పలు కీలక బిల్లులు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వన్యప్రాణులు పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. జల కాలుష్య నివారణ చట్టానికి సంబంధించిన ఆమోద తీర్మానంతో పాటు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందుకు తీసుకురానున్నారు. అలాగే సూపర్ 6 హామీల అమలుపై సభలో లఘు చర్చ జరగనుంది. మరోవైపు ముద్రగడ సహా 8 మంది మాజీ శాసనసభ్యుల మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. శాసనసభాపతి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించగా సభ్యులు మౌనం పాటించి నివాళులర్పించారు. రాష్ట్రంలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. భీమవరం కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశామని తెలిపారు. ఇతర జిల్లాలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే డిజైన్లు సిద్దం చేశామని మంత్రి తెలుపుతూ
1: భీమవరం సంబంధించేటువంటి కలెక్టరేట్ గురించి కూడా ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలు వచ్చినటువన్నీ కూడా ప్రభుత్వం మా యొక్క ఆర్ఎండ్బి శాఖ ద్వారా కూడా కొన్ని డిజైన్లు కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇచ్చిన దాన్ని కూడా నోట్ చేసుకుని మళ్లీ ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.
0: రాష్ట శాసనసభ సమావేశాల్లో తీర ప్రాంత మౌలిక సదుపాయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. తీర ప్రాంతాల్లో ప్రజా సౌకర్యాలు పర్యాటక ప్రాజెక్టులు తీరరక్షణ పనులకు అవసరమైన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సీఆర్జెడ్ అనుమతులను కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మండల నిర్వహణ

0: ప్రాధికార సంస్థ సిఫార్సుల మేరకు మంజూరు చేస్తారని తెలిపారు. జాతీయ సుస్థిర తీర ప్రాంత నిర్వహణ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని 12 తీర ప్రాంత జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు. అన్నదాత సుఖీభవ నిధులపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ గిట్టుబాటు ధర లభించిన సమయంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట వాటాను కూడా రైతులకు అందిస్తున్నామని చెప్పారు. ఈ నెలాఖరులోపు పంటల బీమా నమోదు చేసుకోవాలని మంత్రి కోరుతూ,
1: ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి కోరుతున్నాను, ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది, 30-40-50 రూపాయలే రైతు వాటా అధ్యక్ష, మిగతా డబ్బంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కడుతున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ ఈ నెలాఖరు వరకు ఉంది. ప్రతి రైతుకి మేలు జరగాలంటే శాసనసభ్యులు మీరు కూడా కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేక మీటింగులు పెట్టి రైతులకు ఎడ్యుకేట్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం సముద్ర తీరంలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 16న 8 మంది సిబ్బందితో చేపల వేటకు బయలుదేరిన బోటు ఈరోజు తిరిగి వస్తుండగా విశాఖ తీరానికి సమీపంలో ప్రమాదానికి గురవగా 8 మంది మత్స్యకారుల్లో జాలర్పేటకు చెందిన అప్పన్న ఒక్కరు గల్లంతయ్యారు. గల్లంతైన అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ, సముద్ర పోలీసులు, తీరరక్షక దళాల సమన్వయంతో విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారుల పరిస్థితిపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. డిఎస్సి అవకతవకలపై ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు అంగీకరించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. డిఎస్సి నియామకాలపై పోరాడుతున్నందుకే తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షపై ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొంటూ,
2: ఒకే వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలు ఎందుకు పెట్టారు, ఇలా చేసినందువలన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా పోయి లీకేజ్ కు ద్వారాలు తెరిచినారు, డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఒప్పుకున్నారు.
0: భారతరత్న దివంగత భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి ఈరోజు. ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతిని జాతీయ సద్భావన దివస్ గా జరుపుకుంటున్నారు. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న ముంబైలో జన్మించారు. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత భారత 6వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చిన రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక రంగ అభివృద్దికి కృషి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నెంబర్కు గానీ, మై జీఓవీ .in వెబ్సైట్కు గానీ లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. రాష్ట్రంలోని జూనియర్ వైద్యులకిచ్చే ఉపకార వేతాన్ని ఇకపై ప్రతి ఏటా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2 ఏళ్లకోసారి సవరించే విధానం ఉండగా దాని స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానుందని చెప్పారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ, పీజీ విద్యార్థుల ఉపకార వేతనాన్ని ఇకపై ప్రతి ఏడాది 3% చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. జూనియర్ వైద్యులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలను వీరపాండ్యన్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జూనియర్ వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. రాష్ట్రంలో అరుదైన భూ ఖనిజాలు, పర్మినెంట్ మ్యాగ్నెట్స్ అభివృద్దికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ఈరోజు సమావేశమయ్యారు. తీర ప్రాంతంలో ఉన్న అపార ఖనిజ వనరులను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక కోర్సును ప్రారంభించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు

రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రంలో రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు శాసనసభలో కోరారు. డిఎస్సీ అవకతవకలపై ఆధారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: విమెన్ హెల్త్ కి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి లేవగానే చాలా మంది ఏంటంటే మొబైల్ పట్టుకోవడం, అంటే ఫస్ట్ చేసే పని వచ్చి మొబైల్ పట్టుకోవడం. అండ్ దీనివల్ల ఏంటంటే శరీరంలో కార్టిసోల్ హార్మోన్స్ ఉంటాయి కదా, వీటి స్థాయిలు పెరుగుతాయన్నమాట. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్. మార్నింగ్ ఉదయాన్నే, అంటే స్టార్టింగ్ మనకి స్ట్రెస్ అనేది వచ్చేసింది అనుకోండి, ఆ రోజంతా కూడా చాలా చిరాగ్గా గడపాల్సి వస్తుంది కదా. సో ప్రశాంతంగా రోజును స్టార్ట్ చేయాలి. హార్మోన్స్ ఆరోగ్యాన్ని హెల్దీగా ఉంచుకోవాలి, చక్కగా హార్మోన్లన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే లేత ఎండలో ఒక అరగంట పాటు గడపమంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఇలా చేయడం వల్ల ఫిజికల్ అండ్ మెంటల్ బిహేవియర్ పరంగా మంచి మార్పులు వస్తాయట. మరి దీని ద్వారా చక్కటి లైఫ్ స్టైల్ని పాటించే అవకాశం కూడా ఉంటుంది. ఇలా మన జీవక్రియలన్నీ సక్రమంగా జరిగితే హార్మోన్ల హెల్త్ అనేది మెరుగుపడుతుంది కదా. మరి దీంతోపాటు ఇదే ఎండలో చిన్నపాటి వ్యాయామాలు చేయడం, నడక లాంటివి చేస్తే ఇంకా మంచిది. మాట్లాడుకుందాం బోల్డ్ అనే విషయాలు. బిఫోర్ దట్ పవిత్ర బంధం చిత్రం నుంచి కేజే యేసుదాస్ గారు ఆలపించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. MM కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వండర్ఫుల్ సాంగ్ కదా, అద్భుతమైన లిరిక్స్ ఉంటాయి అండి. అంతకంటే అద్భుతంగా పాడారు కేజే యేసుదాస్ గారు. 1:38:28 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ధీరాలో మనం మాట్లాడుకుంటున్నాం విమెన్ హెల్త్కి సంబంధించిన విషయం. సో స్ట్రెస్కి సంబంధించింది అనమాట. ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ డెలివరీ డిప్రెషన్ తగ్గాలి అంటే ప్రతిరోజు కూడా కాసేపు ఆరు బయట నడవటం, చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించే సెరటోనిన్ డోపమైన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి డిప్రెషన్ను తగ్గిస్తాయి అనమాట. సో వీలైనంత విశ్రాంతి తీసుకోవడం, అలాగే ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం అనేది మంచిది. ఇంకా తమ ఫీలింగ్స్ని ఇతరులతో పంచుకోవడం చాలా వరకు ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్ అయితే. మరి ప్రసవం తర్వాత మహిళల్లో డిప్రెషన్ తగ్గించడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ డాక్టర్స్ సూచిస్తున్నారు కూడా. ప్రెగ్నెన్సీ అండ్ అలాగే డెలివరీ తర్వాత కూడా డాక్టర్లు చెప్పినట్లు పోషకాహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అది సంగతి. ఇంకా బోల్డని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, ప్రేమ కథ. ఈ చిత్రం నుంచి రాజేష్ అనురాధ శ్రీరామ్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సందీప్ చౌత మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతి

0: లో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మరి చాలా మంది మహిళలకి ప్రెగ్నెన్సీ టైంలో ఈ వాంతులు అనేవి అవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో పోషకాల లోపం ఏర్పడవచ్చు. అందుకని ఈ టైంలో కోల్పోయినటువంటి ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడానికి నారింజ బెస్ట్ ఫ్రూట్. అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ రోజుకి 85 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి తీసుకోవాలి. ఆరెంజ్ ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎక్కువగా తినటం వల్ల ఏంటంటే అసిడిటీ, గుండెలో మంట వచ్చే అవకాశం కూడా ఉంటుందట. మరి రోజుకి 2 పండ్ల కన్నా ఎక్కువ పండ్లు తినకపోవడం మంచిది. రోజుకి 2 పండ్లు తింటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ ఇంకొక విషయం చెప్పిన, మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే ఒక కప్పు కాఫీ కానీ లేదంటే టీ కానీ తాగందే చాలా మందికి అడుగు ముందుకు పడదు. కానీ పరగడుపున ఇలాంటి ఆమ్ల స్వభావం ఉన్నవి తీసుకోవడం వల్ల ఈ హార్మోన్లపై నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుందన్నమాట. దీనికి ఆల్టర్నేటివ్గా కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఆకలి కలిగించేటువంటి హార్మోన్స్ ఉంటాయి కదా, వీటి మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. దీనివల్ల రోజంతటికీ కావలసిన శక్తి కూడా మన శరీరానికి అందుతుంది. సో ఇన్ కేస్ లేదు, డైరెక్ట్గా ఏం తినలేం అనుకున్నప్పుడు ఏంటంటే ఎంటీ స్టమక్ తోటి కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగడం అనేది చాలా మంచిది. సో చాలామంది ఏం చెప్తున్నారు అంటే, తాగమన్నారు కదా అని విపరీతంగా కొంతమంది ఎక్కువ ఎక్కువ తాగేస్తుంటారు. అలా కాకుండా ఒక గ్లాస్ సరిపోతుందండి, అది చాలా ఇనఫ్ అనమాట. చక్కగా ఒక గ్లాస్ వాటర్ గోరువెచ్చగా చేసుకొని తాగితే హ్యాపీగా ఉంటుంది, బొజ్జంతా కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ తర్వాత మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ప్రోటీన్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ రోజంతటికి కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది. అండ్ ఉదయాన్నే కాసేపు చెప్పులు లేకుండా నడవటం వల్ల హార్మోన్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్ అయితే. ముఖ్యంగా ఇలా చేయటం వల్ల ఒత్తిడి కలిగించే హార్మోన్ కార్టిసోల్పై సానుకూల ప్రభావం పడి మన జీవ గడియారాన్ని ప్రేరేపిస్తుందట. మరి దీనివల్ల హార్మోన్ల పనితీరు మెరుగుపడటంతో పాటు బ్లడ్లో షుగర్ లెవెల్స్ కూడా అదుపులోకి వస్తాయి. మరి అరికాళ్లలో బ్రెయిన్కి సంబంధించినటువంటి అంటే అనుసంధానమైన నాడులు ఉంటాయి కదా, ఈ నాడులపై ఒత్తిడి పడి బ్రెయిన్ మరింత యాక్టివ్గా పనిచేస్తుందట. సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనం చేయగలిగినవే, చాలా సింపులే. కానీ ఏంటంటే ఇంటిల్లిపాదిని చూసుకుంటూ ఆ బిజీ షెడ్యూల్లో ఇలా మర్చిపోతూ ఉంటాం అన్నమాట. బట్ కానీ మన శరీరానికి మనం ఇవ్వగలిగే ది బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే హెల్తే. సో మన చేతుల్లోనే ఉంది మన శరీరానికి మనం మంచిస్తున్నామా చెడిస్తున్నామా అనేది. సో రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ, ఇవన్నీ కూడా లేడీస్ అందరికీ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. బట్ కానీ ఫస్ట్ ముందు మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి, మీ హెల్త్ పట్ల మీరు కేర్ తీసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనే ఆ ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుంది, ఓకేనా? ఇది ఈనాటి ధీరా. రైట్ నౌ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. నిన్నే పెళ్లాడతా ఈ చిత్రం నుంచి రాజేష్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సందీప్ చౌత మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
2: నాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
3: Good afternoon. This is Akashwani and I am Valsa Williams with the midday news. The headlines. India and Japan agree to deepen defense

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

Yes, Vintunaru Vivid Bharati FM 101.3 with me, Jyoti. 2 hours, 38 minutes, 20 seconds low on the VB clock. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా పాజిటివ్గా ఆన్సర్ చేయడానికి మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. వాళ్ళని మెసేజెస్ అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. మరి క్లైమేట్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎండల నుంచి మనం ఒక్కసారిగా బయటపడే అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడైతే మాత్రం సూపర్ కూల్గా ఉంది. ఒక్కసారి మనం మెసేజెస్ చూసేద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చే ముందు పెడని జోగనేంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారు, ఈరోజు సినిమా కబుర్లు మామూలుగా లేదు. మన టాలీవుడ్ హీరోల కామెడీ టైమింగ్ గురించి చెబుతూ ఉంటే ప్రతి సన్నివేశం మా కళ్ళ ముందు అలా కదలాడింది మేడం. అక్కడ మన హీరోల కామెడీ టైమింగ్ ఎదురులేదు. ఇలాంటి సినిమా కబుర్లు చెప్పే టైమింగ్లో మా జ్యోతి గారికి తిరిగే లేదు అంటూ ఇక సందడే సందడికి వెల్కమ్ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు రెడీగా ఉన్నారు సమాధానాలు చెప్పడానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు, సినిమా కబుర్ల గురించి మీకు తెలుసా గురించి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ జ్యోతి గారు, ప్లీజ్ ఇన్క్రీజ్ వాల్యూమా, చాలా చాలా చాలా ఎక్కువ. ఓకే, శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, సందర్శనకి స్వాగతం అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు అండ్ జేరుబోతులు బుచ్చయ్య, హనుమకొండ నుండి రఘువీర్ సింగ్ సుగుణాబాయి, రాధా మున్నా ఏలూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ పాటతో అలా మొదలయ్యి సందర్శనకి స్వాగతం సుస్వాగతం అంటూ ఈరోజు ఉదయం 9 గంటలకు ఓకే అప్పుడు రాలేదా రామళ్ళకోట నుండి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎం నరేష్

మెర్సీ విజయ రోజా, మూసాపేట మహబూబానగర్ నుండి మెసేజ్ చేశారు. నేను చాలా బాగున్నానండి. అండ్ అలాగే మస్తాన్ ఫ్యామిలీ అనంతపూర్ నుండి, అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, సందేశానికి స్వాగతం పలుకుతూ త్వరలో మన ఫేవరెట్ సాంగ్స్ హీరో బాత్రే. యా యా, మన ఎఫ్ఎంలో రోజంతా ఆయన పాటలే పాటలు ఎంచక్క వినొచ్చు అంట. మార్నింగ్ అయితే మాత్రం నేను ప్లే చేస్తాను ఆ రోజు 22nd మార్నింగ్ చక్కగా 6 o'clock నుంచి హ్యాపీగా మనం ఆ రోజు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు, గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. హాయ్ అండి. అండ్ అలాగే షో టైం కాదండి ఇది, సందడే సందడి. అండ్ దీప్తి ఫ్రమ్ పెనుమల్ నుండి మెసేజ్ చేశారు, శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న, అండ్ బెంగళూరుకి బ్యాగ్ సర్దేసుకున్నా, ఎప్పుడు బయలుదేరదాం, మేము వెళ్ళి వచ్చేసాం, మీరు ఇంకా సర్దుకునే దగ్గరే ఉన్నారు. ఓకే, జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, వెల్కమ్ టు సంద్రి సందడి టు పెద్ద కాకాని నుంచి పద్మా శేఖర్, హాయ్ జో అంటున్నారు. హాయ్ అండి. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్, శుభ మధ్యాహ్నం, ఈరోజు అంతర్జాతీయ, అవునా? ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్, కన్నయ్య మామిడిగుంట్లపల్లి విలేజ్ ఐరాల చిత్తూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. జ్యోతి సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి మెసేజ్ చేశారు. గద్వాల పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, హాయ్ విజయవాడ అంటున్నారు ఎర్రవల్లి మండలం వాళ్ళు నుండి. హాయ్ అండి. అండ్ స్మాల్ రిక్వెస్ట్, టైం నేను చెప్తూనే ఉన్నాను. ఓకే, అండ్ ప్లీజ్ అర్థం చేసుకోండి అంట. మీరు చక్కగా మరి ఇంగ్లీష్లో టైప్ చేశారు, ఎంత చక్కగా. హౌ అండి, హౌ చెప్పండి. సో అది మ్యాటర్, మనం నేర్చుకోవాలి, తెలుగు మాట్లాడాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఓకేనా? అది మ్యాటర్. ఎనీవే, సందడి సందడి ప్రోగ్రాంలో మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. యాక్చువల్గా నేనేం అడుగుదాం అనుకున్నానంటే, మన నందమూరి తారక రామారావు గారు ఉన్నారు కదా, ఎన్టీఆర్ గారు, ఆయన 100th ఫిల్మ్, 100th సినిమా ఏంటి, గెస్ చేయండి. క్లూ కావాలంటే ఇస్తాను. ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ, సో మల్టీ స్టారర్ మూవీ అనే క్లూ ఇచ్చాను. ఎన్టీఆర్ గారి 100th ఫిల్మ్ ఏంటి, గెస్ చేసి నాకు, 100th సినిమా గెస్ చేసి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. 8662488114 ఈ నెంబర్కి. రైట్ నో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3. ప్రేమ కథా చిత్రం, ఈ చిత్రం నుంచి నేను రేవంత్ మాళవిక పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతాన్ని ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

పాస్ 47 మినిట్స్ 50 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఎన్టీఆర్ గారి 100th ఫిలిం ఏంటి అని అడిగాను. క్లూ కూడా ఇచ్చేసాను కదా, ఇట్స్ అ మల్టీ స్టారర్ మూవీ అని చెప్పని. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు, కంగ్రాట్స్. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్, సెకండ్ ది రాంగ్ ఆన్సర్ వచ్చింది ఏంటి, శ్యామ్ కల్లూరు నుండి. ఒక్కసారి మళ్ళీ ట్రై చేయండి, అంటే మీరు పంపించింది మళ్ళీ ఎడిట్ చేసినట్టున్నారు. ఓకే. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట మహబూబా నగర్ నుండి మేజర్ చంద్రకాంత్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. భీష్మ కాదు, మేజర్ చంద్రకాంత్ కాదు. నరేష్ మెర్సీ విజయ, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు బాలాజీ నగర్ నుండి విజయ జ్యోతి హాయ్ అంటూ మెసేజ్ చేశారు, ఆన్సర్ లేదు. దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు లక్ష్యయజ్ఞం కూడా కాదు. అండ్ విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్ని పంపించారు. రాజోల నుండి జయన్న రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. ఓకే, మీరు షో టైం ఏంటండి? ఓకే, వెల్కమ్ టు అన్నారు. ఎస్ సార్. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఆన్సర్ ఉంది, పేరు లేదు. పెద్ద కాకాని నుంచి పద్మాశేఖర్. ఓకే, ఆన్సర్తో పాటు మీ పేరు. అండ్ నెక్స్ట్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రాజోలి మండలం రివర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మల్లికార్జున అభిరామ్ కేశవానగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పేరు లేదు మళ్ళీ. ఓకే, మీ పేరు లేకుండా నేను ఎలా చదువుతానండి, ఎవరిదని చదువుతాను చెప్పండి. నర్తనశాల అన్నారు బట్ కాదు, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మళ్ళీ పేరు లేదు, నర్తనశాల అన్నారు, అను పేరు లేకుండానే వచ్చింది అది కూడా. అండ్ స్వర్ణ నియరెస్ట్ విలేజ్ ఆఫ్ చీరాల టౌన్ అట. నీరుకట్టు రామకృష్ణ మెసేజ్ చేశారు.

రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని మండలం నుండి సోమధ్యాహ్నం అంటున్నారు ఆన్సర్. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ వచ్చింది రాజేష్, అంబిక, ప్రేమ్సాయి, వరుణ్, ఆదమ్, సోలాపూర్, మహారాష్ట్ర నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ మై ఫేవరెట్ మూవీ అంటూ మెసేజ్ చేశారు. నాకు కూడా ఇష్టం అండి, బాగుంటుంది మూవీ కదా చక్కగా. అండ్ ఈ సినిమా గురించి మనం ఒకసారి సినిమా కబుర్లో కూడా మాట్లాడుకున్నాం. అండ్ వీలైతే చూడండి అని కూడా చెప్పాను నేను, ఎందుకంటే బ్రదర్స్ అండ్ ఇద్దరు బ్రదర్స్ మధ్య రిలేషన్షిప్ కానీ, ఇద్దరు సిస్టర్స్ మధ్య కానీ, అండ్ ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కానీ, అండ్ మరీ ముఖ్యంగా సూర్యకాంతం గారు, అసలు ఏం చెప్పాలండి, మన సందడి సరిపోదు. ఓకే, ధర్మవరం పార్థసారథి నగర్ నుండి సంగారపు రవి, ఉమాదేవి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రాజేశ్వరి, రామ్ చరణ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కొనేరు విష్ణు, అయ్యప్ప నగర్ విజయవాడ నుండి దేవుడు చేసిన మనుషులు రాంగ్ ఆన్సర్. అండ్ అశోక్ గన్నవరం నుండి రాంగ్ ఆన్సర్. మూసపేట నుండి నరేష్, మెర్సీ, విజయ, రోజా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ, అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మస్తాన్ ఫ్యామిలీ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, రాంగ్ ఆన్సర్ అది. అండ్ అలాగే గడ్డం అంకయ్య, బండారుపల్లి నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్యామ్, కల్లూరు నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ కన్నయ్య, మామిడిగుంటపల్లి, ఐరాల మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ చిలుకా నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవనూరు మజిరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అనంతపురం నవోదయ కాలనీ నుండి ఇమాంబి అక్తర్ వలీ బాషా, బట్ రాంగ్ ఆన్సర్ కదా అది. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మేజర్ చంద్రకాంత్ అంటూ సుందరి ఫ్రమ్ పెనమలూరు మెసేజ్ చేశారు, బట్ అది రాంగ్ ఆన్సర్. అండ్ కొల్లిపర నుండి మౌలాలి రైట్ ఆన్సర్. తర్వాతి రైట్ ఆన్సర్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. అండ్ రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. దక్షయజ్ఞం కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, మీ పేరు లేదు, దేవుడు చేసిన మనుషులు రాంగ్ ఆన్సర్. అండ్ తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు. ఓకే, అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దుర్వారి సత్రం, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయ్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఇప్పుడే ట్యూన్ చేశారా? ఓకే, ప్రశ్న ఏం లేదు అంటున్నారు. ఇంతకీ నేను ఎన్టీఆర్ గారి 100th మూవీ అని అడిగాను అనమాట, అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ కోసం రెడీగా ఉండండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ కర్నూలు బాలాజీ నగర్ నుండి విజయ జ్యోతి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ నంద్యాల జిల్లా భానుముక్కల, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, చెప్పండి చెప్పండి స్టోరీ, మొత్తం జోక్లు ఇచ్చారుగా అంట. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కదా నేను అలా చెప్పేశాను అనమాట, విజయ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయాలా? ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి. సో సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి, ఓకేనా? రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల కూడా మెసేజ్ చేశారు. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం అంటే వల్లూరు, పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ముండ్రాయి గ్రామం అనుమల మోహన్, సుభద్ర కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ ఇందాక నేను మీ మెసేజ్ చదివానండి, 250కి మీరు పంపించినప్పుడు చదివాను, మళ్ళీ మీరు పంపించారు, ఒక్కసారి పంపిస్తే సరిపోతుంది, నేను ఆల్రెడీ చదివేశాను. వెల్లుల నుంచి జాప భూమేశ్వర్ భూలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. సో అది మ్యాటర్ అనమాట. సో అన్ని మెసేజెస్ మనం చూసేసాం. కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో అది ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే చాలామంది కరెక్ట్గా గెస్ చేసినటువంటి మూవీ అనమాట. ఈ పాట నేను ప్లే చేశాను అనుకోండి, మీకు తెలిసిపోతుంది ఆ మూవీ ఏంటనేది. సో ఈ మూవీలో ఎన్టీఆర్ గారిని ఎంత డిఫరెంట్గా చూస్తాము అంటే, ఆయనలో అసలు ఎనర్జీ లెవెల్సే అసలు మామూలుగా చెప్పలేము, ఎంత ఓ రేంజ్లో ఉంటాయన్నమాట ఆయన ఎనర్జీ లెవెల్స్ అనేవి. సో ఈ మూవీలు అయితే ఇంకా ఇంకా ఇంకా సూపర్గా ఉంటాయి అన్నమాట. నేను ఈ మధ్యన చూసాను, చూసిన తర్వాత నేను
దీనిలో చెప్పాను అనమాట, మన సినిమా కబుర్లో ఆ మూవీ గురించి సూర్యకాంతం గారి గురించి చెప్పాను. సూర్యకాంతం గారు, ఎన్టీఆర్ గారు అనగానే మీ

0: తెలిసిపోయింది కదా. సో గుండమ్మ కదా ఇది రైట్ ఆన్సర్ అనమాట. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు, అందరికీ కూడా కంగ్రాట్స్. అండ్ తెలియని వాళ్ళకైతే తెలుసుకోండి, ఎన్టీఆర్ గారి 100th ఫిలిం, మల్టీస్టారర్ మూవీ. అందులో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, జమున గారు అండ్ మన ఎస్వి రంగారావు గారు. అసలు ఆయన అయితే ఇంకా నాకు చాలా ఫేవరెట్ అసలు ఆయన అండ్ మన సూర్యకాంతం గారు, వీళ్ళందరూ ఉన్న మూవీ అనమాట అది. సో సూపర్ హిట్ మూవీ. అండ్ అది ప్రశ్న అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. మరి సెకండ్ క్వశ్చన్కి మనం వెళ్ళిపోదాం, గెట్ రెడీ. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు, గెస్ చేయండి. ఓకేనా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని ఏ ప్లేస్ని అంటారు తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని పంపించండి. బట్ ఎప్పుడైతే మీకోసం నేను గుండమ్మ కథ నుంచి డెఫినెట్గా ఒక సాంగ్ని ప్లే చేస్తాను, ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు ఆన్సర్తో పాటు మీ పేరును పంపించండి. మీ పేరు పంపించకుండా మీరు ఆన్సర్ పంపించినా కూడా ఉపయోగం ఉండదు కదా. సో మీ పేరు చక్కగా అండ్ మీ ఊరు పేర్లు ఇవన్నీ కూడా పంపించక్కర్లేదు, జస్ట్ మీ పేరు ఆన్సర్ పంపిస్తే సరిపోతుంది అనమాట. సో రైట్ నా మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ని ప్లే చేస్తున్నాను గుండమ్మ కథ నుంచి. సో మన ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఘంటసాల గారు పాడినటువంటి పాట పింగళి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లేచింది నిద్ర, లేచింది మహిళలో.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేవు మారాణి. యువ సంగమం 7వ దశకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద యువత వారి వారి సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునేలా జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్రాష్ట వివాదాలు, భద్రతా అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ఈరోజు చెన్నైలో

జరుగుతోంది. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈరోజు నాలుగో రోజు సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన మాజీ శాసనసభ్యుల మృతికి సభ సంతాపం తెలిపింది. శాసనమండలిలో ప్రవేశపెట్టిన 10 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. బిల్లుల ఆమోదం అనంతరం మండలిని నిరవధికంగా వాయిదా వేసినట్లు చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. అంతకుముందు శాసనమండలిలో ప్రవేశపెట్టిన పట్టణ స్థానిక సంస్థల మేయర్లు, చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేలా తెచ్చిన ఏపీ పురపాలక చట్ట సవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. అన్నదాత, సుఖీభవ, పీఎం కిసాన్ కింద పెట్టుబడి సాయం అందిస్తామని, రాష్ట్రంలో ప్రతి రైతు పంటలకు బీమా చేయించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. విశాఖపట్నం సముద్ర తీరంలో మత్స్యకారుడు అప్పన్న గల్లంతైన ఘటనపై మత్స్యశాఖ, మెరైన్, కోస్ట్ గార్డ్ సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ ప్రక్రియపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ సిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మిలాదున్ నబీ సెలవును ఈ నెల 26కు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ గెజిట్లో సవరణ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించే లక్ష్యంతో చేపట్టిన నెట్ జీరో హెల్త్ క్యాంపస్ ప్రాజెక్టును జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: Multi FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

శతమానం భవతి చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం ఇది. మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో విన్నారు. 3 hours 6 minutes 25 seconds లో ఉంది విబి క్లాక్. అండ్ నేను అడిగాను కదా ఒక ప్రశ్న, సెకండ్ క్వశ్చన్, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? సో చాలా మంది మెసేజెస్ పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, బట్ ఇంకొకసారి ఆలోచించండి, బట్ అదైతే కాదు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఎవరు పంపించారు, సెకండ్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి సెకండ్ ఆన్సర్ వచ్చేసి మనకి అనంతపురం నుండి అనురాధ. ఓకే బ్రహ్మయ్య, అందరూ కూడా అంటే ఒక ఆన్సర్ అయితే పంపిస్తున్నారు, బట్ లెట్ మీ చెక్ అది అవునా కాదా అనేది నేను కూడా చూడాలన్నమాట. సో అలా ఉంది ఎందుకంటే లిజనర్స్ అందరూ కూడా గ్రూప్లో ఒకటే ఆన్సర్ని పంపించినట్టున్నారు. సో అందరూ అలా పంపించేస్తున్నారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి మెసేజ్ చేశారు, ఇందాకటి ఫస్ట్ క్వశ్చన్కి గుండమ్మ కదా అని అనుకున్నాం కదా దానికన్నమాట. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు హిమాచల్ ప్రదేశ్లోని అంటూ మెసేజ్ చేశారు. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు అయితే అది కాదు ఆన్సర్. చూద్దాం స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుండి మెసేజ్ చేశారు, సేమ్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, సేమ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు చేశారండి, ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే నాకు అక్కడి నుంచి వచ్చిందనమాట. సో అది రైట్ ఆన్సర్. ఆ రైట్ ఆన్సర్ ఏంటి అనేది నేను చెప్తాను, బట్ చాలామంది ఎందుకనో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు అనేది. అండ్ గూగుల్లో మీరు కరెక్ట్గా వెళ్ళిపోయినట్టున్నారు అక్కడికే కదా. సో అందరికీ కూడా అదే ఆన్సర్ వచ్చేసింది అనమాట, కరెక్ట్గా డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆన్సర్ని పట్టుకొచ్చేసారు మొత్తానికి. ఎనీవే శాంతినగర్ నుండి ఒకే ఒకడు కరెక్ట్గా మెసేజ్ చేశారు. అండ్ ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు అష్ట దిగ్గజాలు. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి కూడా సేమ్ ఆన్సర్. అండ్ వెంకట రమణ ఫ్రమ్ అలపర్రు చోప్టా ఏంటండి రాంగ్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోలి మండలం వివర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. యాక్చువల్గా ఒకప్పుడు అంటే 90s ఈ టైంలో అంతా కూడా మన సినిమాలు పాటలు షూటింగ్ అంటే ఇంకెక్కడికే వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో ఈ మధ్య అంటే ఇంకా కొంచెం తగ్గింది ఆ ప్లేస్, బట్ ఇంతకు ముందు మాత్రం ప్రతీది ఆల్మోస్ట్ ప్రతి సాంగ్ ఇంకా అక్కడే షూట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు వచ్చేస్తాయి ఆన్సర్స్, క్లూ ఇచ్చాను కాబట్టి. రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు. అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ మీ మెసేజ్ నేను చదివానండి, మీ మెసేజ్ చదివాను బ్రహ్మయ్య గారు, ఎన్నిసార్లు చదువుతాను చెప్పండి. అండ్ గౌస్ ఫ్రమ్ అనంతపూర్. ఓకే అండ్ నెక్స్ట్ మూవీ లిస్ట్లో కాదండి, కరెక్ట్గా మనకి ఏంటి అనేది కావాలి మనకి ఆన్సర్ అనేది. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి గుండమ్మ కజల్ రైట్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల కూడా మెసేజ్ చేశారు. అండ్ హాయ్ మేడం అంటూ వెంకటేష్ చెన్నై నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే స్మాల్ హిల్ స్టేషన్ అంట పిఎస్ రంగారావు వేస్త అంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు. ఓకే నాకు కరెక్ట్గా ఆ పేరు పంపిస్తే చాలండి, ఇవన్నీ కూడా అవసరం లేదు, హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఆ సిటీ లోపల పల్లెటూరు ఇవన్నీ కాదు. ఓకేనా.

అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే విజయ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ థ్యాంక్స్ అండి, నా వాయిస్ బాగుందా, థ్యాంక్ యూ సో మచ్. హిమాచల్ ప్రదేశ్ శంకరయ్య రెడ్డివారిపల్లి ఉదయ మాణిక్యం ఎర్రవర పాలెం మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లోని అంటూ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ పురుషోత్తం సిద్ధేశ్వర కొండ మెసేజ్ చేశారు. అండ్ అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి మెసేజ్ చేశారు కర్ణాటక రాష్ట్రం నుండి. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ నర్సన్న శివగంగ ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర రాజ్కుమార్ రచన మహిర కూడా మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ దీప్తి ఫ్రామ్ పెనుమూలీనా ఓకే. అండ్ ధర్మవరం పార్థసారథి నగర్ నుండి శంకరపు రవి ఉమాదేవి కూడా మెసేజ్ చేశారు. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు. అండ్ కన్నయ్య మామిడిగుంట్ల పల్లి ఐరాల మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి. అండ్ ఆ తర్వాతి మెసేజ్ రాజేష్ అంబిక ప్రేమసాయి వరుణ్ ఆదం సోలాపూర్ మహారాష్ట్ర నుండి. అండ్ రాజేష్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని మండలం నుండి. ఆ తర్వాతి మెసేజ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఇందాకటి జవాబు మీరు చదివానండి, నేను దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, నేను ఆల్రెడీ చదివాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. ఆ తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి. అండ్ బెంగళూరు అంటూ పది పుట్ట బయ్యుల జయరామ పాకాల రాంగ్ ఆన్సర్ అండి. అండ్ హిమాచల్ ప్రదేశ్ నుండి చిలుకా నారాయణ అనుసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు ఓకే. అండ్ రైట్ ఆన్సర్ని పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. అండ్ ఆ తర్వాతి మెసేజ్ కేదారి వీరేష్ రాజౌలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం కే పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ గడ్డ మంకయ్య బండారుపల్లి నుండి తిరుపతి. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ సిచ్యుయేషన్ ఇన్ సిచ్యుయేటెడ్ అనుకుంటాండి, మీరు టైపింగ్ తప్పు చేసినట్టున్నారు ఓకే. సెకండ్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ని పంపించారు ఫ్రమ్ మచిలీపట్నం. అండ్ సకిలేస్పూర్ కర్ణాటక నుండి ప్రదీప్ విజయ హనీ బృందావన్ నిలయం సెవెన్ హిల్సా అనంతపురం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే పడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు. ఇప్పుడు చూడండి మేడం రైట్ ఆన్సర్ వచ్చిందంట ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాగుందండి, ఎడిటింగ్ ఆప్షన్ అయితే చాలా బాగుంది. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయ్ జ్యోతి కర్నూలు నుండి. అండ్ పాలెంపల్లి ఆలకట్ట నంద్యాల జిల్లా నుండి. అండ్ అలాగే సి బెలగల్ కర్నూలు జిల్లా కొమల్ బాలు రైట్ ఆన్సర్. అండ్ రెండు కాదు ఒకటే ఆన్సర్ రైట్ ఆన్సర్ మీరు పంపించిన దానిలో. పద్మశేఖర్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి నర్సన్న శివగంగ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ గన్నవరం నుండి మెసేజ్ చేశారు. శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు బాగుంది మీ పని. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ కాశ్మీర్ నుండి ఒకసారి పెట్టిన మెసేజ్ అండి, ఒక మీది రైట్ ఆన్సర్ అండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. అండ్ బ్రహ్మయ్య గారు మీరు పెట్టిన ఒక మెసేజ్ ఒకసారే వస్తుంది, మళ్ళీ టైం చూపిస్తుంది, సెకండ్ మెసేజ్ అనమాట, అది సెకండ్ టైం నేను చదివి ఉంటాను. అండ్ శేఖర్ గుంటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుండి నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఆన్సర్ చెప్పేశారు మేడం అంట, చెప్పేశాం కదా. అండ్ నెక్స్ట్ పురుషోత్తం మెసేజ్ చేశారు కాశ్మీర్ అండి, కాశ్మీర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట, చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ నాయుడుపేట నుండి నాగమణి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ మీరు పంపించారు కదా, ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిన్నమ్మాయి మిరియాలు కూడా ఇప్పుడే ఆన్ చేశారా, ఓకే వెరీ గుడ్. అండ్ పెడని జోగనేంద్ర కాలనీ అప్పలరాజు గారు మెసేజ్ చేశారు వాన వస్తుందని, వాన పాట వేయటం లేదు, ఆల్రెడీ వర్షం పడుతుంది మాకు ఇక్కడ, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య

మీరాబాయ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. సో వానకంటే కూడా సూపర్ సాంగ్ అయితే నేను ఒకటి ప్లే చేస్తాను. పాత పాట అయినా కూడా ఓల్డ్ సాంగ్ అయినా కూడా సాంగ్ కిక్కేవారు అనమాట, ఆ రేంజ్లో ఉంటుంది. సో మనం ఆ పాట విందాము, బట్ బిఫోర్ దట్ ప్రశ్న అడగాలి కదా, థర్డ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్కి అయితే కాశ్మీర్ ఇస్ ద రైట్ ఆన్సర్, చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, గెట్ రెడీ. మీరందరూ గూగుల్లో టైప్ చేసేసి ఆన్సర్ సెట్ చేసే బదులు అసలు యాక్చువల్గా ఒకసారి ఆలోచించవచ్చు కదా, అంటే మనకి కరెక్టా కాదా అనేది. అండ్ ఆన్సర్ దొరకగానే పంపించేస్తారు, అదే పైన ఫస్ట్ లైన్లో ఏది దొరుకుతుందో అదే పంపించేస్తారనమాట. కొంచెం చూడండి అది కరెక్టా కాదా అనేది కూడా చూసి పంపించండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గార్డెన్ ఆఫ్ స్పైసెస్ ఆఫ్ ఇండియా. ఓకే, గార్డెన్ ఆఫ్ స్పైసెస్ ఇండియాలో, మన ఇండియాలో గార్డెన్ ఆఫ్ స్పైసెస్ అనే సిటీ ఏది అని ఏ సిటీని అంటారు? గెస్ చేయండి 8662488114. ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని, మీ పేరుని ఆన్సర్ని అని పదిసార్లు చెప్పాలి నేను. సో మీ పేరుతో పాటు ఆన్సర్ని పంపించండి, ఓకేనా? అండ్ రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం ఫ్రమ్ ద మూవీ పసివాడి ప్రాణం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 3 hours 21 minutes 54 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందడి సందడి ప్రోగ్రాంలో ఉన్నాం కదా. సో మరి గార్డెన్ ఆఫ్ స్పైసెస్ ఆఫ్ ఇండియా ఏ స్టేట్ అని అడిగాను, చాలామంది ఆన్సర్స్ పంపించేశారు. చూద్దాం ఎక్కడన్నా కన్ఫ్యూజ్ అయ్యారా, అన్ని రైట్ ఆన్సర్సే వచ్చేసినాయి అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పట్టిన జోగనేంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి, మేము గూగుల్ తల్లిని అడగటం లేదు, అప్డేట్ అయ్యాం, చాట్ జీపీటీని అడుగుతున్నాం. అదే కదా ప్రాబ్లం. చూసారా పక్కన మీరు అందుకే సున్నా పెట్టారు, కాదు అది రాంగ్ ఆన్సర్. ఎనీవే మీరు పంపించింది రైట్ ఆన్సరే, బట్ కొంచెం టైపింగ్ మిస్టేక్, సరదాగా అన్నాను. శ్యామ్ అండ్ పెడన్న జోగనేంద్ర కాలనీ అప్పలరాజు, అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. మూసాపేట నరేష్ మెర్సీ విజయ రోజా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ ఎలా అండి, హౌ, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. కేరళ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి, ఓకే మీ పేరు ఆన్సరు అని అందుకే చెప్తాను నేను. ఎనీవే రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుండి ధర్మవరం రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. ధర్మవరం పార్థసారథి నగర్ నుండి శంకరపూర్ రవి ఉమాదేవి రైట్ ఆన్సర్. కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ మీరు చెప్పిన ఆన్సర్ అంటూ, మీరు చెప్పిన ఆన్సరా, నేను ఆన్సర్ ఎప్పుడు చెప్పాను, ఓకే అనుకుంటున్నా అంటూ బెంగళూరు అంటూ మెసేజ్ చేశారు, బట్ కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ కే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న న్యూఢిల్లీకి వెళ్ళిపోయారు, కాదు వచ్చేయండి వచ్చేయండి అది కాదు, ఓకే. అండ్ స్టేట్ గార్డెన్ ఆఫ్ స్పైసెస్ ఆఫ్ ఇండియా ఏ స్టేట్ అని చెప్పి అడిగాను అనమాట. చూద్దాం. ఎస్ భీమేశ్వరరావు పెడన రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అంశ యమునా జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. గుంటూరు నుండి శ్రీను మెసేజ్ చేశారు, ఆన్సరే గుంటూరు అంటారా, ఖమ్మంపాడు నుండి శ్రీను మెసేజ్ చేశారు, కాదండి. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఇక్కడ సుగంధ ద్రవ్యాలు విరిగా పడుతుంది, ఏదో సినిమాలో ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడి అన్నట్టు చెప్పారు మీరు జనతా గ్యారేజ్కి, సూపరు. అండ్ నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పురుషోత్తం సిద్ధేశ్వర కొండ అంటూ మెసేజ్ చేశారండి ఇక్కడ నుండి, ఓకే అనుకుంటున్నా కోచి, కాదు కదా రాంగ్ ఆన్సర్. అండ్ వెంకటేష్ ఫ్రమ్ చెన్నై రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పేడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శేఖర్ గుంటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ గుంటూరు అంటూ మనకి ఎవరో లిజనర్ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ నాసికా వేణు దేశాయిపేట, ఓకే తేని కాదు కదా రాంగ్ ఆన్సర్. కనకారావు పెడ నుండి మెసేజ్ చేశారు, ఇది ఇందాకటి క్వశ్చన్ కండి కాశ్మీర్, ఓకే సెకండ్ క్వశ్చన్కి. మరి థర్డ్ క్వశ్చన్ కూడా వచ్చేసాం కదా మనం, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ పంపించండి. అండ్

మెహబూబా కలీం, ఆత్మకూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ నీరుకట్టు రామకృష్ణ, రైట్ ఆన్సర్. బాపట్ల డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్. ఇడుక్కి, ఓకే. విజయ హనీ, బృందావన్ నిలయం, సెవెన్ హిల్స్ కాలనీ, అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డిపల్లి నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్. అండ్ దీప్తి ఫ్రామ్ పెనుమూలి, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ మస్తాన్ ఫ్యామిలీ బెంగళూరు కాదండి, ఎంఎస్ దుర్గారావు బ్రిటిష్ వాళ్ళు. ఓహో, వచ్చింది, వాటి కోసమేనా, సూపర్. రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. అంశానికి తగినట్టు చక్కని పాటలతో అలరిస్తున్నారు, ధన్యవాదాలు అంటూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జయపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నవోదయ కాలనీ ఇమాంబి అఖ్తర్ మెసేజ్ చేశారు, అలీభాష బెంగళూరు కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుండి, దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనుముల మోహన్ సుభద్ర కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ జాన్సన్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. ముసాపేట మహబూబానగర్ డిస్ట్రిక్ట్ నుండి నరేష్ మెర్సీ విజయ రోజా ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ అవునవును, ఇప్పుడు మార్చినప్పుడు మరి మార్చిన పేరు కదా పెట్టాలి అంటారు. శ్యామ్ కల్లూరు నుండి, ఎనీవే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గౌస్ ఫ్రమ్ అనంతపూర్, రైట్ ఆన్సర్. అండ్ వెంకట రమణ ఫ్రమ్ అలపర్రు, రైట్ ఆన్సర్. అండ్ భరత్ కుమార్ ఫ్రమ్ మిర్యాలగూడ, రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, రైట్ ఆన్సర్. అండ్ లేటెస్ట్ నేమ్, ఎస్ సార్, చిల్కానారాయణ అనుసూయమ్మ, జానకంపేట నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి కామారెడ్డి, రైట్ ఆన్సర్. ప్రదిటూర్ ఖదర్బాద్ విలేజా, ఓకే, పడ్డే రంగ, రైట్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంటకల్ నుండి, రైట్ ఆన్సర్. రెడ్డివారి పల్లె నుండి శంకర్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నో మధ్యప్రదేశ్ అంట, అయ్యో. ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుండి డి అరుణ మెసేజ్ చేశారు, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. సో ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క 60 దాటిపోతున్నాయి మెసేజెస్ అయితే. ఎనివే, రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ అయితే కంగ్రాచులేషన్స్. ఇందుకీ ఏంటి రైట్ ఆన్సర్ అంటే కేరళ, కేరళ మీస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో గార్డెన్ ఆఫ్ స్పైసెస్ ఆఫ్ ఇండియా, కేరళ మీస్ ద రైట్ ఆన్సర్. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, ఏమాత్రం లేట్ చేయకుండా. 3 hours 28 minutes 14 seconds ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందిలో. నెక్స్ట్ క్వశ్చన్, క్వీన్ ఆఫ్ హిల్స్ అని దేన్ని అంటారు తెలుసా మీకు? తెలిస్తే 8662488814 ఈ నంబర్కి మీ పేరుని, ఆన్సర్ని పంపించండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, క్వీన్ ఆఫ్ హిల్స్ అని దేన్ని అంటారు? క్వీన్ ఆఫ్ హిల్స్ గెస్ చేయండి, రైట్ ఆన్సర్ని పంపించండి. ట్రై చేయండి రైట్ ఆన్సర్ పంపించడానికి 8662488814 ఈ నంబర్కి. రైట్ నో మీకోసం నిర్ణయం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట గణేష్ పాత్ర గీతం. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ಸ್ಪೆಷಲ್
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.

0: Manappuram Finance Limited. Make life easy. Toll free number 1-800-420-2233.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ప్రోగ్రామ్కి అయితే. సో మరి నెక్స్ట్ 4 o'clock నుంచి అయితే న్యూస్ హెడ్లైన్స్, తర్వాత వివిధలో డైరెక్టర్ స్పెషల్ ఉంటుంది. మరి ఏ డైరెక్టర్ పాటలు విందాం విందాం విందాం, మంచి ఫిలిం డైరెక్టర్ అంటే మంచి మంచి సినిమాల నుంచి పాటలు మనం విందాం వివిధలో. బట్ ఇప్పుడు చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. నేను ప్రశ్న అడిగాను కదా, క్వీన్ ఆఫ్ హిల్స్ అని అడిగాను. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూద్దాం. రెండు రైట్ ఆన్సర్స్ వచ్చి ఉంటాయి నాకు తెలిసి, ఎందుకంటే రెండు కూడా రైట్ ఆన్సరే కాబట్టి. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్, రెండు కూడా రైట్ ఆన్సరే. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. అండ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి కూడా రెండు రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ భరత్ కుమార్ ఫ్రమ్ మిర్యాల కూడా రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబా నగర్ నుండి మెసేజ్ చేశారు నరేష్ మెర్సీ, సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అన్నారు బట్ ఆన్సర్ పంపించలేదు ఎనీవే. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పాపికొండల, హౌ మీ పేరు కూడా లేదు, ఓకే, గౌస్ ఫ్రమ్ అనంతపురం అంట. అండ్ నెక్స్ట్ మెసేజ్ హై అంది అంటే అంతే, సో మీ పేరు లేదు. అండ్ నీరుకట్టు రామకృష్ణ మెసేజ్ చేశారు స్వర్ణ కారంచేడు మండలం బాపట్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే పాలెంపోలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ నుండి ఆశా శ్రీనివాస, ఓకే, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ రెండు కలిసిపోయినాయి అనమాట ఆన్సర్ మీ పేరు అది. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ పల్లె నరేందర్ చిట్యాల నల్గొండ జిల్లా ఇక్కడ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు, కల్పన ఎవరండి, కల్లూరు కదా, ఓకే, ఎనీవే రైట్ ఆన్సర్ శ్యామ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి ఆదమ్ సోలపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలుకా నారాయణ అనుసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ధర్మవరం పార్థసారథి నగర్ నుండి శంకరపు రవి ఉమాదేవి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మెహబూబ్ మెసేజ్ చేశారు ఆత్మకూరు నంద్యాల నుండి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ జయం భాషా ఫ్యామిలీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి శ్రీనివాస్ గణవరం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ దేశాయిపేట నాసికా వేణు కూడా రైట్ ఆన్సర్. క్వీన్ ఆఫ్ హిల్స్ అంటూ అండ్ రైట్ ఆన్సర్ని పంపించారు. సత్యభార్గవి తాడిపతి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శేఖర్ కాకాన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకి రాజు కూడా రైట్ ఆన్సర్. అండ్ చెన్నమ్మాయి మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు ఈ పాటలో లిరిక్స్ ఎలా మార్చేశారా మీరు. సో మగాడితో ఆడదానికి ఎలా పౌరుషం అనేది పాత మాట, ఇప్పుడు ఆడదానితో మగాడికి ఎలా పౌరుషం, ఇది ఇప్పుడు సరిపోతుంది కదా జ్యోతమ్మ అంటూ మెసేజ్ చేశారు. సూపర్. ఎనీవే అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి సెకండ్ ఇంకొకటి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు అనమాట. అండ్ ఉత్తరాఖండ్ ఓకే గణగలూరు రామకృష్ణారెడ్డి ఈరోజు పాటలు కూడా సూపర్ ఉన్నాయి మేడం అంటూ వర మహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ ఉత్తరాఖండ్ నుండి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనుమల మోహన్ ముండ్రాయి గ్రామం సుభద్ర మెసేజ్ చేశారు అక్కడ నుండి. అండ్ అలాగే నెక్స్ట్ మహామహా ఏంటండి ఈరోజు అందరూ ఆ పాట మీద పడ్డారేంటి, మహామహా సుందరాంగుల పాలు అంటే ఆ పాటలో లిరిక్స్ అన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లిజనర్ బాగా కనెక్ట్ అయినట్టున్నారు అందరూ. ఓకే ఇంతకీ ఎవరు పేరు లేదు, ఓకే లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు కర్నూతల సునీల్. అండ్ రెడ్డివారిపల్లి నుండి శంకర్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాకాల మండలం తిరుపతి జిల్లా నుండి జయరామ్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు సుబ్బరామయ్య రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం రైట్ ఆన్సర్. అండ్ విజయ జ్యోతి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుండి నరేష్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్.

అండ్ కనపర్తి అశోక్ మంగళగిరి నుండి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామలగూడ మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్ణాటక ఏమిటండి? ఓకే, దీప్తి ఫ్రమ్ పెనుమూలి అని మెసేజ్ చేశారు. పెనుమూలి అండి, అది ఊరి పేరేంటి ఒక్కొక్కసారి ఒకలా పెడుతున్నారు. ఎనీవే, దీప్తి గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పెడని జగనేంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, మీ స్టైల్ సినిమా డైలాగ్ ఉందిగా, వెయిట్ చేయండి నెక్స్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి. రైట్ ఆన్సర్. అండ్ ఎంవి నందకుమార్ సున్నిపేట శ్రీశైలం మండలం బెంగళూరు అంటున్నారు. కాదు కదా, రాంగ్ ఆన్సర్. ప్రొద్దుటూర్ ఖదర్బాద్ విలేజ్ నుండి వడ్డే రంగా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వేలూరు నుండి. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ కూడా రైట్ ఆన్సర్. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ మోహన్ జీ దివ్యాబాయ్ అజయ్ శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ తెలుగు టీవీ సీరియల్స్ మహిమన అంటే అర్థం కాలేదండి. వివి రెడ్డి గారు ఈ మెసేజ్ మనకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాటలు మీరు అలా సెలెక్ట్ చేసుకొస్తారు అందుకే అలా కనెక్ట్ అయ్యేలాగా అంట, అందరూ కనెక్ట్ అయ్యేలాగా శ్యామ్ కాలూరండి. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు ఇందిరాబాయి భానుప్రకాష్ నవ్యా లక్కీ మీరాబాయ్ మోతిబాయి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే క్వీన్ ఆఫ్ హిల్స్ డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్లో ఉన్న డార్జిలింగ్, అలాగే ముస్సోరి ఉత్తరాఖండ్లో ఉన్న, ఈ రెండు కూడా రైట్ ఆన్సర్స్ అనమాట. సో ఆల్మోస్ట్ చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు. ఈరోజు కూడా కావాల్సినంత జీకే వచ్చేసింది కదా మీకు. మరి నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళిపోదాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే సినిమాకి సంబంధించిన ప్రశ్న, అది కూడా ఒక డైలాగ్ అనమాట, ఒక హీరో చెప్పిన డైలాగ్. ఎవరా హీరో, ఏంటా సినిమా, గెస్ట్ చేయాలి మీరు, తెలుసు కదా. సో విషయం ఏంటంటే, డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. ఆ స్వీట్ వార్నింగ్ అని చెప్పారు కదా. సో ఎవరా హీరో, ఏంటా సినిమా, గెస్ట్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని, ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, నిన్ను కోరి. ఈ చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

నిన్ను కోరి నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, 3 hours 52 minutes లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందడి సందులో ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇచ్చేసాం, ఫైనల్ గా ఒక స్వీట్ వార్నింగ్ అనమాట. సో ఎవరు ఏంటి అని అడిగాను కదా, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, పెడన జోగనేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. మీ బాస్ కాదండి, బాస్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ అంతే, నాకు అలాంటి తారతమ్యాలు ఏమి ఉండవు. బట్ సాంగ్స్ బాగుంటాయి కాబట్టి మనం ప్రిఫర్ చేస్తామన్నమాట. సో మ్యూజిక్ కానీ లిరికల్ వాల్యూస్ కానీ ఎవరి బాగుంటే అలాగా, అంతేగాని పర్టికులర్గా ఈ హీరో అనే అలాంటివి అయితే కాదు. ఎనీవే నెక్స్ట్ రైట్ ఆన్సర్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కొల్లిపర్రి నుండి మౌలాలి రైట్ ఆన్సర్. కనకారావు పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. మూసాపేట నుండి నరేష్ మెర్సీ విజయ సాహసం అట రాంగ్ ఆన్సర్. అవనిజ ఫ్రమ్ విజయవాడ రగడ అంటూ రాంగ్ ఆన్సర్. అదేంటి మస్తాన్ ఫ్యామిలీ ఆన్సర్ ఖై, ఎస్ రైట్ ఆన్సర్. ఉరవగొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. సాంబశివరావు వేటపాలెం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. రాజోల నుండి జాయన్న కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి, మహేష్ బాబు కాదండి రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. మెహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. సాయిధరం తేజ్ కాదు. అండ్ నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి మెసేజ్ చేశారు. ఎన్టీఆర్ అంటూ కాదండి. అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఐ లవ్ దిస్ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు. ఎవరు చూడండి ఎంత చక్కగా ఆన్సర్స్ పంపించారో. గౌస్ ఫ్రమ్ అనంతపూర్. పైకి వెళ్ళి చూస్తే కానీ తెలియదు, మీ పేరు లేకుండా అలా పంపిస్తే ఉంటుంది చెప్పండి. అండ్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ధర్మవరం పార్థసారథి నగర్ నుండి మెసేజ్ చేశారు సంకారపు రవి ఉమాదేవి రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి బోల్డ్ అని, అవన్నీ కూడా మనం చూద్దాం. బిఫోర్ దట్ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఖైదీ నంబర్ 150 ఈ చిత్రంలో మన మెగాస్టార్ గారు చెప్తారనమాట ఈ డైలాగ్, చెప్పాను కదా. సో డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా, ఆ స్వీట్ వార్నింగ్ అని చెప్తారనమాట. సో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా స్టైల్గా చెప్పిన డైలాగ్ అది. ఖైదీ నెంబర్ 150 మూవీ నుంచి రైట్ నౌ మీకోసం నేను ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను. మరి ఈ వాళ్ళకైతే ఈ షో సందడి సందడి ప్రోగ్రామ్ ఇంతటితో మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అండ్ వివిధాలో కలుసుకుందాం. డైరెక్టర్ స్పెషల్ ఉంది కదా, వెతికి వెతికి మీకోసం మంచి డైరెక్టర్స్ పాటలు అయితే నేను ప్లే చేస్తాను. అండ్ ఇప్పుడు నకాష్ జాస్మిన్ పాడినటువంటి డిఎస్పీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన మహాబలిపురంలో ఈరోజు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధాం వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026లో భాగంగా ఓటర్లకు నోటీసుల పంపిణీ, విచారణలు, క్లెయిములు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఈరోజు నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆదేశించారు. చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య వ్యవస్థ విశిష్టతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన అసెంబ్లీ విజ్ఞాన యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ వినూత్న కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్

కార్యక్రమాన్ని ఈ నెల 22-23 తేదీల్లో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు సునీల్ రెడ్డి తెలిపారు. రాష్టంలోని అన్ని రకాల వాణిజ్య పారిశ్రామిక యూనిట్లకు ఒకే చోట పరిష్కారాలు అందించే ఉద్దేశంతో వన్ స్టాప్ పోర్టల్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ తెలిపారు. చెరువులు, భూగర్భ జలాల పెంపు, వ్యవసాయానికి నీటి లభ్యత, జీవ వైవిధ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని, చెరువుల పరిరక్షణ మనందరి బాధ్యత అని, వాటిని కాపాడుకోవడం భవిష్యత్ తరాలకు అందించే గొప్ప బహుమతి అని పార్వతీపురం అన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా సోకిన పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం ప్రశంసనీయమని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా తెలిపారు. ఈ రోజు అనంతపురంలోని తలసేమియా వైద్యం నిమిత్తం ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ను ఆయన ప్రారంభించారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా యానాంలలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, శనివారం ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

అవర్స్ 4:45 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సక్సెస్ఫుల్ గా మనం సంద్రి సందడి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కదా. కొన్ని మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారో చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఏక్లవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామలగూడ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఖైదీ నంబర్ 150 కి సంబంధించిన ప్రశ్న కూడా అడిగాం కదా మనం. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే విదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. సినిమా పేరు తెలియదంట, డైలాగ్ చెప్పేశారు చిరుది అని చెప్పి. అనివే రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు తాటిపాముల ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుండి తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్ పంపించారు. ఖైదీ నంబర్ 150 అండ్ చిరంజీవి గారి డైలాగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామకృష్ణారెడ్డి గనగలూరు కర్ణాటక నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే ఇప్పటి నుంచి గనేంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఈ రోజు కూడా షో సూపర్ హిట్ అయింది, బొమ్మ బ్లాక్ బస్టర్ తద్దరిల్లిపోయింది. మళ్ళీ ఎస్ కలుద్దాం మణి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మూసాపేట మహబూబానగర్ జిల్లాలో నరేష్ మెర్సీ విజయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, షో బాగుంది అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ చిలుక నారాయణ అనుసూయమ్మ.

కంపెనీ నిజామాబాద్ నుండి. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. జోజీ, ఇన్ అడ్వాన్స్ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు మాత్రం పంపించట్లేదు. కర్నూతుల సునీల్, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే ఎఫ్ఎంఎస్ సర్దార్ మెసేజ్ చేశారు. ఓకే, రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఆదోని మండలం నుండి ఈరోజు సందర్శించండి, బాగుంది అంటూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, బాస్ ఈజ్ బ్యాక్. పాలెంబొలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, ఇప్పటి వరకు ఈ మెసేజెస్ ఉన్నాయన్నమాట. అది మ్యాటర్. ఎనీవే, మనమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం సందర్శ అందరినీ. అండ్ అలాగే వివిధాలు డైరెక్టర్ స్పెషల్ అన్నాను కదా, ఈ మధ్య బాగా రేంజ్లో పాపులర్ అయిపోయిన డైరెక్టర్ అన్నమాట. సో సంక్రాంతి సంక్రాంతికి సినిమాలు ఇచ్చేస్తున్నారు మనకి. ఎవరా డైరెక్టర్? భీమ్స్ ప్రణవి పాడినటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటే మీకు అర్థమైపోతుంది ఎవరా డైరెక్టర్ అనేది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి. అనిల్ రావిపూడి, ఎస్, వెంటనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి మధుప్రియ పడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 4 hours 16 minutes 16 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. అనిల్ డైరెక్షన్ లో వచ్చినటువంటి సాంగ్స్ అయితే మనం వింటున్నాం కదా, అనిల్ రావిపూడి. దర్శకుడిగా అనిల్ రావిపూడి గారి ఫస్ట్ మూవీ అయితే కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చినటువంటి పటాస్. అలాగే సెకండ్ మూవీ వచ్చి సాయిధరమ్ తేజ్ యాక్ట్ చేశారు కదా, సుప్రీం అనమాట. అండ్ రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ ఇది అయితే తర్వాత 2017లో రిలీజ్ అయింది ఈ మూవీ. అండ్ అలాగే F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కానీ అండ్ F3 ఈ మూవీ కానీ, సరిలేరు నీకెవ్వరు అండ్ అలాగే భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నావు, మనశంకర వరప్రసాద్ గారు, ఇవన్నీ కూడా అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో వచ్చిన మూవీస్ అనమాట. అండ్ ఇవి కాకుండా ఆయన సంభాషణ రచయితగా, కథా సంభాషణ రచయితగా కూడా సినిమాలకి వర్క్ చేశారు. శౌర్యం కానీ, శంఖం, కందిరీగా, దరువు, సుడిగాడు, మసాలా, ఆగడు, పండగ చేసుకో, గాలి సంపత్తి సినిమాలన్నిటికీ కూడా ఆయన సంభాషణ రచయితగా వర్క్ చేశారనమాట.

అండ్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఆయనకి సినీ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ అనమాట. సో అలా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటేనే ఇటు సినిమా రంగం వైపు వచ్చారు. అండ్ అలాగే అనిల్ గారి బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు కూడా సినీ దర్శకులే అనమాట. పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసినటువంటి తమ్ముడు మూవీ ఉంది కదా, ఆ మూవీ డైరెక్టర్ ఆయన. అండ్ ఆయన దగ్గరే దర్శకత్వ విభాగంలో ఈయన మెలకువలన్నీ నేర్చుకున్నారనమాట. అండ్ తర్వాత 2005లో రిలీజ్ అయినటువంటి గౌతమ్ ఎస్ఎస్సి సినిమా ఉంది కదా, ఈ సినిమాకైతే సహాయకుడిగా పనిచేశారు అనిల్. అది సంగతి. సో మరి ఇంకొక పాట విందాం, F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఈ మూవీ నుంచి ఒక పాట నేను ప్లే చేస్తున్నాను, డేవిడ్ సైమన్ పాడినటువంటి పాట, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో కాసర్ల శ్యామ్ రాసిన పాట. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చిన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీర
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 401.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: सुनता रहो विविध भारती एफएम 101.3।
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్.

0: FM 101.3.
1: Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ 4 hours 45 minutes 56 seconds లో ఉంది వీబీ క్లాక్. మనం వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి డైరెక్టర్ స్పెషల్ గా ఈరోజు మనం అనిల్ రావిపూడి గారు దర్శకత్వం వహించినటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. చివరిగా వినబోతున్న పాట మన శంకర వరప్రసాద్ గారు ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ శ్వేత మోహన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: भारती एफएम 101.3।
1: ఇస్ 4 hours 50 minutes 20 seconds వచ్చేసింది వీబీ క్లాక్ మరి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ అప్ ఫర్ టుడే షో మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Season marinappudu munduga vache aarogya samasya, jalubu, flu. ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వీటి వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. కోల్డ్ వచ్చిందంటే చాలు, ఓ పట్టా వదలదు. ఓ సామెత ఉంది, జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని చెప్తారు. అంటే జలుబు వస్తే ట్యాబ్లెట్లు వేసినా వేయకపోయినా అది తగ్గాల్సిన టైంలోనే తగ్గుతుంది అని అర్థం. జలుబు వచ్చిందంటే చాలు, దీంతో పాటే తలనొప్పి, దగ్గు, తుమ్ములు, ఒకదాని తర్వాత మరొకటి, ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఇబ్బందులు పెట్టే జలుబుని కేవలం అతి తక్కువ సమయంలోనే తగ్గించే ఇంటి చిట్కాలు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేత.

జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు, వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా అదే వేడి వేడి నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు అదే నీటిలో దాల్చిని పొడి కలిపి తీసుకోవచ్చు. దట్స్ సినమన్ పౌడర్. జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీనివల్ల మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి, ఒక రిలీఫ్గా ఉంటుంది. అయితే ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడి నీటితో కాకుండా అందులో కాస్త పసుపు యూకలిప్టస్ ఆయిల్ వేస్తే కూడా మంచిది. ఇలా వేసిన నీటితో ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గుతుంది. వేడి పాలల్లో కాస్తంత పసుపు కలుపుకొని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళలో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తాయి. జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు వల్ల వచ్చే దగ్గును తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది రెగ్యులర్ టీ అయినా సరే వేసుకోవచ్చు, లేదా వేడి నీటి మరిగించి అందులో అల్లం ముక్కలు లేదా రసం వేసి నిమ్మరసం తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులు వేసి తాగేయచ్చు. దీనివల్ల మంచి రిలీఫ్ కలుగుతుంది. జలుబున్న వారు తులసిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. మరో లాభం ఏమిటంటే నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఈ ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల కూడా జలుబు చాలా వరకు తగ్గుతుంది. పాలల్లో మిరియాల పొడి వేసుకొని తాగినా జలుబు తగ్గుతుంది. అయితే మిరియాలు ఎక్కువగా వేసుకోకూడదు, వేడి చేస్తుంది. ఈ మిరియాలతో కషాయం చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఓ కప్పు నీటిలో స్పూన్ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. If you have serious problem with cough, if it is a continuous cough, దగ్గు వదలకుండా వస్తుంటే ఆ సమయంలో వామును నమలాలి. అలా నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు దూరం అవుతుంది. ఆ వాముకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ కలుపుకుంటే ఇంకా మంచిది. జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు వామాకు దంచి దానిలో కాస్త కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి. అంతేకాకుండా నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టినా మంచి ఫలితమే ఉంటుంది. లేత దానిమ్మ ఆకుల్ని నలిపి చూసినా మంచి ఫలితమే ఉంటుంది. అలా 2-3 గంటలకోసారి జలుబు తగ్గే వరకు చేయాలి. వేడివేడి సూప్స్ తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా హాట్ అండ్ సార్ సూప్స్ తాగితే మంచిది. వీటితో పాటు వెల్లుల్లి అల్లం వేసి తయారు చేసిన వెజిటేబుల్ సూప్ తాగినా మంచిది. అంతేకాకుండా ఆర్గానిక్ బెల్లం, అల్లం, మిరియాలు, పిప్పళ్ళు వీటన్నిటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హల్దీ, టర్మరిక్, పసుపులో కుర్కుమిన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. కాబట్టి పచ్చి పసుపుని వేడి సూప్లో వేసి కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచిది. ఇక డియర్ ఫ్రెండ్స్, మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, స్పెషల్గా ఈ కోల్డ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ కోల్డ్ మీ ఒక్కరికే రాదు, దిస్ ఇస్ ఆల్సో కంటేజియస్. ఇక జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది, కానీ అలా కాకుండా పనిచేయడం, ఆఫీస్లకు వెళ్ళడం చేస్తే మీకు జలుబు ఎక్కువ అవుతుంది, మీ వల్ల వేరే వారికి ఆ సమస్య వస్తుంది. అదేవిధంగా జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ని క్యారీ చేయాలి. దగ్గు తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ని అడ్డు పెట్టుకొని చేస్తే మంచిది. దీనివల్ల ఇతరులకు జలుబు రాదు. వెల్ డియర్ ఫ్రెండ్స్, నేను మీకు జలుబు తగ్గే ఎన్నో టిప్స్ చెప్తున్నాను కదా, ఇవి అందరికీ ఒకేలా ఉండవు. వయసుని బట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి ఇది డిఫర్ అవుతూ ఉంది. పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు, ఎందుకంటే వారికి అన్నీ సరిపోవు, అది ఖచ్చితంగా గమనించాలి. చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు, దీనివల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయొద్దు. జలుబు చేసినప్పుడు ఈ పనులు చేయకపోవడమే చాలా మంచిది. జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని

పదార్థాలు తినొద్దు. బ్రెడ్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినకుండా ఉండడం మంచిది. చల్లని ఐస్ క్రీమ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు, ఎంత టెంప్టింగ్గా ఉన్నా కానీ. పార్టీస్కి వెళ్ళినప్పుడు ఓ ఐస్ క్రీమ్ చూడగానే తినేయాలనిపిస్తుంది, కానీ తినకూడదు. చల్లని వాతావరణంలో తిరగకూడదు, ముఖ్యంగా చెవులను కవర్ చేసుకొని ఉండాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పి దూరం చేసుకోవచ్చు. తలస్నానం చేసినప్పుడు కూడా త్వరగా ఆరడానికి డ్రయర్ వాడటం మంచిది, లేదా ఎండలో నించుంటే ఇంకా మంచిది. తడిగా ఉన్న తలతో అలాగే తిరగడం మంచిది కాదు, జలుబు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ గివెన్ యూ వండర్ఫుల్ రెమెడీస్ ఫర్ కామన్ కోల్డ్. ఇంట్లో కూర్చొని మీరు ఎన్నో ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు కదా, అది వల్ల మీకు చెప్పాను మీ కామన్ కోల్డ్ గురించి. విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెలా. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
2: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు 101.7 మెగాహెర్జ్ పై అనంతపురం కేంద్ర ప్రసారాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 5:00. ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలు.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ముందుగా మీరు వింటున్న ఈ పాట ఎవరే అతగాడు చిత్రం కోసం MM కీరవాణి స్వీయ సంగీత నిర్వహణలో కల్పనతో కలిసి పాడిన పాట వేటూరి సుందరరామూర్తి సాహిత్యం.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు.

0: పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జీఆర్టీ జ్యువెలర్స్.
1: దొంగ దొంగ ఈ చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట వింటున్నారు. రాజశ్రీ సాహిత్యానికి సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: దేవ చిత్రం కోసం కార్తీక్ కృష్ణతేజ పాడిన పాట వినండి. వనమాలి సాహిత్యానికి సంగీతం ఇవన్ శంకర్ రాజా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.

శ్రీరామ్ ప్రభు, సునీత పాడిన పాట వింటున్నారు. ఎలా చెప్పను చిత్రం కోసం సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం కోటి

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
4: రాజేష్ ఉషా పాడిన పాట వినండి, ఈశ్వర్ చిత్రం కోసం. సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో, బాగున్నారా? ఫోన్ ఇన్ లైవ్ ప్రత్యక్ష కార్యక్రమం. ఇవాల్టి అంశం సైకిల్, ఎద్దుబండి లేదా ఇతర వాహనాలు ఎలా నేర్చుకున్నారో ఆ సరదా సన్నివేశాన్ని మాతో పంచుకోండి. మరి మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 08554, ఇది ఎస్టీడీ కోడ్, ఫోన్ నెంబర్ 22553. మరి కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు, మొదటి కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో
1: హలో
0: హలో, బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారు సార్?
0: బాగున్నామండి. ఎవరు, ఎక్కడ నుంచి?
1: సార్ చాలా రోజులు అయితే సార్ అన్నట్టు పాప నేపాల్ నుంచి మధుసూదన్ రెడ్డి.
0: మధుసూదన్ రెడ్డి గారు, బాగున్నారా?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి, చిన్నప్పుడు మీరు సైకిల్ నేర్చుకున్నారు కదా?
1: అవును సార్.
0: ఎట్లా నేర్చుకున్నారు?
1: నేను ఒంటరిగానే నేర్చుకున్నాను సార్, ఎవరిని పిల్లలని కూడా దగ్గరికి పిలుచుకోకుండా నేను ట్రై చేసినాను.
0: ఒంటరిగా?

0: ఒంటరిగానే ఓ రాయి పెట్టుకునేది.
1: ఎన్ని రాయా?
0: పక్కన సైకిల్ పక్కన రాయి పెట్టుకునేది, రాతి మీద నుంచి సీటు మీద పెట్టుకునేది కాలు. సీటు మీద కూర్చునేది కాలు రాతి మీద పెట్టుకొని అట్టు తొక్కే సార్.
1: అంత హైట్ ఉండదు కాబట్టి హైట్ కోసం రాయి
0: రాయి ఎత్తి పెట్టుకునేది సార్.
1: అవునవునవును కరెక్ట్.
0: నేర్చుకున్నారు సార్?
1: అంటే డైరెక్ట్ మీరు సీట్ మీద నేర్చుకున్నారా సైకిల్?
0: అవును సార్, డైరెక్ట్ సీట్ మీద
1: సీటే నేర్చుకున్నారు.
0: అవును సార్.
1: అబ్బో చాలా గొప్ప విషయమే.
0: నేను స్వయంగానే ఏదైనా ఆధార్ మీద ఆధారపడకుండా చేసిన సార్ కొన్ని పనులు.
1: అవునా? ఆధారపడకుండా అయినా కూడా మామూలుగా ఇంకోటి తెలుసా, సైకిల్ తొక్కేటప్పుడు ఫస్ట్ అడ్డపెడలు నేర్చుకుంటా అంటే గుర్తుందా?
0: అడ్డ సైకిల్ అంటాను సార్ దాన్ని.
1: అడ్డ సైకిల్ ఆ పెడల్ పక్కలో నుంచి ఆ పక్క ఈ పక్క కాలు వేసుకొని సీటు మీద చేయి వేసుకొని తొక్కేవాళ్ళం కదా, అడ్డ పెడల్ అంటారు దాన్ని.
0: నేను అట్లా చేయలేదు సార్ ట్రై.
1: డైరెక్ట్ సీటే మీరు?
0: డైరెక్ట్ సీటు మీద కాలు రాతి మీద కాలు పెట్టుకునేది, సీటు మీద కూర్చుండేది, అట్టే పెడల మీద నుంచి తొక్కేది సార్. అట్లే
1: పెడల్కి కాలు అందుతానే మళ్ళీ
0: అందుతాండి సార్?
1: అందుతానే.
0: అవును సార్. నేను హైట్ మంచినే కదా అప్పటికే కూడా.
1: ఓహో, చిన్నప్పుడే హైట్ ఉన్నారు అయితే.
0: అవును సార్.
1: బండి నేర్చుకున్నారా? ఎద్దుల బండి నడిపినారా?
0: ఎద్దుల బండి తోలినాను, అన్ని తోలినాను, సేద్యం చేసిన అన్ని చేసిన.
1: అబ్బో, ఇప్పుడు బైక్ నడుపుతున్నారా?
0: బార్గొర్రు ఆరుగోయిలు తోలుతాండి సార్ నేను. బార్గొర్రు?
1: బార్గొర్రా? ఓకే. పొలంలో?
0: అవును సార్, పొలంలో. ఐదు పొలాలు ఇత్తనాలు ఒకన్నీ వేసుకొని పాల్చుకుంటాను సార్.
1: బాబా బాబా, గొప్ప విషయమే.
0: ఆరుగోయిలు గొర్రె అంటారు సార్.
1: ఇప్పుడు కూడా చేస్తారా?
0: ఇప్పుడు వ్యవసాయం పడిపోయింది కదా సార్, తగ్గించేసినాము. అన్ని చీని చెట్లు అంటే నీటాదారులు కింద పెట్టుకున్నాం కదా, అందువల్ల అందులో వాటర్ కూడా తక్కువ లేక అన్ని ఎండిపోతుండే సార్ పొలాలన్నీ.
1: అవునవును, వర్షం తక్కువైంది. మళ్ళీ బైక్ కూడా నేర్చుకున్నారా మీరు? బైక్ నడుపుతూ ఉంటారా ఇప్పుడు?
0: అవెంజర్ తోలుతుంటారు సార్.
1: అవెంజరు?
0: అవును సార్.
1: మీ పల్లెటూరులో?
0: అవును సార్.
1: సూపర్. మీరు అవెంజర్ దొరుకుతున్నారంటే?
0: అవును సార్, అవెంజర్ సార్.
1: ఓకే మధుసూదన్ రెడ్డి గారు, మీరు మాతో మంచి విషయాలు పంచుకున్నారు, ధన్యవాదాలు.
0: ఓకే సార్.
1: ఓకేనండి. హలో.
2: హలో.
1: హలో, బాగున్నారా?
2: బాగున్నాం సార్.
1: ఎవరండి మాట్లాడేది?
2: సార్, నా పేరు అక్కులప్ప.
1: అక్కులప్ప ఎక్కడి నుంచి?
2: కూడేరు సార్.
1: కూడేరు? చెప్పండి అక్కులప్ప గారు, ఏం చేస్తూ ఉంటారు మీరు?
2: మేము ఫార్మర్ సార్.
1: ఫార్మరు? ఏం పండిస్తుంటారు
2: సార్? వరి, వేరుశనగ, కంది.
1: ఎర్ర రేగడి నేలేనా? బాగున్నామండి అక్కులప్ప గారు. మరి మీరు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నారా, పెద్ద నేర్చుకున్నారా?
2: సైకిల్ చిన్నప్పుడు నేర్చుకున్నాం సార్.
1: చిన్న ఏ వయసులో నేర్చుకుంటారు
2: సార్? ఒక 7th క్లాస్ లోపల నేర్చుకున్నాం
1: సార్. 7th క్లాస్లో? ఎట్లా, ఎవరి సాయంతో?
2: ఫ్రెండ్స్ సార్, అంతా చిన్న సైకిల్ ఉండే, మరి పెద్ద సైకిల్కి అడ్డ సైకిల్ తొక్కడము.
1: మీరు అర్థ పెడల్ తొక్కి నేర్చుకున్నారు స్టార్టింగ్? మరి బైక్?
2: బైక్ ఇంటర్మీడియట్ లెవెల్ నేర్చుకున్నా సార్.
1: గేర్లు మార్చడము అవే, లేకపోతే టీవీఎస్ 50?
2: టీవీఎస్ 50 నేర్చుకుని మరి గేర్లు మార్చడము అట్లా చేసుకున్నాం
1: సార్. ఇప్పుడు గేర్లు మార్చే బైక్కి అంటే ఒకరే నేర్పిస్తే రాదు, ఒకసారికి రాదు అది
2: సార్? వెనకాల పట్టుకోవాలి మనకి, వెనకాల పట్టుకుని సుజుకి మ్యాక్స్ 100 అనే ఒక బండి ఉండే.
1: ఏది?
2: సుజుకి మ్యాక్స్ 100.
1: ఓకే ఓకే ఓకే ఓకే.
2: బండితో కిందకి పడుతూ లేస్తూ పొలాలకేసి పోయి మట్టిలో
1: దెబ్బలు తగిలించుకున్నారా లేదా?
2: దెబ్బలు తగిలినాయి సార్, మోకాళ్ళని.
1: సైకిల్ కానీ బండి కానీ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా దెబ్బలు తగిలించుకోవాలంట.
2: కంపల్సరీ దెబ్బలు సార్, మోకాళ్ళు మోచేతలు మనకి దెబ్బలు తగలాలి.
1: అవును,
2: పడి కిందకి పడి లేస్తే మనకి బైక్ వచ్చేది.
1: కరెక్టే. కానీ సైకిల్ ఫస్ట్ అడ్డపెడలు తొక్కుతూ ఉంటే ఓ రకంగా ఉంటుంది, కానీ సీట్ ఎక్కినాక చాలా అది ఒక ఆనందంగా ఉంటుంది కదా, అదేదో సాధించినట్లు.
2: అడ్డ సైకిల్ తొక్కడం ఇప్పుడు ఒక రైట్ హ్యాండ్తో సీట్ పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో

0: హ్యాండిల్
1: ఇట్లా తమాషాగా ఉంటుంది అది,
0: చాలా సమస్య అలా ఇలా కాదు.
1: ఇప్పుడు ఎవరు తొక్కరు కదా అది, అట్లా
0: ఇప్పుడు ఎవరు లేదు సార్, చిన్న సైకిల్ వచ్చినాయి కదా,
1: చిన్న సైకిల్ వచ్చినాయి, చిన్న సైకిల్ తొక్కుతారు కరెక్ట్,
0: ఎలక్ట్రికల్ స్కూటీలు వచ్చినాయి ఇప్పుడు,
1: స్కూటీలు కూడా కరెక్ట్ బ్యాటరీస్.
0: అవునవును సార్.
1: ఏం చేస్తుంటారు అక్కలప్ప గారు మీరు, వ్యవసాయం అంటారు కదా,
0: ఫార్మర్.
1: ఏం పెట్టారు ఇప్పుడు?
0: ఇప్పుడు వరి నాటిన సార్.
1: వరి వేసారా? ఎప్పుడు వేసారు?
0: వరి వేసి 25 డేస్ అయింది సార్. ఇప్పుడు
1: ఎప్పుడు అది కోతకు వచ్చేది?
0: కోతకి ఒక జనవరికి వస్తుంది సార్, సంక్రాంతికి.
1: సంక్రాంతికి కోతలు, కొత్త పంట.
0: అవును సార్.
1: ఓకే అక్కలప్ప గారు, మరి మాతో మంచి విషయాలు పంచుకున్నారు.
0: ఓకే సార్,
1: ధన్యవాదాలండి. హలో, హలో, బాగున్నారా?
2: బాగున్నా సార్.
1: బాగున్నారా?
2: బాగున్నా సార్.
1: ఎవరండి మాట్లాడేది?
2: పెద్దన్న సార్, కదిరిగొండ.

0: ఓకే క్లబ్ గారు, మరి మాతో మంచి విషయాలు పంచుకున్నారు,
1: ఓకే సార్, ధన్యవాదం సార్.
0: ధన్యవాదాలండి. హలో హలో, బాగున్నారా?
2: బాగున్నాం సార్.
0: బాగున్నారా?
2: బాగున్నాం సార్.
0: ఎవరండి మాట్లాడేది?
2: పెద్దన్న సార్, కదరకుంట, కొడేరు మండలం కదరకుంట గ్రామం సార్.
0: పెద్దన్న గారు కదరకుంట?
2: కదరకుంట సార్, కొడేరు గ్రామం, కొడేరు మండలం కదరకుంట గ్రామం.
0: ఇందాకే కొడేరు నుంచి చేశారు అక్కలప్ప గారు, మీరు అదే మండలం నుంచి చేస్తున్నారు? చెప్పండి పెద్దన్న గారు, ఏం చేస్తుంటారు?
2: పిల్లవాడంటే జీతాలంటే జీతాలు అయిపోయిన తర్వాత మళ్ళా కట్టీలు పనికి పోయినా, కట్టీలు పోయిన తర్వాత మళ్ళా సాలపూర్తి పోయినామా, అన్ని పనులు చేసుకున్నాం సార్.
0: అన్ని మీరు చాలా గొప్పవారండి. ఎందుకంటే
2: ఇప్పుడు ఆవులు గొర్రెలున్నా సార్? ఇప్పుడు
0: ఆవులు ఎన్ని ఆవులు ఉంటాయో?
2: ఒక ఆవు ఎనకొట్టు ఉంది, మొన్న కుర్దులు 80,000 కమ్మితే, 2 కుర్దులు. ఆవు ఎనిమిది ఉంది సార్.
0: అవునా, ఓకే. పెద్దన్న గారు అసలు మీరు ఏమైనా వాహనాలు నడుపుతూ ఉంటారా?
2: నడుపుతున్నాం సార్. పిల్లాపుడు కమ్మల నుంచి జీతం ఉంటే, గుంచికాల నుంచి జీతం ఉంటే సార్? అప్పుడు నేను మేము మాది ఎస్సీ సార్. మేము
0: పెద్దన్న గారు ఇప్పుడు కాదు అంటే మీరు సైకిల్ కానీ ఇట్లాంటివి తొక్కుతాంటారా?
2: సైకిల్ నేర్చుకుంటుంటే ఆయన టౌన్ నుండి 10 గంటలకు వస్తుంది సార్, బుల్లెట్ తెచ్చుకొని.
0: బుల్లెట్ వేసుకుని? బైక్ నేర్చుకున్నారు? సైకిల్ ఎట్లా నేర్చుకున్నారు చెప్పండి.
2: నేను నేర్పిస్తుంటే ఆయన వచ్చి సొంతంగా నేర్పించినాడు సార్, 11 గంటల పట్టుకోవడానికి.
0: మీ యజమాని నేర్పించినాడా?
2: యజమాని నేర్పించినాడు సార్.
0: చాలా మంచి విషయం.
2: సార్ ఆయన కలిసి సైకిల్ నేర్పుతున్నా జీవితానికి.
0: ఎన్ని రోజులకు నేర్చుకున్నారండి పెద్దన్న గారు సైకిల్? సైకిల్ ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు? సైకిల్ మీరు ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు అంటే? అదే ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? అంతే, ఒక రోజులో నేర్చుకున్నారు? అవునా, ఇప్పుడు నడుపుతుంటారా స్కూటీ పెద్దన్న గారు? స్కూటీ నడుపుతూ ఉంటారా ఇప్పుడు? సొంతంగా తోలుతారా? ఓకే, చాలా సంతోషం అండి. నేర్చుకున్నారు, చాలా గ్రేట్ అండి మీరు. ఓకే పెద్దన్న గారు, మాతో మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్తే. హలో హలో, బాగున్నారా? హలో, సైకిల్ నేర్చుకోవడం అంటే చాలా సరదా అయిన విషయము. హలో,
3: నమస్తే సార్.
0: నమస్తే అండి.
3: నేను పుల్లన్న సార్, సనప గ్రామము, ఆదుకూరు మండలం, అనంతపురం జిల్లా సార్. బాగున్నారు సార్?
0: పుల్లన్న గారు?
3: అవును సార్,
0: సనప.
3: అవును సార్.
0: చెప్పండి పుల్లన్న గారు, మీరు ఏమేమి వాహనాలు నేర్చుకున్నారు చెప్పండి, ఏమేమి తోలుతూ ఉంటారు?
3: అంటే సైకిలే సార్, చిన్న బుట్టంటే. మా మేనమామ గారు బెంగళూరులో ఉంటుంది సార్, నేను సెలవులో పోయినప్పుడు అక్కడ 10 రూపాయలు సార్ జావా చేశాను ఒక గంటకి.
0: గంటకి బాడిగ?
3: బాడిగ. అదే నువ్వు సైకిల్ నేర్చుకోరా అనేవాళ్ళు మా మామగారు. ఆ తర్వాత సెలవులు అయిపోయా, అయిన తర్వాత నాన్నగారు పోస్ట్ డిపార్ట్మెంట్ ఈడిఎంసి బై డిఏగా సిఎన్ కూడా డిఓలో పని చేస్తా ఉంది.
0: ఆయన కంపల్సరీ సైకిల్ అవసరం కదా?
3: ఆయనకు అవసరమే, కానీ మాకు పొలము గిలము ఎక్కువ ఉండే సార్. నాన్నగారు నెక్కి వెస్ట్ నేను ఇస్తా అంటాను మాట. ఇప్పుడు మన సనక్కు వచ్చిన తర్వాత నేను ఈ సైకిల్లో ప్రయాణం చేసేది, బ్యాగ్ ఇచ్చొచ్చేది, తెచ్చేది, వేసేది, లెటర్లు డెలివరీ చేసేది, పోస్ట్ మ్యాన్ డ్యూటీ, ఈడిఎంసీ బయట.
0: ఓకే, మీరు చేసేవాళ్ళు?
3: చేసేవాళ్ళు. ఇన్ఛార్జీలో

0: చేసా డైరెక్ట్ చేసినా సార్. అప్పుడు నేర్చుకునేది అప్పటికి ఉపయోగపడే నాకు. అది మధురమైన ఇదే కదా సార్.
1: అవును కరెక్టే.
0: రోజుకు 16 కిలోమీటర్లు రౌండ్ కొట్టాలి, 3 ఊర్లు తిరగల. ఈడిఎంసీ బయట అంటే బ్యాగ్ ఇచ్చి రావాలా తేవాలా, ప్లస్ ఉత్తరాలు డెలివరీ చేయాలా.
1: అవును
0: కాబట్టి చాలా ఉపయోగపడింది సార్ నా జీవితం ఆ రకం కొనసాగింది అండి నేను.
1: మంచి విషయం. ఇంకా సైకిల్తో పాటు ఏం నేర్చుకున్నారు?
0: సైకిల్తో పాటు మామూలుగా చిన్న బండి అది ఇది తోలుతాను సార్. ఇప్పుడు 63 ఏళ్ళు ఏమీ అనుకుంటే లేదు సార్. కొడుకు ఉన్నాడు కదా, ఎక్కడ పోయినా కొడుకు బండిలోనే పోతుంటాము.
1: అవునా
0: పరిస్థితి? అవును సార్.
1: చాలా సంతోషం అండి పెద్దన్న గారు మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు.
0: అవును సార్,
1: ధన్యవాదాలండి. హలో
2: హలో
1: హలో చెప్పండి. హలో బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం
2: సార్. మా సిద్ధరామపురం సార్, బుక్కరాన మండలం సిద్ధరామ గ్రామం.
1: మీ పేరు?
2: నా పేరు చిన్నరాజు సార్.
1: చిన్నరాజు గారు
2: సార్, నేను 10th క్లాస్ మేము 6th క్లాస్లో 85లో నేర్చుకున్నప్పుడు చిన్న సైకిల్ సార్. సైకిల్ పెద్ద సైకిలే సార్?
1: పెద్ద సైకిల్? చిన్న సైకిల్?
2: పెద్ద సైకిల్. నేను అర్ధ పేడలు నేర్చుకుంటా అండి. పడేది దొరలు పోయేది అప్పటికి చేస్తేనా మా అమ్మలే రా నువ్వు సైకిల్ నేర్చుకోద్ది ఏమద్రా మన ముందుగానే చేయలు కాలిపితే ఎవరు అనేది. పడితేనా దొరలు రక్తాలు కారుతాండే సార్. అయినా కానీ నేర్చుకునేది ఇనిషియ తెలియదండి.
1: అవును, అప్పుడు దొరలు పోయినా రక్తాలు కారినా వదిలే ప్రసక్తి లేదు.
2: అది పన్నే కానీ సార్ అప్పుడు కనపడలే. నేర్చుకోవాలి సైకిల్ నేర్చుకోవాలనుకునేది సార్.
1: అవునవునవును కరెక్ట్.
2: నేర్చుకునేది మా అమ్మ అయితే ఎందుకురా కాలు చేస్తే మన ముందుగానే పేదోళ్ళం కదా ఎవరు చూపిస్తారు. అది అయినా కానీ సార్ మేము రేషన్ తోట నేర్పుతారు సార్. రేషన్ ఉండే మాకు తోట తోట కాడవాలంటే అప్పుడు సైకిల్ అంటే సమ్మర్ సార్ బండ్లు లేవు సార్ అప్పుడు.
1: అవును సైకిల్ సైకిల్ ఉంటేనే గొప్ప
2: సార్ అప్పుడు బండ్లు తప్పు. అప్పుడు సైకిల్ నేర్చుకునేకే సార్ బాడ సైకిల్ మా ఊర్లో పెడితే గంటకు వచ్చి రూపాయి అప్పుడు చెప్పు లేదు నేర్చుకోలేదు సార్. సైకిల్ లేవు అప్పుడు. సైకిల్ కొనాలంటే పేదోళ్ళం కదా సార్, సైకిల్ అంటే సమ్మాను కదా అప్పుడు.
1: అవునవునవును.
2: 92లో మాది 7th క్లాస్ సార్. 92-92లో అప్పుడు స్కూల్ బుక్రాన మండలం సార్ మా సిద్ధరామంలో లేదు అప్పుడు. ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు సార్ బుక్రాన తాటి ఆడే ఉండే సార్ జెడ్బీసీ స్కూల్.
1: ఓన్లీ రోడ్డు పక్కన ఉండేది.
2: అప్పుడు మేము ఏం చేసేదాం సార్, ఏ రవాళ్ళ సైకిల్ ఇప్పించుకోలేదు సార్ సైకిల్. అప్పుడు ఆర్థిక ఇబ్బంది సార్, అప్పుడు ఇబ్బంది కదా.
1: అవును
2: అంటే మాకు అట్లుండే సార్ అప్పుడు ఇబ్బంది కదా. ఇప్పుడైతే పోటీ పోటీ చేసుకొని తింటామా, అప్పుడు ఇబ్బంది కదా సైకిల్ కావాలి. ఏ రవాళ్ళ సైకిల్ ఇప్పించుకునేది నేర్చుకునేది సార్. ఏ రవాళ్ళు ఇప్పించుకునే సార్, స్నేహం ఉంటారు కదా సార్, చదువుకునేది అందరూ ఫ్రెండ్షిప్ ఉంటారు కదా సార్.
1: అవును
2: వాళ్ళు ఇప్పించుకునేది నేర్చుకునేది అట్లా అట్లా నేర్చుకుంటాను సార్ సైకిల్ నేర్చుకునేసి. అప్పుడు ఎడ రాయి ఇట్లా ఎత్తుగా పెట్టుకునేది, అట్లా రాయి మీద ఎక్కేది, దడగని అట్లా ముందుకు నూకేది.
1: రాయి మీద ఎక్క అట్లా నూకేది
2: ముందుకు అనుకుంటే ఇంకా ముందుకు పోతుంది సార్ సైకిల్ ఎత్తి మీద.
1: అదంత అదే పోతా ఉంటుంది.
2: అప్పుడు అట్లా నేర్చుకునేసి ఒకసారి ఏం జరిగిందంటే సార్, మా స్కూల్ పిల్లడు రామయ్య ఉన్నాడు, ఆ పిల్లని ఎక్కించుకున్నాం. అందరూ డబ్బులు వేస్తారు కదా, నేను డబ్బులు ఎందుకు వేస్తాను సైకిల్ తొక్కచ్చు కదా అని. నీకు సిద్ధరామపురం రోడ్డుకి ఆగిట్టుంది సార్, ఆ మిట్టకి పోయి కిందికి వేసిన.
1: అబ్బా
2: తొక్కలే సార్, మిట్ట తొక్కలేం కదా, కొత్త కదా సార్.
1: మిట్ట తొక్కలేం లేని చిన్నపిల్లలు కదా.
2: దొరలు అన్ని పోయినాయి, నడపలేము సార్ దొరలు అన్ని పోయినాయి. మేము అసలు డబ్బలు సైకిల్ మీద పడింది, మేము బుక్కులన్నీ మీద పడినాయి, దొరలు అన్ని పోయినాయి, నడిచే కాలే.
1: అబ్బా
2: సైకిల్ బెండ్ వచ్చింది. అప్పుడు ఇంటికి పోవాలంటే పెద్దలు భయం కదా సార్, సైకిల్ కట్టాలంటే ఇబ్బంది. 2 రూపాయలైనా 1 రూపాయైనా ఇబ్బంది కదా సార్ అప్పుడు.
1: ఇబ్బంది
2: 92లో ఇంటికి పోతే ఏమంటారని ఇంకా బుక్కులన్నీ తీసుకొని అట్లే సన్న దొబ్బుకుంటూ పోయి సార్, ఇంకా మా ఇంటికి పోతే చెడతారని మమ్మల్ని ఎదురు ఊరికెళ్ళి ఏడ్చేది. ఏమంటారు సార్ సైకిల్ బెండ్ వచ్చింది కదా, వాళ్ళు దుట్టు కట్టేయమంటారు కదా, అమ్మాయి ఇద్దరు ఉండవు అప్పుడు. అప్పుడు ఇంకా పోయి వాళ్ళ అమ్మాయి ఇచ్చి, ఏమయ్యా నా కొడుకుని కిందికి వేసినావు దొరలైన పోయింది అంటే, లేదక్క రాక కిందికి వేసినామంటే సైకిల్ అంతా బెండ్ వచ్చింది, ఎవరు కట్టించేదని వాళ్ళ మామిడికి రగడపెచ్చి. వచ్చే స్నేహం సార్, రామయ్య టౌన్ లో ఉన్నారు సార్ ఆ పిల్లోడు. అంత స్నేహంగా ఉండి ఆ పిల్లలు నాకు సైకిల్ ఏర్పిస్తుంది. వెనకలు పట్టుకునేది తొక్కు.

0: తొక్కు తొక్కు అనేది తొక్తా తొక్తా ఇటు చెట్టేది అట్లే ముందుకు పోయేది సైకిల్ సార్ అప్పుడు అర్థపేడలో. అప్పుడు అట్లా నేర్చుకున్నాం సైకిల్. ఇప్పుడైతే బండి వస్తుంది, తోలాలంటే భయం అవుతుంది సార్ ఏడాది కింది పడతాయమని. ముందుకు సైకిల్ మంచిగా వస్తుంది ఇప్పుడు.
1: ఇప్పుడు సైకిల్ నడిపించాలంటేనే అది నేర్చుకోవడం ఒక ప్రహసనం.
0: అవునవును సార్.
1: సైకిల్ వచ్చిందిరా అంటే ఇంకా అదేదో మనం ఒక పెద్ద విజయం సాధించినట్లు.
0: అంతేగా సార్, సైకిల్ అంటే పెద్ద సంబరం సార్. అప్పుడు నేర్చుకోవాలి.
1: సైకిలే కొంతమంది వ్యక్తుల వద్ద మాత్రమే ఉండేటివి అప్పట్లో.
0: అంతేగా సార్ సైకిల్. అప్పుడు సైకిల్ తెచ్చుకోలే కానీ ఆర్థిక ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు అంతా లేదు కదా సార్ అప్పటికి.
1: అవునవును.
0: ఇప్పుడు అప్పుడు తీయతే బరువు. ఇప్పుడు ఇప్పుడైతే సార్ ఏదానికి భయపడరు. అప్పుడు సైకిల్ తెచ్చుకోలే కానీ అబ్బా సైకిల్ తెచ్చుకోవాలంటే అది మనకు చూసే పోతాం సార్ మేము.
1: సైకిల్ చూసేకే
0: సైకిల్ చూసి 1995లో సార్ నేను 1991 సార్ నేను 2వ తరగతి 3వ తరగతి అప్పుడు సైకిల్ ఎవరైనా తెచ్చా చూసే పోతాను సార్ నేను.
1: ఎందుకు 1995లో సైకిల్ బండ్లు కూడా ఉన్నాయి.
0: ఉన్నాయి అయినా సార్ మనకి ఆర్థిక ఇబ్బందులు కదా సార్. పల్లెల్లో ఎక్కువ బండ్లు లేదు సార్.
1: పల్లెల్లో
0: పల్లె సార్ మాది సిద్ధరామపురం పల్లె బుక్రాన మండలం.
1: అవునులేండి. ఓకే.
0: అప్పుడు సైకిల్ తెచ్చుకోవాలంటే చూసే పోయాలి సార్. అంటే అప్పుడు అంత సంతోషం సార్. మనకి లేదు కదా ఆర్థిక ఇబ్బందులు కాబట్టి చూసే పోయేది సైకిల్ ఎట్లుంటుంది అని.
1: అదే అదే అవునవును.
0: అట్లా ఉండే సార్. ఇప్పుడంతా ఏం సార్ బండ్లు సైకిళ్ళు వాడేవాళ్ళు లేరు సార్. సైకిల్ తిప్పితే కాళ్ళు ఇప్పుడు రావు సార్. ఇప్పుడు అవన్నీ బండ్లు తోలి తోలి అందులో నడాలప్పుడు నొప్పులు అన్ని వస్తున్నాయి సార్ ఇప్పుడు.
1: ఇప్పుడు సైకిళ్ళు తొక్కేవాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయినారు. అందరూ బైకులు కార్లు ఎక్కువ తీసుకుంటున్నారు. అవి కాలుష్యానికి కారకాలు అవుతున్నాయి.
0: అదే సార్ సైకిల్ తిప్పితేనే సార్ కీళ్ళు అన్ని అల్లాడుతాయి సార్. బండి మీదకి ఎందుకు అల్లాడవు కదా సార్. మన సైకిల్ తిప్పినప్పుడు కీళ్ళు అల్లాడతాయి కదా సార్. కాళ్ళు జంపింగ్ ఇస్తాయి కదా.
1: అవును.
0: నీకు ఏ మోకాలు నొప్పుడు రావు. ఇప్పుడు పనుల్లో పోతాం పనులు వస్తాం ఎందుకు రావు సార్ ఇవన్నీను.
1: అదే కదా, ఇటు ఎక్కుతాము అటు దిగుతాం మళ్ళీ అటు ఎక్కుతాం ఇటు దిగుతాం.
0: అదే సైకిల్ అయితే మనకి సరస్ అంతా కారుతుంది సార్. ఎండ తెచ్చేటప్పుడు సరస్ అంతా కారిపోతుంది. ఇప్పుడు సైకిల్ తెచ్చినప్పుడు ఎండకాల సార్ సరస్ అంతా అంగి బని అన్ని నానిపోతాయి సార్. బండిలో పోతాడు నాన్న చూడు.
1: శ్రమ పడం కదా బండిలో ఊరికి కూర్చుంటాం ఎక్కి.
0: అందుకే సార్ ఇప్పుడు మనకి అది మ్యాలేజ్ పెరిగితే మనకి ఇప్పుడు ఇవన్నీ అప్పటికి ఆడున్నాయి సార్. షుగర్ లాంటి బీపీలు అవన్నీ ఇవే లేదు సార్ అప్పటికి.
1: అవును.
0: ఇప్పుడు సార్ అప్పుడు ఎరువులు వేసి పండిస్తాను పంటలు ఏందని కానీ ఇప్పుడు నార పోసినప్పటి నుంచి కోసేంత వరకు మందులు వాడుతూనే ఉంటారు.
1: అవును.
0: మళ్ళీ అందుకే సార్ మనసులు కానీ ఇట్లా సత్తు పడిపోతాడు బలం లేదు.
1: అవును. చిన్నరాజు గారు ధన్యవాదాలండి కాల్ చేసినందుకు, మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు.
0: మంచిది సార్.
1: మంచిదండి. హలో
2: సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్.
1: గుడ్ ఈవినింగ్ అండి. హలో బాగున్నారా కార్యక్రమానికి స్వాగతం
2: సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు
1: మీ పేరు
2: ఉన్నారు సార్. సార్ నా పేరు అనురాధ సార్. ముదిగుబ్బ.
1: ముదిగుబ్బ అనురాధ గారు.
2: అవును సార్. బాగున్నారా సార్?
1: బాగున్నాం అనురాధ గారు.
2: సార్ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిన రేడియో ఆన్ చేసిన విషయం ఏమో తెలియదు. ఈ మధ్య ఒక 1 వీక్ 1 మంత్ ఇటు సార్ నేను చేయక.
1: ఈరోజు విషయం ఏంటంటే సైకిల్ ఎద్దుల బండి లేదా ఇతర వాహనాలు మీరు ఎలా నేర్చుకున్నారో మాతో పంచుకోండి మీ అనుభవాలు.
2: సార్ ఎద్దుల బండి అయితే రాదు కదా సార్, సైకిల్ నేర్చుకున్నాను సార్. నేను కాలేజ్ రోజుల్లో.
1: సైకిల్ నేర్చుకున్నారా? ఎప్పుడు ఏ చదివేటప్పుడు?
2: డిగ్రీ చదివే రోజుల్లో సార్, 2002 ఆ ప్రాంతంలో.
1: డిగ్రీలో నేర్చుకున్నారా మీరు? ఓకే.
2: అంతవరకు సైకిల్ లేదు సార్ మాకి. మా అన్న వాళ్ళు మా నాన్న వాళ్ళకి ఉండేది కానీ పెద్ద సైకిల్. మేము అమ్మాయిలు ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది భయపడి. అప్పుడు బారు ఉండేది సైకిళ్ళకి.
1: అవును బారు. పెద్ద సైకిల్ కన్నిటికి బారే కదా.
2: బారు ఉండింది కాబట్టి మేము ఎక్కి నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడే వాళ్ళం కాబట్టి సార్ అప్పట్లో సాహసాలు చేయలేదు. మళ్ళీ కొద్ది కొద్దిగా కాలక్రమంలో అమ్మాయిలకు సైకిల్ సెపరేట్ వచ్చేటివి.
1: అమ్మాయిల సైకిల్ సెపరేట్ అవి.
2: అది కూడా సార్ ఏరే వాళ్ళతో కొంచెం ఇస్తావా ఇస్తావా అని అడిగి భంగపోయి వాళ్ళకి అట్లా నేర్చుకున్నాను సార్ నేను. మళ్ళీ
1: ఎన్ని రోజులు పట్టింది నేర్చుకునేకి?
2: నేను 2 డేస్ లో నేర్చుకున్నా సార్.
1: 2 డేస్ లో?
2: 2 డేస్ లోనే నాకు వచ్చేసి. బైక్ కూడా 1 డేలో నేర్చుకున్నా సార్. మళ్ళీ ప్రాక్టీస్ మీద మళ్ళీ బైక్.
1: అంటే సైకిల్ వస్తే ఈజీగానే
2: వచ్చేస్తుంది సార్?
1: వస్తుంది. గేర్ల బండి అయితే కొంచెం ఇబ్బంది కానీ?
2: లేదు సార్, గేర్ల బండి అయితే రాదు.
1: స్కూటీలు
2: ఎక్సెల్ గానీ వస్తుంది సార్ నాకి.
1: అవునవును కరెక్ట్
2: సార్. మీ పేరు చలపతినా మధున?
1: నా పేరు సాయి ప్రసాద్ అండి.
2: సాయి ప్రసాద్ సార్? నేను రెగ్యులర్ గా చేస్తుంటా సార్, ఎవరి థర్స్డే మాట్లాడుతుంటాను.
1: నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటానులేండి.
2: అవును సార. ఏం సార్ మీరు అంటే ఏమనుకోద్దు సార్? అంటే ఈరోజు మేడం వాళ్ళు మాట్లాడతారు కదా.
1: లేదు, మేడం వాళ్ళు ఎవరైనా డ్యూటీస్ ఎవరుంటే వాళ్ళకి వస్తాం అన్నమాట.
2: అవును.
1: డ్యూటీ ఎవరికి ఉంటే వాళ్ళకి.
2: అవును సార్.
1: ఏం చేస్తుంటారు అనురాధ గారు మీరు?
2: నేను టీచర్ సార్, ముదిగుబ్బ దగ్గర విలేజ్ సార్, నాగలగుబ్బలని దొరిగిల రూట్కి వస్తుంది.

0: బస్సుకి వెళ్తుంటారా?
1: అవును సార్, మార్నింగ్ బస్కి వెళ్తా సార్ రోజు. దగ్గరే సార్, నాకు ఒక 4 కిలోమీటర్స్ అట్లా.
0: దొరిగల్ల
1: దొరిగిల్లు కంటే ముందు సార్, నాగలగుబ్బల.
0: నాగలగుబ్బల,
1: అవును సార్, అక్కడ పనిచేస్తా సార్. నేను మురిగిబ్బలోనే దగ్గర దగ్గర 8 ఇయర్స్ లాంగ్ స్టాండింగ్ అయిపోయి మొన్న ట్రాన్స్ఫర్లలో పోయా సార్ అక్కడ.
0: ఎన్ని కిలోమీటర్లు అంటారు మురిగిబ్బల నుంచి?
1: 4 కిలోమీటర్స్ సార్.
0: మరి బైక్ నేర్చుకున్నాము అంటున్నారు కదా, మరి బైక్ వేసుకొచ్చిపోదా
1: సార్? వస్తుంది సార్, కానీ అవసరం లేదు, మా హెచ్ఎం వాళ్ళ వెహికల్ లో పోతా. మనకి ఎందుకు సార్ అనవసరంగా ఎక్కువ మంది వాడి పొల్యూట్ చేయడము?
0: అంతేలే,
1: వెహికల్ లో పోతే బాగుంటుంది కదా.
0: అంతే, కరెక్ట్ కరెక్ట్. కాలుష్యాన్ని అరికట్టచ్చు, డబ్బు కూడా ఆదా చేయొచ్చు, షేరింగ్ కూడా ఉంటుంది.
1: ఉంటుంది, వాళ్ళు రాని సమయంలో వస్తా
0: సార్. ఓకే ఓకే అని రాదు గారు. ఓకే అని రాదు గారు, మాతో మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం.
2: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు?
2: సార్, నార్పల్ నుంచి సార్ భాగ్యమ్మ మాట్లాడుతున్నా.
0: భాగ్యమ్మ గారు బాగున్నారా?
2: బాగున్నాం సార్, సావిత్రి సార్. సార్
0: గుర్తుపట్టారు?
2: గుర్తుపట్టినాం సార్, చాలా సార్ మాట్లాడినాం కదా మీతో.
0: అవునవును అవును, మాట్లాడారు. భాగ్యమ్మ గారు చెప్పండి, మీరు సైకిల్ నేర్చుకున్నారా?
2: సైకిల్ అంటే నేను 5th క్లాస్ 6th క్లాస్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మాకు బాడీ సైకిల్ ఉండే సార్, మాకు మా స్కూల్ దగ్గరేను.
0: బాడీ సైకిల్?
2: బాడీకు అన్ని చిన్నపిల్లలవి తొక్కేకి అట్లా పెట్టించారు సార్ అక్కడ.
0: అవును,
2: స్కూల్ ఇడుస్తానే ఇంకా ఆడి మా స్కూల్ ఎదురుగానే అక్కడ సైకిల్ షాప్ అవి పెట్టించారు బాడీకి ఇవ్వబడును అని. అట్లా చిన్నపిల్లలం కదా, అప్పుడు తీసుకొని పోయి గ్రౌండ్ ఉంది మా ఇంటికి కొంచెం పైకి, హై స్కూల్ దగ్గరలో, అక్కడ గ్రౌండ్ లో పిల్లలం ఇద్దరు ముగ్గురం పిల్లలం బాడీకి తీసుకొని తొక్కుకుంటా పోయేది ఇంత టైం అని. తక్కువ కదా అమౌంట్,
0: అప్పుడు 10 రూపాయలు 10 రూపాయలు
2: 10 రూపాయలు, అర్ధగంట 10 రూపాయలు, గంట అయితే 1 రూపాయి అట్లా సార్. అప్పుడు అట్లా తొక్కేది, టైం అయిపోతుందేమో అనేది 2-3 రౌండ్లు వేసేది, మళ్ళీ వచ్చేది ఇచ్చేది వాళ్ళకి. మళ్ళా వాళ్ళు చూసుకుంటా అంటారు, ఇంత టైం అయింది, ఇన్ని నిమిషాలు ఎక్కువ అయింది
0: అంటే
2: ఏం లేదు సరిపోయింది లేనా అనేది ఇచ్చేది సైకిల్ మళ్ళీ ఆయనకి వాళ్ళకి.
0: ఎన్ని రోజులు పట్టింది నేర్చుకునే కన్రాజు గారు, భాగ్యమ్మ గారు? మీరు
2: ఎప్పుడన్నా వస్తారు సార్ అట్లా సెలవు విడిచినప్పుడు, ఆదివారం రోజులు అట్లా నేర్చుకుంటా అంటారు సార్, అంతా అట్లా నేర్చుకుంటాం సార్ మేము పిల్లలము.
0: అవునా, మీకు ఎవరు నేర్పించారు?
2: మేమే సార్ పిల్లలము, మా ఫ్రెండ్స్ వాళ్ళకి నేర్చుకునే పిల్లలు ఉంటారు కదా, అట్లా ఆ పిల్లలను తోలుకొని పోయేది, సైకిల్ పట్టుకునేది, ఇడిచిపెట్టేది. మయ్యా ఇడిచిపెట్టేది ఇడిచిపెట్టేది అంటే వాళ్ళు ఇడిచిపెడతారా, అట్ల కింద పడేది.
0: నేర్చుకోవాలంటే
2: నేర్చుకోవాలంటే ఇట్లే ఉంటుంది మళ్ళీ అనేది, మళ్ళీ కింద పడేది దొర్లు అన్ని చాలా జరిగినాయి సార్ అట్లా పిల్లలప్పుడు.
0: అట్లా చాలా జరిగితేనే మనకి సైకిల్ వచ్చేది.
2: అవును సార్, మళ్ళీ సార్ ఈ మధ్య నాకు మ్యారేజ్ అయినాకనే అంతా ఒక 5-6 ఏళ్ళ కిందట కరెంట్ స్కూటీ తెచ్చినారు సార్ మా ఆయన. ఆ స్కూటీ నువ్వు తోలుతావు కదా నేను తోలుతా అని ఆడ పెట్టినా సార్ మా ఆయన, పెట్టి లోపలికి వచ్చినా వస్తాను గేట్ తీసుకొని నేను స్టార్ట్ చేసిన, అది ఇట్లా పట్టుకుంటానే రైజ్ అయింది సార్ అది, మళ్ళా గట్టిగా ఆడుతున్నా నేను ఆడుతున్నానికి అట్లే తిరిగి మళ్ళీ పడిగొచ్చి అట్లా పట్టుకున్నారు స్కూటీ. ఇంకా
0: లాంటి స్కూటీతో పాటు ముందుకు పోతాండ్రి మీరు?
2: అవును సార్, అప్పుడు భయపడి తెచ్చినా నేను.
0: నడిపినారా లేదా మరి కొత్త స్కూటర్?
2: తోలలేదు సార్, ఇంకా నాకు భయం సార్, ఇంకా నేను తోలలేను కాని.
0: కాదు, ఎందుకు సైకిల్ వస్తుంది అంటున్నారు కదా?
2: సైకిల్ వస్తుంది సార్, స్కూటీ నేర్చుకుందామని తీసుకున్నా, అది ఇంకా అడుగుతాను ఇంకా నువ్వు తోలేకి రాదు ఏం రాదు, ఇంక ఏం వద్దులేదు, నువ్వు తోలేదు వద్దు ఏం వద్దు అని తీసుకున్నా. ఇంకా అప్పటి నుంచి నాకు భయం సార్ ఇంకా.
0: లేదు, ఒకటి మనం ఏదైనా కూడా సైకిల్ గాని స్కూటర్ గాని కార్ గాని ఏ వాహనాన్నైనా నడపాలంటే ముందు భయం వదిలిపెట్టాలా.
2: అవును సార్,
0: భయం వదిలేయాలా. ఆ భయం అనేది ఉంటే సైకిల్ నేర్చుకోలేము, ఏ వాహనాన్ని కూడా నేర్చుకోలేము మనం. ఫస్ట్ భయం అనేది.
2: నా కొడుకునిలే సార్ మళ్ళీ నేను నేర్పిస్తాను రామా అని గ్రౌండ్ కట్టేసి పోతాడా ఆయన, వద్దులేరని ఆయన, నాకు భయం అవుతుంది అనేది ఇంకా నేను స్కూటీ దగ్గర కానీ పోను సార్ నేను.
0: భయం మనసులో ఉంటే ఇంకా అస్సలు రాదు. నేర్చుకోలేము, భయాన్ని వదిలేయాల ఫస్ట్, వదిలేసి వాహనాన్ని ఎక్కామంటే ఈజీగా నేర్చుకోవచ్చు. సరే భాగ్యమ్మ గారు చెప్పండి.
2: సార్ కోటి విద్యలు కూటి కొరకే అని వస్తాను కదా సార్, అది అది ఈ మధ్య వేయడం లేదు.
0: అంటే అది

0: ఒక సిరీస్ మాత్రమే వేశారు, సెకండ్ సిరీస్ మళ్ళా ఎప్పుడన్నా నిర్ణయించాక అంటే అంటే ఫస్ట్ ట్రయల్ గా వేశారన్నమాట, అంటే కార్యక్రమం కి ఎలా స్పందన వస్తుంది అని చూడడానికి.
1: ఇంతకుముందు మాట మంచి గానీ అది కానీ మీరు మేడం బాను మేడం
0: రమాదేవి
1: మేడం
0: అవును
1: అది కానీ భలే ఉండే సార్, అసలు మాట మంచిది
0: నడుకొస్తాండి. భాగ్యం గారు ధన్యవాదాలు అండి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ఈరోజు. హలో బాగున్నారా, కార్యక్రమానికి స్వాగతం.
2: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు?
2: మునెప్ప.
0: మునెప్ప ఎక్కడి నుంచి?
3: హలో
0: హలో
3: నమస్తే సార్.
0: నమస్తే అండి, మునెప్ప గారి వాయిస్ వచ్చి మళ్ళీ వేరే వాయిస్ వస్తుంది. మీరు మీ పేరు?
3: నా పేరు కృష్ణారెడ్డి సార్.
0: కృష్ణారెడ్డి గారు ఎక్కడి నుంచి?
3: ఇక్కడ కూడేరు మండలం రామచంద్రాపురం గ్రామం సార్.
0: రామచంద్రాపురం.
3: అవును సార్.
0: పొట్టి పారమా ఏదో అంటారు కదా అది,
3: రామచంద్రాపురం అంటారు. రెండు ఊర్లు సార్.
0: కృష్ణారెడ్డి గారు చెప్పండి, మీరు సైకిల్ ఎలా నేర్చుకున్నారు మరి చిన్నప్పుడు?
3: సైకిల్ నేర్చుకుండా టూ వీలర్ నేర్చుకుండా సార్, చాలా ఇబ్బంది పడ్డారు సార్.
0: ఇబ్బంది పడ్డారా? ఎట్లా?
3: టూ వీలర్ కనీసం అంటే ఒక 20 సార్లు పోయింటుంది సార్.
0: 20 సార్లు అంటే టూ వీలర్?
3: 20 సార్లు కంపల్సరీ పోయింటా టూ వీలర్ లో.
0: అంటే టూ వీలర్ అంటే ఇది సైకిలా స్కూటరా?
3: లేదు, టీవీఎస్ ఎక్సెల్ సార్, 100.
0: ఓకే, మోపెడ్.
3: నేను గుడ్డ వ్యాపారం చేస్తాను సార్.
0: అంటే ఫస్ట్ సైకిల్ నేర్చుకుంటారు కదా మీరు?
3: సైకిల్ ఫస్ట్ నేర్చుకున్నాడు సార్.
0: మళ్ళీ సైకిల్ వస్తే ఈజీగా వస్తుంది కదా మోపెడ్?
3: అంటే ఒక్కోసారి బ్యాలెన్స్ ఎక్కువ లోడ్ వేసుకుంటా అంటే ఒక 4 నెక్కి 3 నెక్కేసుకుంటా అంటే బండిలో
0: అట్లయితే ఇబ్బంది. బ్యాలెన్స్ పట్టుకోవడం అంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి.
3: అట్లా ఇబ్బంది పడి సైకిల్ ఫస్ట్ నేర్చుకున్నారు కూడా ఇబ్బంది పడ్డా సార్.
0: అవునా
3: సార్? ఎవరో అట్లా పట్టుకుంటారా?
0: అవును,
3: పట్టుకొని
0: వదిలేస్తానే భయం అవుతుంది.
3: చెప్పు సార్.
0: అదే పట్టుకునేంత వరకు బాగుంటుంది, వదిలేసాక భయం అవుతుంది.
3: పట్టుకుంటాడు, పట్టుకుంటాడు బాగా ధైర్యంగా తొక్కుతా ఉంటాడు. మళ్ళీ ఇడిపెట్టి వెనక మలుకుంటాడా? ఇది వెనక సైకిల్ తప్పకం భయం ఉంటుంది.
0: అవును కరెక్ట్. మొత్తానికి అయితే ఇప్పుడైతే నడుపుతున్నారు కదా మోపెడ్?
3: టూ వీలరు పెద్ద బండి గేర్ బండి కూడా నడుపుతా సార్.
0: అవునా? ఓకే ఓకే ఓకే, ధన్యవాదాలు అండి కృష్ణారెడ్డి గారు, మునప్ప గారు మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు
4: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: హలో బాగున్నారు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి తమ అనుభవాలు పంచుకున్న పాపినిపల్లి మధుసూదన్ రెడ్డి గారు, అలాగే కూడేరు నుంచి అక్కులప్ప గారు, కదరకుంట నుంచి పెద్దన్న గారు, సనప నుంచి పుల్లన్న గారు, సిద్ధరాంపురం నుంచి చిన్నరాజు గారు, ముదిగుప నుంచి అనురాధ గారు, నార్పాల నుంచి భాగ్యమ్మ గారు, అలాగే రామచంద్రపురం నుంచి మునెప్ప కృష్ణారెడ్డి గారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చేవారం మరో అంశంతో హలో బాగున్నారా కార్యక్రమంలో కలుద్దాం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఓ లలిత గీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దక్షిణాది రాష్ట్రాల పరస్పర సహకారంతోనే దేశాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులంతా పంటల బీమా తీసుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అమరావతిలోని మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి సతీకుమార్ యాదవ్ వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగితే భారతదేశ అభివృద్ధికి మరింత బలమైన చోదక శక్తిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ రైల్ కారిడార్ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం 3 రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని వివరించారు. 2047 నాటికి దక్షిణ భారత రాష్ట్రాలు 10 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రైపోర్టుల ఏర్పాటు, దక్షిణ గ్రిడ్ను జాతీయ విద్యుత్ గ్రిడ్తో అనుసంధానం చేయడం, యూనివర్సిటీలు ఇతర స్కిల్లింగ్ సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలను కూడా చంద్రబాబు నాయుడు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రైతులంతా పంటల బీమా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు. ఈ విషయంలో ఆలస్యం చేయరాదని సూచించారు. శాసనసభలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు వెంటనే బీమా చేసుకోవాలన్నారు. పంటల బీమాకు ఈ నెలాఖరు వరకు సమయం ఉందని తెలిపారు. శాసనసభ్యులు ఈ విషయం

0: విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొంటూ,
1: ఎల్నీనో వచ్చింది అధ్యక్ష, వర్షాలు పూర్తిగా లేవు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టేజియస్ గా ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. 2 సార్లు టైం పెడితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే మొన్న 15 వరకు పొడిగించారు. మళ్ళీ 15 మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు పొడిగించారు. గౌరవ సభ్యులందరికీ కోరుతున్నాను, ఈ శాసనసభ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి చేతులెత్తి దండం మొక్కి కోరుతున్నాను. ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది.
0: రాజధాని అమరావతిలోకి ప్రవేశానికి మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. E13, E15, E1, E3 రోడ్ల నిర్మాణ పనుల పురోగతిపై అమరావతి రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్ మీదుగా E13 అమరావతిలోకి ప్రవేశించనుందని మంత్రి చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్ E3 మూడో ఫేజ్లో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులను కోరారు. ఈ సమీక్షా సమావేశంలో CRDA కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ కార్తిక్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు PHCలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాల నిర్మాణాల పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు తొలి కేంద్రాలుగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను పటిష్టం చేయడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ PHCలకు శాశ్వత భవనాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. శాసనసభలో ఈరోజు జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత 2 ఏళ్లలో PHCలలో 600కు పైగా నియామకాలు చేపట్టామన్నారు. మొత్తం 1200 PHCలు ఉండగా ప్రస్తుతం 57 వైద్యుల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా త్వరలో భర్తీ చేస్తామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీలలో నిర్వహించనున్న బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సంబంధిత శాఖాధికారులతో ఆయన ఈరోజు సమీక్షించారు. బ్రిక్స్ దేశాల నుంచి క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖపట్నానికి రానున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 23వ తేదీ ఉదయం బీచ్ రోడ్లో ఫ్రెండ్లీ సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా అనంతపురం జిల్లాలో ఎంతో మంది చిరు వ్యాపారులు రుణ సదుపాయం పొందుతున్నారు. ఈ సందర్భంగా అనంతపురానికి చెందిన లబ్ధిదారు గీత ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణ సదుపాయం పొందామని చెప్పారు. ఈ పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఎంతో లాభం చేకూరుతోందని ఆమె పేర్కొంటూ,
2: నేను నా వ్యాపారం కోసం గతంలో అప్పుల కోసం బయట చూస్తే ఎక్కువ వడ్డీలు అడిగారు. బ్యాంక్ లో ముద్రా లోన్ కు అప్లై చేస్తే నాకు 2 లక్షల రూపాయలు లోన్ వచ్చింది. అప్పటి నుండి నా వ్యాపారంగా చేసుకుంటూ లోన్ డబ్బులు బ్యాంకుకు చెల్లిస్తూ వస్తున్నాను. నేను బ్యాంకుకు వెళ్లి లోన్ డబ్బులు కట్టే అవసరం లేకుండానే నా బ్యాంక్ అకౌంట్ ద్వారా లోన్ అమౌంట్ కట్ అవుతుంది. ఈ ముద్రా లోన్ తీసుకురావడం ద్వారా నాకు ఆర్థికంగా పైకి వచ్చాను. నా లాంటి చిన్న వ్యాపారస్తుల కోసం ఈ పథకం అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: వికసిత భారత్ 2047లో భాగంగా ప్రతి ఒక్కరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయాన్ని అందిస్తోందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మారుతి శ్రీనివాస్ తెలిపారు. అధిక మాసం కారణంగా ఈ ఏడాది తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం TTD కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర తెలిపారు. జిల్లా పోలీసులు, TTD అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ప్రణాళికలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, SP సుబ్బారాయుళ్లతో కలిసి ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అభివృద్దితో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. శాసనసభలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెద్ద మొత్తంలో సామాజిక పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత

బస్సు సౌకర్యాన్ని మహిళలకు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. P4తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. వాతావరణం. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణాది రాష్ట్రాల పరస్పర సహకారంతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులంతా పంటల బీమా తీసుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అమరావతిలోని మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले।
1: मैं रामकर मंडल, ग्राम पंचायत तारावत, ब्लॉक मोहनपुर, जिला देवघर, झारखंड का निवासी हूं। मैं पिछले 3 सीजन से अपनी फसलों का बीमा करा रहा हूं। इस योजना से जुड़कर मैं अपने को खुश और चिंता मुक्त महसूस कर रहा हूं। सभी किसान भाइयों से मेरा अनुरोध है कि वे अपना फसल बीमा जरूर कराएं।
2: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
2: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
5: आकाशवाणी अनंतपुरम केंद्रम। ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. తెలుగులో జాతీయ వార్తలు 7:05, 7:15 కిసాన్ వాణి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వర్షాకాలంలో మిరప తోటల్లో చేసుకోవలసిన పొలం పనుల గురించి లామ్ ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజని గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ తిరుపతి కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ, 8:15 శాసనసభ కార్యకలాపాలపై సమీక్ష వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 జానపద సంగీతం. ఇందులో శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గేయాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీ చెన్న రామగోవిందప్ప, నిర్వహణ శ్రీ మూళ్ళగిరి హరి. 10:30 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
6: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
7: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు.

0: చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో శ్రీ రాజేశ్వరి సుప్రభాతం వింటారు. 6:30 వినదగు మాటను వినిపిస్తారు డాక్టర్ జోసుల సదానందం గారు. 6:35 సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఏ హేమంతరాజు గారు సేద్యపు శుద్ధులు అందిస్తారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాచియా కలాం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు. ఇందులో ప్రపంచ వెలుగుకు మూలం కళ్ళు, డాక్టర్ ఎం మాధుర్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. ఆంగ్లంలో వార్తలు ఎప్పట్లాగే 8:15 వార్తా వ్యాఖ్య. 8:30 వార్తా వ్యాఖ్య తర్వాత 8:35 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 9:00 శభాషాంద్ర శీర్షికన కొండపల్లి కోట రూపకం వింటారు. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు రేపు ఉదయం 9:30. 10:00 విజయనగరం జిల్లా అభివృద్ధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ నుంచి. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. రేపు ఉదయం 10:30 అలాగే 11:45 మళ్ళీ 12:15 వాణిజ్య ప్రకటనలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలో. 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి కొనసాగుతాయి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు కాక ఇంకెప్పుడు శ్రీమతి ఎస్ కృష్ణవేణి గారి కథానిక, ఆ తర్వాత కుమారి వి నాగశ్వేత గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు.

0: 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీమతి గొల్లపల్లి గంగమ్మ గారు పాడిన జానపద గీతాలు, ఆ తర్వాత డి వెంకట్రాముడు గారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. వికసిత్ భారత్ 7:45 హైదరాబాద్ కేంద్ర సమర్పణ. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు రేపు రాత్రి 8 వినవచ్చు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 నేను సుఖంగా ఉంటాను నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి ఎన్ కమలారామ్జీ, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి రాము గారిచే నాదస్వరం వింటారు. 10:00 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ధైర్యవంతుడు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విన్నారు. డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి సంగీతం అందించిన వారు రమేష్ నాయుడు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: చిటపట చినుకుల తాళం చిగురాకుల లోహిందోళం.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆ పాట ఎగిరే పావురమా చిత్రంలోనిది. ఆ పాటకు సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మల
4: కాదు, ముందుగా పొదుపు,
3: ముందుగా కమ్మలు.
4: ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
3: మరి ఆ కమ్మలు,
4: వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా?

0: SBI అంటోంది.
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటున్నారు. గోపి సత్యానికి సంగీతం చక్రవర్తి. చిత్రం పేరు దేవతలారా దీవించండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.

దత్తపుత్రుడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం అందించిన వారు టి చలపతిరావు. వింటున్న పాట అంజలి చిత్రం కోసం బృందం పాడిన పాట. రాజశ్రీ సాహిత్యానికి సంగీతం ఇళయరాజా.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఈనాటి బంధం ఏనాటిదో చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వినండి. దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి. ఆర్జీ శోభారాజు, ఎంఎల్ నరసింహ గారులు పాడిన ఓ లలిత గీతం.

ఆర్జీ శోభారాజు, ఎంఎల్ నరసింహం గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పుణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ఈరోజు ప్రసంగిస్తూ, నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారం, హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని చెప్పారు. ప్రజాసేవలో అంకితభావం ఉండాలని యువ అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కోరారు. తమ పనిపై, తీసుకునే నిర్ణయాలపై పూర్తి ఏకాగ్రత ఉంచాలని సూచించారు. సమాజ సంక్షేమం కోసం పాటుపడాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సున్నితత్వం, సమగ్రత, ధైర్యంతో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని, ప్రతి నిర్ణయంలోనూ దేశమే ప్రథమం అనే స్ఫూర్తిని కాపాడుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. ఈ ప్రాంత పురోగతి, అభివృద్ది, ప్రయోజనాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాధాన్యతలు, అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులకు ఈ సమావేశం ఒక మంచి అవకాశం కల్పించింది. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ నిధులు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో సహకార సమాఖ్య విధానాన్ని పాటించాలని సమావేశంలో పాల్గొన్నవారు పునరుద్ఘాటించారు. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన

0: ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబించిందని ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వేల నుండి విమానాశ్రయాలు, జలమార్గాలు, డిజిటల్ కనెక్టివిటీ వరకు ఈ ప్రాంతంలో అభివృద్ది వేగవంతమైందని, ఇది ప్రజలను దేశంలోని మిగతా ప్రాంతాలకు మరింత చేరువ చేసి వృద్దికి కొత్త మార్గాలు తెరిచిందని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం స్పష్టం చేసింది. భారత్ రేపు పూణేలో 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఇది సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులు, సీనియర్ ప్రతినిధులను ఒకచోటకు చేరుస్తుంది. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాలకు ఒక వేదికనందిస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్ భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. పీఎంఏవై జీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లను మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈరోజు జరిగే 4వ రౌండ్ భారత సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంటులో భారత్కు

0: చెందిన మహిళల డబుల్స్ జోడి త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈ జోడి జపాన్ కు చెందిన జోడీని 21-16, 21-12 తేడాతో ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ జోడి ధ్రువ కపిలా, తనిషా క్రాస్టో చైనాకు చెందిన గువో జిన్వా చెన్ ఫాంగ్ చేతిలో 16-21, 5-21 తేడాతో ఓడిపోయారు. ఈ సాయంత్రం జరగనున్న ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్ లో పీవీ సింధు చైనాకు చెందిన వాంగ్ జీఈతో తలపడుతుంది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడి రౌండ్ ఆఫ్ 16లో మలేషియాకు చెందిన జునైదీ ఆరిఫ్ రాయ్ కింగ్ యాప్లతో తలపడుతుంది. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పూణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో మిరప తోటల్లో చేసుకోవలసిన పొలం పనులు, ఈ అంశం గురించి గుంటూరు లాం ఫామ్ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజనీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితమవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, వర్షాకాలంలో మిరప తోటల్లో చేసుకోవలసిన పొలం పనులు. ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజనీ గారితో పరిచయం.
3: డాక్టర్ ఏ రజనీ గారు నమస్కారం మేడం.
4: నమస్తే సార్.
3: మీరు లామ్లో ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు మిరప పంటకు సంబంధించి. మేడం, మరి ఇప్పుడు అంటే మనం వర్షాకాలం అని చెప్పుకుంటున్నా, ఎల్నీనో లాంటి పరిస్థితుల్లో మిరప పంటలో చేపట్టవలసిన పనుల గురించి మనం ఈరోజు రైతు సోదరులకు చెప్పే ప్రయత్నం చేద్దాం మేడం. అయితే ముందుగా మేడం, అసలు ఈ మిరప పంట భారతదేశంలో మన రాష్ట్రంలో ఎంత సాగు చేస్తున్నారు, ఎంత ఆయకట్టు ఉంది, ఏ ప్రాంతంలో ఎక్కువ సాగు చేస్తున్నారు ఒకసారి చెప్పండి మేడం.
4: సుగంధ ద్రవ్య పంటల్లో ముఖ్యంగా వాణిజ్య పంటల్లో మిరప అనేది అతి ముఖ్యమైన పంట. ఇది మనకి భారతదేశ జీడిపి పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

0: అలాగే ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో 141,000 హెక్టార్లలో సాగు చేయబడుతుంది వివిధ జిల్లాల్లో. అది ఎండుమిరపకైతేనేమి, పచ్చిమిరపకైతేనేమి. దీని నుంచి మనకి 8,39,000 మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించాం. ఆంధ్రప్రదేశ్ అనేది ప్రథమ స్థానంలో ఉంది భారతదేశంలో మిరప సాగులో.
1: డాక్టర్ రజని గారు, ఇప్పుడు మనం ప్రధానమైన టాపిక్ లోకి వెళ్తాం మేడం. వర్షాకాలంలో మిరప పంటలో మనం ఎటువంటి పొలం పనులు చేసుకోవాలనుకున్నాం, అయితే సహజంగా ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో మిరప పంటలో ఏమైనా సమస్యలు ఎదురవుతాయా, ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వర్షాలు బాగా పడిన సందర్భాల్లో?
0: ఎదబెట్టుకునే రైతులకి వర్షాలు పడితే అది చాలా మంచి అవకాశమే. నారు వేసుకునే వాళ్ళకి ఈ నారుమడి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ అధిక వర్షాలు పడటం వల్ల తేమ ఎక్కువైనప్పుడు, అలాగే ఈ వర్షాకాలంలో సూర్యరశ్మి అనేది కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనము ఎదబెట్టే పొలాల్లోనైనా, అలాగే మనకి నారుమడి వేసుకునే దగ్గరైనా కూడా మొలక శాతం మొట్ట తక్కువగా ఉంటుంది తేమ ఎక్కువైనప్పుడు. అలాగే మనకి ఈ తెగుళ్ళు పురుగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మనం దాని ప్రకారం సమర్థవంతమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకుంటూ ఉండాలి. దీంతోపాటు పోషకాలు అనేవి లోపించడం అనేది సహజంగా జరిగే పద్ధతి అన్నమాట. అయితే మనకి ఈ వర్షాకాలంలో మనకి జూలై ఆగస్టు నెలల్లో 99% రైతులు నారుమడికే వెళ్తారండి. ఎదపెట్టే పద్ధతి కేవలం సూటి రకాల్లోనే వేస్తారు, హైబ్రిడ్ రకాల్లో ఎదపెట్టే పద్ధతి పాటించరు. ఎందువల్లంటే రైతులు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హైబ్రిడ్ వేస్తున్నారు కాబట్టి మిరపలో, అందరూ కూడా నారుమడి యాజమాన్యానికే పోతున్నారు. కనుక ఈ నారుమడి యాజమాన్యంలో చూసుకున్నట్లయితే మనం వర్షాకాలంలో నారుమడి పెంచేటప్పుడు షేడ్ నెట్లలో, అంటే ఇప్పుడు మనకి పాలీహౌస్ల్లో పెంచుతున్నారు నారు, అలా పెంచుకున్నా పర్వాలేదు. కానీ చాలామంది బయట ఓపెన్ సిస్టంలో పెంచినప్పుడు ఈ నారు పెంచేటప్పుడు ఏం చేయాలంటే ఎత్తైన నారుమడులు వేసుకోవాలి. 15-20 సెంటీమీటర్లు ఎత్తుగా ఉండే నారుమడి తయారు చేసుకోవాలి. ఇట్లా తయారు చేసుకున్న తర్వాత మడికి మడికి మధ్యలో డ్రైనేజ్ ఛానల్స్ అనేవి తప్పకుండా మెయింటైన్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి అధిక వర్షం పడినా కూడా నీళ్లు బయటకు పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ నారుమడులు తయారు చేసుకునేటప్పుడే మనము ఈ సేంద్రీయ ఎరువులు అనేవి ఎక్కువగా వేసుకోవాలి. ఏంటంటే మనం పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్ కానీ, అలాగే బయో ఫెర్టిలైజర్స్ అట్లాంటివి వేసుకోవాలి. అలాగే ఈ విత్తనాలు కూడా మనకి మంచి క్వాలిటీ విత్తనం అనేది దొరకడమే చాలా కష్టమైపోతుంది. అంటే జన్యు స్వచ్ఛత ఉన్న విత్తనం దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది. కనుక మంచి విత్తనం దొరికినప్పుడు దాన్ని ఎట్లా పడితే అట్లా ఎక్కువ విత్తనం వేసేసి నారు మొక్కల్ని వ్యర్థపరిచే కంటే కూడా కరెక్ట్గా స్పేసింగ్, అంటే దూరాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ వేసుకున్నట్లయితే కనుక సాంద్రత ఎక్కువగా లేకుండా ఉండడం వలన ఈ అధిక వర్షాలు పడినా కూడా నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు అనేది రాకుండా ఉంటుంది. ఎందువల్లంటే ఎక్కువ విత్తనం వేయడం వల్ల మొక్కలన్నీ ఒకే దగ్గర మొలిచి అక్కడ తేమ శాతం పెరిగి లోపల మైక్రో క్లైమేట్ అంటారు, లోపల వాతావరణం అంతా తేమగా తయారయ్యి తేమ పెరిగిపోవడం వలన నారుకుళ్ళు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షాలు ఎక్కువ పడి ఈ నారుకుళ్ళు గనక గమనించినట్లయితే గనక 9వ రోజు కానీ 10వ రోజు కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మొదళ్ళు తడిచేలాగా, అంటే పైన పిచికారి చేయకుండా మొదళ్ళ దగ్గర తడిచేలాగా మనము డ్రించింగ్ అంటారు, డ్రించింగ్ చేసుకున్నట్లయితే గనక నారుకుళ్ళు తెగులని చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఈ బ్లైటాక్స్ మందు దొరకనప్పుడు రిడోమిల్ అనే మందుని 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని డ్రించింగ్ చేసుకున్నట్లయితే నారుకుళ్ళని మనం చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే అంటే ఇప్పుడు మనకి అధిక వర్షాలు పడినప్పుడు ఈ నారులో మనకి పోషక లోపాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. పోషక లోపాలు అనేవి సూక్ష్మ పోషక లోపాలు, స్థూల పోషక లోపాలు, అంటే ఎన్పీకే అంటారు కదా, అవి స్థూల పోషకాలు. ఈ పోషక లోపాలు నివారించుకోవటానికి నారు మొక్కలు పెరిగిన తర్వాత, అంటే మొదటి దశలో, అంటే 10 రోజుల తర్వాత నీటిలో కరిగేటటువంటి పోషకాలు ఉంటాయి, 19-19-19 అని కేజీ ప్యాకెట్లు దొరుకుతాయండి. వాటిని మనము తొలి దశలో 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి, అంతేకాని నేలలో వేయకూడదు. అలాగే సూక్ష్మ పోషకాలు మనం అన్ని కలిపిన మిశ్రమం ఉంటుంది, అగ్రోమిన్ మ్యాక్స్ అని దొరుకుతుంది, దాన్ని మనం 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని పోషక లోపాలని నివారించుకోవచ్చు. ఇనుపధాతు లోపం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు నారును చూసినట్లయితే పచ్చగా కాకుండా పసుపు రంగులో కనిపిస్తుంది అన్నమాట, పైన ఆకులన్నీ కూడా లేత పసుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని నివారించడానికి అన్నభేది అనే మందును మనము 10 లీటర్ల నీటిలో 50 గ్రాములు వేసుకుని దాంతోపాటు నిమ్మప్పు అనేది వేసుకోవాలి. 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో వేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే గనక ఇనుపధాతు లోపాన్ని మనము నివారించుకోవచ్చు. ఈ విధంగా సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాల లోపాలు నివారించుకొని మనము నారుని ఆరోగ్యవంతంగా పెంచుకోవాలి.
1: డాక్టర్ రజనీ గారు, తర్వాత మనం ఈ నారుని ప్రధాన పొలంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా మేడం, అప్పుడు ఈ మిరపలో ప్రధాన పొలంలో రైతు సోదరులు చేపట్టవలసిన

0: పనులు ఏమున్నాయి మేడం?
1: ప్రధాన పొలాన్ని మనం బాగా లోతుగా దుక్కు చేసుకొని మార్కర్స్ వేసుకుంటాం. అంటే మనం ఎంత స్పేసింగ్ లో పెట్టుకోవాలి, 45-75 పెట్టుకుంటాం. ఇలా పెట్టుకునేటప్పుడు ఆఖరి దుక్కులో ఏం చేసుకోవాలంటే బయో ఫెర్టిలైజర్స్ అని చెప్తున్నాం మనము. బయో ఫెర్టిలైజర్స్ అజిటోబాక్టర్, అజోస్పైరిలము, పిఎస్బి ఇట్లాంటివన్నీ కూడా ఎఫ్ఐఎంతో ఎన్రిచ్మెంట్ చేసి ఫామ్ యార్డ్ మెన్యూర్ 100 కేజీలు తీసుకుని 2 కేజీలు అజోస్పైరిలం, 2 కేజీలు ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, 2 కేజీలు పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా వీటన్నిటినీ కూడా దాంట్లో కలిపి 10 రోజుల పాటు బాగా మగ్గనిచ్చి దాన్ని ఆఖరి దుక్కులో వేసుకుని దాంతో పాటుగా 200 కిలోల వేపపిండిని అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు వేసుకుని బాగా పొలాన్ని అంతటిని దున్ని అప్పుడు రెడీ చేసుకుని పెట్టుకుని మనం మొక్కల్ని ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. నాట్లు వేసేటప్పుడు నీటి ఎదిరి రాకూడదు, అలాగే ముంపు కూడా గురి అవ్వకూడదు. నాట్లు వేసిన తర్వాత అధిక వర్షాలు పడి నీటి ముంపు గురి అయినట్లయితే గనక ఇమీడియట్ గా ముందు మనం ఏం చేయాలంటే ఆ పొలంలోంచి నీరు బయటకు పోయేదానికి డ్రైనేజ్ ఛానల్స్ చేయాలి. ఇప్పుడు మొక్క అనేది ఏ పరిస్థితిలో ఉంటుందంటే నీరు నిలబడినప్పుడు వేళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో అవి పోషకాలను తీసుకునే పరిస్థితిలో ఉండవు కాబట్టి మొక్క పైన వడలిపోయినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. తలలు వాలుస్తాయి మొక్కలు. అందువలన అప్పుడు మనం ఏం చేయాలంటే పైపాటుగా పిచికారీ చేసుకోవాలి పోషకాల్ని. 3:19 అని, 13:05 అని, లేకపోతే యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి, ఆ విధంగా ఏదో ఒక దాన్ని మనం మార్చి మార్చి వారానికి ఒకసారి 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మొక్కరు ముందు రికవర్ అవుతాయి అన్నమాట. రికవర్ అయిన తర్వాత కొంచెం ఈలోపు నేల ఆరిన తర్వాత అంతర్కృషి చేసుకోవాలి. అంతర్కృషి అంటే గొర్రు వేసుకోవడం, గుంటకి వేసుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకొని ఆ తర్వాత అదనంగా ఇంకొక 50 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ ఎరువును మనము వేసుకున్నట్లయితే మొక్కలు మళ్ళీ తిరిగి నిలబడి మామూలు స్థానానికి వస్తాయన్నమాట. దీంతో పాటుగా అతి ముఖ్యంగా చేయాల్సిన పని ముంపుకు గురి అయినప్పుడు అంటే వర్షాలు ఆగిపోయిన వెంటనే మనము మెగ్నీషియం సల్ఫైట్ 5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఎందువల్లంటే వర్షాలు పడినప్పుడు మనకి కిరణజన్య సమ్యక్రియ అనేది ఆగిపోతుందండి. సో ఈ మెగ్నీషియం సల్ఫైట్ కొట్టడం వలన మొక్కకి ఆ శక్తి పెంచే ఇది ఉంటుంది కాబట్టి మెగ్నీషియం సల్ఫైట్కి మనము ఆ మెగ్నీషియం సల్ఫైట్ అనేది తప్పకుండా పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత ఈ పైపాటుగా పోషకాలన్నీ పిచికారీ చేసుకోవాలి.
0: మేడం, ఈ అధిక వర్షాలు గురైనప్పుడు వాటికి తెగుళ్ళు అలాంటివి ఆశించే అవకాశం ఉంటుంది
1: తప్పకుండా
0: ఉన్నప్పుడు రైస్ సోదరులు ఏం చేసుకోవాలి?
1: ఈ అధిక వర్షాలు అంటే మనకి మబ్బు పట్టే వాతావరణం. ఈ మబ్బు వాతావరణంలో ఎక్కువగా ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు, అలాగే మనకి ఆకుమచ్చ తెగుళ్ళు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు, అలాగే మనకి ఫంగస్ వలన వచ్చే ఆకుమచ్చ తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే బ్యాక్టీరియా వలన వచ్చినట్లయితే కాపర్ ఆక్సి క్లోరైడ్ కానీ కార్బన్డేజం కానీ ఈ మందులతో పాటుగా స్ట్రెప్టోసైక్లిన్ అనేది కలిపి కొట్టుకున్నట్లయితే ఆకుమచ్చ తెగుళ్ళు బ్యాక్టీరియా వలన వచ్చినవి తగ్గుతాయి. అంటే ఒకవేళ వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్త చర్యగా ఒక పిచికారీ తీసుకున్నట్లయితే మంచిదన్నమాట.
0: డాక్టర్ రజనీ గారు, ఇప్పుడు అసలు సమస్య దగ్గరకు వస్తాం మేడం. ఇప్పటి వరకు మనం వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఏం చేయాలో మాట్లాడుకున్నాం, కానీ ఎగ్జాక్ట్ పరిస్థితులు ఇప్పుడు చూస్తే ఎల్నీనో పరిస్థితులు క్రియేట్ అయి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేడం, ఈ ఎల్నీనో పరిస్థితుల్లో మిరప తోటల్లో రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి మేడం.
1: సార్, మనకిప్పుడు ఎల్నీనో అంటే అధికమైన ఉష్ణోగ్రతలు, అలాగే వర్షం పూర్తిగా లేకపోవడం. మనం గత జూన్ మొదటి నుంచి 15 జూలై దాకా చూసుకున్నట్లయితే సాధారణంగా మనకు అన్ని సంవత్సరాలు 155 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై ఉండాలి, మనకు అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పటి వరకు మనకి 104 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది వర్షపాతం. ఇప్పటికే మనకి 32% వర్షపాతం తక్కువలో ఉన్నాం. పైన కూడా వర్షాలు పడే అవకాశం లేదు అని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో వేరే పంటలు ఏమైనా వేసుకోవాలా అనేది ఆలోచించాలి. మిరప విషయానికి వచ్చినట్లయితే కనుక చాలామంది ఆల్రెడీ నారు పోసుకొని ఉన్నారు. కొంతమంది నారు వేయాలా వద్దా, విత్తనం వేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారు. ఇలాంటప్పుడు మనం చెప్పే సలహా ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర నిశ్చితమైన ఒక ఇరిగేషన్ సోర్స్ ఉన్నట్లయితే గనక వాళ్ళు నారు పోసుకొని రెడీ పెట్టుకుంటే మంచిది. అలా కాకుండా కొంతమందికి వాళ్ళ సొంత నీటి వనరు ఉంటుంది, బోర్లు అట్లాంటివి, అలాంటి వాళ్ళు విత్తనం వేసుకొని నారు రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఎందువల్లంటే ఈ ఎల్నినో అనేది కేవలం ఎండ తీవ్రతే కాదు, మనకి వర్షాభావ పరిస్థితులే కాదు, వర్షం కూడా అధికంగా పడే అవకాశము ఉందన్నమాట. సో అందుకని చెప్పి ప్రభుత్వం కూడా ఏం చెప్తున్నారంటే ఈ ఫామ్ పాండ్స్ అనేవి తీసి పెట్టుకోమని చెప్తున్నారు. వాటి కోసం ప్రభుత్వం వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు దానికి సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు రైతులకి. కనుక ఈ ఫామ్ పాండ్స్ తీసుకుని వాళ్ళు వాటిలో నీటిని

నిల్వ కూడా చేసి పెట్టుకుంటే మంచిది. ఒకవేళ కేవలం వర్షాధారంగానే ఉండాలి, లేకపోతే కెనాల్ వాటర్ మీద ఆధారపడి ఉంటున్నారు అంటే కనుక వాళ్ళు సోయింగ్ అనేది వెయ్యాలా వద్దనేది ఆలోచించుకోవడం మంచిది. అలాగే నీటి వసతి కింద పెంచుతున్న వాళ్ళు వాటర్ని అంటే నీటిని చాలా జాగ్రత్తగా అంటే ఎక్కువ ఎక్కువ వాటర్ పెట్టేయకుండా మొక్కరికి అవసరమైన వాటికే పెట్టి తక్కువ తక్కువ వాటర్ని ఎక్కువసార్లు ఇచ్చుకుంటూ జాగ్రత్తగా నర్సరీని పెంచుకుంటూ ఉండాలి. అలాగే నర్సరీ దశ ప్రారంభం నుంచి అంటే వారానికి ఒకసారి ఈ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పోషకాలు 3:19, 13:045 ఇవన్నీ మనం ఎందుకు చెప్తామంటే ఈ పోషకాలు అవి పిచికారీ చేయడం వల్ల మొక్క భూమిలోంచి తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి బెట్ట పరిస్థితుల్లో మొక్క మనకు ఒకటేనండి, బెట్ట పరిస్థితి అయినా అధిక వర్షాలైనా కూడా మొక్క భూమిలోంచి పోషకాలు తీసుకునే పరిస్థితిలో ఉండదు కాబట్టి పోషకాన్ని మనం పైనుంచి అందించాలి. కనుక ఇప్పుడు బెట్ట వాతావరణ పరిస్థితి ఏర్పడింది కాబట్టి నర్సరీ దశలోనైనా మొక్క ప్రధాన పొలంలో ఉన్నా కూడా భూమిలోంచి పోషకాలు తీసుకునే పరిస్థితిలో లేదు కాబట్టి ఈ 3:19 నీటిలో కరిగేటటువంటి పోషకాలు మనం పైనుండి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఈ పోషకాలు ఏంటంటే మొదటి దశలో అంటే మొక్క ఫస్ట్ దశలో ఉన్నప్పుడు 3 గ్రాములు, అలాగే 20-25 రోజులు దాటిన తర్వాత అయితే కనుక 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటూ మొక్కలను పెంచుకుంటూ ఉండాలి. తర్వాత ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే బెట్ట వాతావరణ పరిస్థితులు నీటి ఎద్దడి ఉన్నప్పుడు నీళ్ళు ఏదైతే ఉందో మన దగ్గర ఉన్న తక్కువ వాటరు లవణ గాఢత అధికంగా ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా మొక్కకి pH అనేది 6.5 నుంచి 7.5 ఉన్న వాటర్ని మాత్రమే మొక్కలకు అందించాలి. అలాగే ఈసీ 1 కంటే తక్కువ ఉన్న వాటర్ని మనం ఇచ్చినట్లయితే కనుక మొక్కకి మంచిది. ఈసీ 1 కంటే ఎక్కువ ఉండి pH 7.5 కంటే ఎక్కువ ఉన్న వాటర్ని కనుక మొక్కకి అందించినట్లయితే కనుక మొక్కలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మన దగ్గర నీళ్లు వసతి ఉంది కదా అని చెప్పి మనం అలా ఇచ్చేయకుండా వాటర్ యొక్క pH ఈసీని కూడా మధ్య మధ్యలో గమనిస్తూ ఉండాలి. దీంతోపాటు ఈ మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఈ pH ఈసీ పెరిగిపోవడం వల్ల సూక్ష్మ పోషకాల యొక్క లోపాలు ఎక్కువగా ఏర్పడతాయి మొక్కల్లో. ఈ సూక్ష్మ పోషకాల లోపాలను బోరాను ఐరన్ జింక్ కాల్షియము వీటి యొక్క లోపాలను సవరించడానికి వాటిని మనము ఎప్పటికప్పుడు పిచికారీ చేసుకుంటూ ఉండాలి. బోరాన్ని బోరాక్స్ రూపంలోను, ఐరన్ను ఫెర్రస్ సల్ఫేట్ రూపంలోను, కాల్షియంని కాల్షియం నైట్రేట్ రూపంలోను, లేకపోతే కాల్షియం క్లోరైడ్ రూపంలోను అట్లా మనము పిచికారీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా నారు మొక్కల్ని జాగ్రత్తగా పెంచి వర్షం అధికంగా ఒకేసారి పడిపోవచ్చు, అలాగే ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండొచ్చు. ఒకవేళ వర్షం ఎక్కువగా పడినట్లయితే పైన షేడ్ నెట్ కానీ లేకపోతే పాలిథిన్ షీట్ కానీ కూడా కవర్ చేయాలి. ఈ విధంగా కూడా చేయాలి. ఈ విధంగా మొత్తం తయారయ్యాక 40-45 రోజుల తర్వాత మీరు ప్రధాన పొలంలో నాటుకోవాలి అనుకుంటున్నారు కానీ మీకు వసతి లేదు, నీటి వసతి లేదు లేదా వర్షం లేదు, అప్పుడు ఏం చేయాలంటే ఆ నారిని ప్రధాన పొలంలో నాటకుండా కొద్ది రోజులు అలాగే మీరు వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేసేటప్పుడు ఆ ఉన్న నారుని 40-45 రోజుల వయసున్న నారునికి తక్కువ తక్కువ నీరిస్తూ పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీటిని ఎక్కువగా పెంచి ఇచ్చినప్పుడు మొక్క తొందరగా పెరిగిపోయి దాంట్లో నార పెరిగిపోతుంది అన్నమాట, ముదిరిపోద్ది మొక్క. అందువలన అలా కాకుండా పైన తలకాయలు కొయ్యాలి, అంటే తలలు తుంచటం అంటారు, పైన తలలు తుంచి ఆ పైన కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒకసారి 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని అలాంటి తెగుళ్ళు రాకుండా ఆ పైన పోషకాల మిశ్రమాన్ని ఇచ్చుకుంటూ కొద్ది రోజులు అట్లాగే మనము నారుని ఉంచుకోవాలి. నీటి వసతి ఉండి నాటుకోగలుగుతున్నాము అంటే కనుక నాటేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ముందుగా నారు మొక్కల్ని హార్డెనింగ్ చేయాలన్నమాట, నర్సరీలో నుంచి తీసేటప్పుడు హార్డెనింగ్ చేయాలి. అంటే ఒక వారం తర్వాత నాటబోతున్నాం అనే ముందు ముందుగానే వాటికి ఇచ్చే నీటిని తగ్గించుకుంటూ ఉండాలి, నీటి మోతాదుని తగ్గించుకోవాలి. తగ్గించుకొని అప్పుడు ఆ నారు మొక్కలు హార్డెనింగ్ అవుతాయి, అంటే బయట వాతావరణానికి అలవాటు చేస్తున్నాం అన్నమాట. ఆ నారు మొక్కల్ని తీసుకొచ్చి నీళ్లలో అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లము, PSB, తర్వాత ఫాస్ఫరస్ సాల్బరైజింగ్ బ్యాక్టర్, అలాగే మనకి ట్రైకోడర్మా, సూడోమోనస్ ఇవన్నీ కలిపి ఆ కలిపిన ద్రావణంలో నారు యొక్క వేళ్లను ముంచి వాటిని తీసుకెళ్లి ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటేటప్పుడు కూడా గుంతలు తీస్తాం కదండి, ఆ గుంతల్లో వ్యామ్ అనేది వేసుకోవాలి. వ్యామ్ పొడి అందరికీ తెలిసిందే, వ్యామ్ పొడిని వేసి మొక్కని నాటుకున్నట్లయితే కనుక మనకి బెట్ట వాతావరణం వచ్చినప్పటికీ కూడా ఆ వ్యామ్ అనేది మనం ఇచ్చిన నీటిని ఆరిపోకుండా పట్టుంచుతుంది అన్నమాట.
అందువల్ల మొక్క నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యామ్ ఈ బయో ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా బయట చాలా వేరే వేరే సోర్సెస్ నుంచి తెచ్చుకుంటుంది.

0: చేస్తున్నారు. అందులో ఎంతవరకు పర్సంటేజ్ కరెక్ట్గా ఉంటుందో తెలీదు. మనకి ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఈ వ్యామ్ బయోఫెర్టిలైజర్స్ అన్నీ కూడా అమరావతిలో. అక్కడ నుంచి తెచ్చుకుంటే అది రిలయబుల్ సోర్సు, దాంట్లో తెచ్చుకుంటే మంచిది. అలాగే మనకి ఈ నాటే దశలో మనకి నీరు పెట్టడం అనేది మొదట నాటిన వెంటనే 24 గంటల లోపు తప్పనిసరిగా ఒకసారి ఇరిగేషన్ అనేది ఇవ్వాలి. అలాగే మనకి డ్రిప్ సిస్టమ్ అంటే బిందు సేజ పద్ధతి ఒకవేళ మనకి రైతులకి అవైలబుల్గా ఉన్నట్లయితే గనక మొక్క నాటడానికి ముందే డ్రిప్ పెట్టి దానిపైన మల్చ్ షీట్ వేసుకొని, ఇప్పుడు వీడ్ మ్యాట్ అని కూడా వస్తుందండి, మల్చ్ షీట్ కంటే కూడా మంచిది, మనకి బాగా పనిచేస్తుంది, కలుపు మొక్కలను అసలు పెరగనివ్వదు. దీనికి కూడా మనకి డిపార్ట్మెంట్ నుంచి రైతులకి ఇప్పుడు ఈ ఎల్నినో ఎఫెక్ట్ వలన ఈ కలుపు బాగా పెరిగి కలుపు మొక్కల వలన కూడా ప్రధాన పంటకి ఇబ్బంది కలుగుతుంది, తేమ శాతం కూడా తగ్గిపోతుందని చెప్పి వీడ్ మ్యాట్ కూడా సబ్సిడీ అనేది అందజేస్తున్నారు. రైతులు దీన్ని వినియోగించుకోవాలి. మల్చింగ్ వేసి డ్రిప్ వేసి దాంట్లో మొక్క నాటుకున్నట్లయితే కనుక మనకు ఉన్న అతి తక్కువ నీటిని బాగా ఉపయోగించుకొని మనము బాగా దిగుబడిని పొందవచ్చు. అట్లాగే మనము తక్కువ వాటర్ ఉన్నప్పుడు ప్రతిసారి అంటే మనం మామూలుగా మిరపలో సుమారుగా ఒక వారానికి 10 రోజులకి నీటిని ఇస్తూ ఉంటాం, అధికంగా మన దగ్గర సరిపడా వాటర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మనకున్న బెట్ట వాతావరణ పరిస్థితి ఉంది నెలకొంది కాబట్టి మన దగ్గర ఉన్న నీటి వనరుని సద్వినియోగపరుచుకోవటానికి బిందు సేద్య పద్ధతి ఒక పద్ధతి అయితే, మామూలుగా ఇచ్చుకున్నట్లయితే కనుక మొక్కలకి మనకి ప్రతి పంటకి ఒక క్రిటికల్ పీరియడ్ అంటారు, అంటే ప్రధానమైనటువంటి దశ, ఆ దశలో కనుక నీటిని మనం ఇవ్వలేకపోయినట్లయితే పంట మొత్తం నష్టం వాటిల్లుతుంది. మనకి మిరపలో పూత దశ, పూత నుంచి కాయ ఏర్పడే దశ, కాయలో గింజ కట్టే దశ, ఈ దశల్లో ముఖ్యంగా మనము నీటిని ఇచ్చుకున్నట్లయితే కనుక చక్కగా కాయ ఏర్పడి మనకి మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. వీటితో పాటుగా మనము నారు తయారు చేసుకున్నాము కానీ నాటుకోవడానికి అవకాశం లేకుండా ఉంది, వాటర్ లేదు, అలాగే మనకి పైనుంచి వర్షం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, అయ్యో నారు చేసేసుకున్నాం కదా ఎట్లాగైనా నాటుకోవాలి అన్న ఉద్దేశం పెట్టుకోకుండా మనకి ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళిపోవడం మంచిది. అవి ఏంటంటే మనకి ప్రత్యామ్నాయ పంటలుగా మనకి గోరుచిక్కుడు, క్లస్టర్ బీన్ అంటారు, గోరుచిక్కుడు, అలాగే మనకి వెజిటేబుల్ కౌపీ ఒకటి, అలాగే బెండ ఒకటి, ఇలాంటి పంటలు, లేకపోతే చిక్పీ అంటారంటే అంటే మనకి కాబులి శనగలు, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వాతావరణ పరిస్థితులు, అక్కడున్న మార్కెట్ డిమాండు, అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా, అలాగే నేలలు వాటి అనుగుణంగా మనము ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళిపోయినట్లయితే గనక రైతులు మరింత ఇబ్బంది పడకుండా అనవసరపు ఖర్చులు లేకుండా ఎంతో కొంత దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట.
1: ధన్యవాదాలండి డాక్టర్ రజనీ గారు. ఈరోజు మనం రైతు సోదరులకి వర్షాకాలంలో మిరప తోటలో ఎటువంటి పొలం పనులు చేసుకోవాలో చెబుతూ, అలాగే వర్షాభావ పరిస్థితులు ఏవైతే ఎల్నినో లాంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటిప్పుడు రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు మిరప పంటలో తీసుకోవాలో కూడా చక్కగా తెలియజేశారు. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.
2: వర్షాకాలంలో మిరప తోటల్లో చేసుకోవలసిన పొలం పనుల గురించి గుంటూరు లాంఫామ్ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజనీ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించి తెలుసుకుంటారు.
1: వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించి తెలుసుకుందాం. తొలకరి వర్షాలు పడిన వెంటనే డిస్క్ నాగలి 5 లేదా 7 రెక్కల బాతుకాళ్ల నాగలతో కానీ లోతు దుక్కులు చేసినట్లయితే నమోదైన వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా మొండిజాతి కలుపు మొక్కల వేర్లు, దుంపలు, కోసస్థ దశలో ఉన్న కీటకాలు, తెగుళ్లు ఎండవేడిమికి గురై చనిపోతాయి. చిజిల్ నాగలతో పొలంలో ప్రతి 1 మీటర్ నుండి 2 మీటర్లకు సుమారు 2 అడుగుల లోతులో దుక్కి చేసుకున్నట్లయితే కనుక భూమి లోపల గట్టిపొర పగిలి పడిన వర్షపు నీటిని భూమిలో నిల్వ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వర్షాధార నేలల్లో పరివాహక ప్రాంతం వాలును అనుసరించి ఫారం పాండ్ అంటే నీటి కుంట అంటారు. ఈ నీటి కుంటలను పొలం లోతట్టు ప్రాంతాల్లో తవ్వుకోవాలి. అది 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు ఉండేటట్లు నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. ఎర్ర నేలల్లో మట్టి, సిమెంటు 6:1 నిష్పత్తిలో కలిపి నీటి కుంట అడుగు భాగాన అలాగే పక్క వాలుకు పూత పూసుకున్నట్లయితే నీరు నష్టపోకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా కనుక నీటి కుంటలను తయారు చేసుకుంటే 250,000 లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. పాత నీటి కుంటలకు మరమ్మతులు చేసుకోవాలి. పొలంలో ఉన్న నీటి కుంటలకు పూతలేని చోట ఎర్రమట్టి అలాగే సిమెంటు 6:1 నిష్పత్తిలో కలిపి పూతను పూసుకోవాలి. అదేవిధంగా నీటి కుంటల్లో పూడిక తీయటం ద్వారా అలాగే కాలువలు శుభ్రపరచుకోవడం ద్వారా నీటి కుంటలకు వర్షపు నీరు బాగా రావటానికి దోహదపడుతుంది. పశువులు ఉన్న రైతులు పశువుల ఎరువును సుమారుగా 1 ఎకరాకు 5 టన్నులు తోలుకోవాలి. వర్షాధార పంటల కోత అనంతరం గొర్రెలు మేకలు ఉన్న చోట పొలంలో మంద కట్టి భూసారాన్ని పెంపొందించుకోవాలి. వర్షాలు కురిసినప్పుడు నేలలోని తేమను ఉపయోగించుకుని పచ్చిరొట్ట పైర్లు లేదా పశుగ్రాస పంటలను సాగు చేసుకోవాలి. రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత 60 నుండి 75 మిల్లీమీటర్లు వర్షం పడినట్లయితే వర్షాధార పంటలను విత్తుకోవాలి.
0: వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: పక్షియోతో బాతక రసాయనో కైసే బాయి
3: మతలబ్
2: దేఖ బేటా

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతలకు నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పిఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది.
2: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
3: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
2: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యండి, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు అంటే వాళ్ళకి వాళ్ళ పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్ళు, మఠాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్స్ దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్ళు అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంటు, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలాంటి వాళ్ళు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్ళు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ

0: కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళు కూడా అనర్హుల కిందే చేయడం జరిగింది అన్నమాట.
1: సార్, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
0: అంటే ఈ పథకం మెయిన్ గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తా ఉన్నారో, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలలో ఒకసారి వేస్తారు, అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు, అట్లాగే డిసెంబర్ మార్చి ఈ విధంగా 4 మంత్స్కి ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దానివల్ల ఏంటంటే ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే 2వ విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ కానీ ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్ వీటిలన్నింటినీ మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు, క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకు. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
1: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
0: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈ కేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్లో ఇస్తే ఏమవుతుంది?
0: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
0: దీనికి ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ళ భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ళ పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్గా పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా ఎవరైతే కొనుక్కొనున్నా వాళ్ళ పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు.
1: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
0: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ళ తండ్రి మీద పేరు ఉందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత అది వీళ్ళ కొడుకుల పేరు మీద కానీ ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకు కానీ కూతురికి కానీ వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
1: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అన్నమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ళ భాగస్వామి

0: పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి ఎట్లా ఉండి ఉంటారు, సో అలాంటి వారికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
1: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
0: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియాగా కాకుండా కుటుంబం క్రైటీరియా అంటే ఒక భర్త, భార్య, పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త, భార్య, పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట. ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: సరే, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద కానీ ఆ కూతురు పేరు మీద కానీ మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్ల్యాండ్ రికార్డ్స్లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
1: సరే, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
0: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి, అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకొని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారా?
0: దీనికి pmkisan.gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది, దీంట్లోనే డైరెక్ట్గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్కి వెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని కానీ మండల వ్యవసాయ అధికారిని కానీ కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
1: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
0: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
1: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హుల?
0: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి, ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు, కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
1: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే చాలామంది ఇంకా కూడా వాళ్ళ పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్కి కూడా ఒక ఐడీ అనేది, ఫార్మర్ ఐడీ అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడీ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప

0: రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
1: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆ పాట ఎర్ర మందారం చిత్రంలోనిది. జాలాది సాహిత్యానికి సంగీతం చక్రవర్తి. ఇప్పుడు వినండి, దొరబాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆత్రేయ సాహిత్యం, సంగీతం జేవి రాఘవులు.

పాడుకు దాన్ని మళ్ళీ మల్కితనం పండించాలి.

0: లక్ష్మిని పడుచు పిల్ల కావాలి.
1: చంద్రగిది చంద్రమ్మ సందేళ్ళకొస్తానమ్మా.

చివరిగా దొంగమూగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి. సీతారామశాస్త్రి గీతానికి సంగీతం చక్రవర్తి.

0: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ ప్రసారంలో 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, అలాగే 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు మరిన్ని వినవచ్చు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 వస్తోంది. మరి కాసేపట్లో అసెంబ్లీ కార్యకలాపాలపై సమీక్ష ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరిగింది. శాసనసభ 4వ రోజు సమావేశాలు సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఇటీవలే స్వర్గస్థులైన పలువురు మాజీ శాసనసభ్యులు ప్రముఖులకు సంతాపం ప్రకటిస్తూ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, మాజీ మంత్రులు ఆర్ఎస్డీపీ అప్పల నరసింహరాజు, ముద్రగడ పద్మనాభం, గాదె వెంకటరెడ్డి, మాజీ శాసనసభ్యులు పి చిన్నరాజన్, ఉన్నం హనుమంతరాయ చౌదరి, తుక్కా పగడాలమ్మ, జిఎస్ రావు మృతి పట్ల శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ దివంగత నాయకులంతా శాసనసభ్యులుగా, మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందించారని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంతాప తీర్మానాల అనంతరం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. ఉభయ సభల్లో జల కాలుష్య నివారణ నియంత్రణ సవరణ చట్టం 2024ను ప్రవేశపెట్టారు. అలాగే శాసనసభలో ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టగా ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్దీకరణ సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందు ఉంచారు. మరోవైపు ఉభయ సభల్లో వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ప్రవేశపెట్టారు. సూపర్ 6 ప్రజా సంక్షేమంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. కాగా ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులకు ఈరోజు శాసనమండలి ఆమోదం తెలిపింది. శాసనసభలో ప్రశ్నోత్తరాల భాగంగా తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా సిఆర్జెడ్ అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు. సిఆర్జెడ్ అనుమతుల కోసం పరివేశ్ అనే పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని, అటవీ పర్యావరణ అనుమతుల తర్వాతే ఈ పోర్టల్లో దరఖాస్తు చేయగలుగుతామని చెప్పారు. ప్రస్తుతం 2011 సిఆర్జెడ్ ప్రకటనకు అనుగుణంగా ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపుతున్నారని చెప్పారు. జాతీయ సుస్థిర తీర ప్రాంత నిర్వహణ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని 12 తీర జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను సమర్పించినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో సిఆర్జెడ్పై ప్రజాభిప్రాయ సేకరణ 2 సార్లు వాయిదా పడిందని, సెప్టెంబర్ 2న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరోసారి నిర్వహించనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అన్నదాత సుఖీభవ నిధుల విషయంపై తనుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉన్నందున రైతులు ఆలస్యం చేయకుండా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిట్టుబాటు ధర అందని సమయంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని, కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర వాటా కూడా ఇస్తున్నామని తెలిపారు. పొగాకు, మామిడి పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామని చెప్పారు. ఈ నెలాఖరులోపు పంటల బీమా నమోదు చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. శాసనసభలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో దాదాపు 60 నుంచి 65% మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగం ఆధారపడి జీవిస్తున్నారని, అందుకే రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పెట్టుబడి సాయం నుంచి పంటల బీమా వరకు, ఎరువుల పంపిణీ నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ వరకు రైతుకు ప్రతి దశలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం 14,664,33,00,000 రూపాయలు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎరువుల పంపిణీలో అక్రమ మల్లింపులు, అధిక ధరలు

0: రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ఎయిమ్స్ 2.0 విధానాన్ని అమలు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలియజేస్తూ,
1: ఎరువుల మళ్లింపు, ఎరువుల అధిక ధరలకు వినియోగం మరియు అనేక క్యూ లైన్లు గుర్తించడం అయింది. కొత్త యాప్ ఆధారిత వ్యవస్థ ఏపీ ఎయిమ్స్ ప్రవేశపెట్టిన తరువాత వాస్తవ సాగుదారు, సర్వే నెంబర్, సాగు విస్తీర్ణం, పంట రకం మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సుల ఆధారంగా యూరియా అవసరాలకు శాస్త్రీయంగా నిర్ధారించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఎరువుల పంపిణీ క్రమబద్ధీకరించడం అయింది అధ్యక్ష. ఇది దుర్వినియోగం, మళ్లింపు, అధిక వినియోగం మరియు క్యూ లైన్లు తగ్గించడంతో పాటు అర్హులైన రైతులకు పారదర్శకంగా మరియు సకాలంలో సరఫరా అందిస్తుంది అధ్యక్ష. జూన్ నుండి కృష్ణా మరియు కాకినాడ జిల్లాల్లో సదరు ఎరువుల పంపిణీ యాప్ పైలట్ ప్రాజెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఏపీ ఎయిమ్స్ 2.0 మరి సమగ్రమైనది, శాస్త్రీయమైనది, ప్రభావవంతమైనదని రైతులు చాలా మంది చెప్తున్నారు అధ్యక్ష. మీ ప్రశ్నకు సమాధానం, డిజిటల్ ఫెర్టిలైజర్స్ యాప్ 2.0 యొక్క ప్రారంభ అమలు సమయంలో రైతులకు పరిమిత అవగాహన మరియు ముఖ్యంగా వెబ్లాండ్ లో చేర్చని కౌలు రైతులు మరియు సాగుదారులకు ఎరువులు సరఫరా చేయడంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా కొన్ని సవాళ్లు కూడా తలెత్తాయి అధ్యక్ష. అర్హులైన సాగుదారులకు ఎరువుల సరఫరా సులభతరం చేయడానికి రైతు సేవా కేంద్రంలో RSK సహాయకులను నియమించడం ద్వారా ప్రభుత్వం ముందుగా స్పందించి మెరుగైన రైతు అవగాహనతో మరియు ఎటువంటి క్యూలు లేకుండా సదరు వ్యవస్థ ఇప్పుడు సజావుగా పనిచేస్తుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 15.69 లక్షల మంది రైతులు ఈ యాప్ ద్వారా పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా నియంత్రించబడిన పద్ధతిలో 3.7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మరియు 1.10 మెట్రిక్ టన్నులు DAP అందుకున్నారు అధ్యక్ష.
0: పంటల బీమా కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటా చాలా తక్కువగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రాంతం, పంటను బట్టి రైతు వాటా మారుతుందని, కొన్ని ప్రాంతాల్లో రైతులు చెల్లించాల్సిన మొత్తం అత్యంత స్వల్పంగా ఉందన్నారు. మిగిలిన ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని వివరించారు. స్వల్ప మొత్తాన్ని చెల్లించడం ద్వారా పంట నష్టం సంభవించినప్పుడు బీమా రక్షణ పొందే అవకాశం ఉన్నందున రైతులు దీన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పంటల బీమా నమోదును కేవలం వ్యవసాయ శాఖ కార్యక్రమంగా చూడకుండా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ప్రతి శాసనసభ్యులు తమ నియోజకవర్గంలో రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పంటల బీమా వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్హులైన రైతులందరూ బీమా నమోదు చేసుకునేలా శాసనసభ్యులు చొరవ చూపాలని కోరారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమాను తేలిగ్గా తీసుకోవద్దని, ఈ నెలాఖరు వరకే అవకాశం ఉందని చెప్పారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా ప్రతి రైతు వెంటనే నమోదు చేసుకోవాలని, స్వల్ప ప్రీమియంతో లభించే బీమా రక్షణను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయాల నిర్మాణంపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. భీమవరం కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ఇతర జిల్లాలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే డిజైన్లు సిద్ధం చేశామని మంత్రి తెలుపుతూ,
2: ఏదైతే ఈ భీమవరం సంబంధించేటువంటి కలెక్టరేట్ గురించి కూడా ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలు వచ్చినటువన్నీ కూడా ప్రభుత్వం మా యొక్క R&B శాఖ ద్వారా కూడా కొన్ని డిజైన్లు కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఇచ్చిన దాన్ని కూడా నోట్ చేసుకుని మళ్లీ ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.
0: ప్రజాప్రభుత్వ పాలనలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అనేడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టం కింద విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని చెప్పారు. 2022-23 ఏడాదిలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అనెయిడెడ్ పాఠశాలల్లో కేవలం 2203 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందగా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25 సుమారు 29,000 మంది విద్యార్థులు, 2026-27 8,742 మంది

0: విద్యార్థులకు విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు లభించాయని చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టంపై సమాజంలో అవగాహన పెరిగిందని, దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇలా ఉండగా శాసనమండలిలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. మంత్రి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయ సవరణ బిల్లు 2026, ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ బిల్లులను మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. మరోవైపు శాసనమండలి ఒకే రోజు 10 బిల్లులకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు డీఎస్సీపై చర్చ జరపాలని ఆందోళనలు కొనసాగిస్తుండటంతో బిల్లులపై చర్చ లేకుండానే ఆమోదం లభించినట్లు చైర్మన్ ప్రకటించారు. మేయర్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే బిల్లుకు, పంచాయతీరాజ్ చట్టం 2 సవరణ బిల్లుకు, కాంట్రాక్టు ఉద్యోగుల చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లు, నిధుల కేటాయింపుపై శాసనమండలిలో పురపాలక శాఖ మంత్రి ఆయన కీలక వివరాలు ఇచ్చారు. రాబోయే గోదావరి పుష్కరాల కోసం పురపాలక శాఖకు ఆర్థిక 150 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అదనపు నిధుల ప్రభుత్వం వెల్లడించారు. నుంచి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు జరిగినట్టు శాసనసభలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో స్పందించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 తెలుగుదేశం పార్టీ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ అని, ఎన్నికల ముందు హడావుడిగా చంద్రబాబు నాయుడు దానిని విడుదల చేశారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందే ప్రిలిమ్స్ జరిగాయని, ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లకే తాము మెయిన్స్ ఇంటర్వ్యూలు నిర్వహించామని వివరించారు. గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, వాల్యుయేషన్లో ఎలాంటి తప్పులు జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వం వేసిన సిట్ తేల్చి చెప్పిందని, అయినా కూడా పదే పదే అసత్య ప్రచారాలు చేశారని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ,
1: 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్ కు కేవలం 76 రోజులు ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. మా ప్రభుత్వం రాకమునిపే May 26, 2019 మేము వచ్చిన తర్వాత చేసింది ఏమిటంటే ఆ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి 2020 December 14 నుంచి 20 మధ్య మెయిన్స్ కండక్ట్ చేసినాం. వీళ్ళ కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం అది. అప్పటి ఏపీపీఎస్సీ కమిషన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మునుపటి చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే నియామకమైన 5 సభ్యులు కూడా దీనికి కన్సెంట్ ఇచ్చినారు. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ ను పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడం, ఆ మార్కుల ఆధారంగా వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం, రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఆ 165 మందికి పోస్టులు ఇచ్చినారు. ప్రతి దశ కూడా హైకోర్టు ఆదేశాలతోనే ప్రక్రియ అంతా నడిచింది. ఇంకా విచిత్రం ఏమిటంటే అదే పనిగా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తా ఉన్నారు.
0: వన్యప్రాణి సంరక్షణ కమిటీ మొదటి నివేదికకు శాసనసభ ఆమోదం తెలిపింది. కమిటీ సభ్యులు గొండు శంకర్రావు నివేదికను సభలో ప్రవేశపెట్టారు. విశాఖ జంతు ప్రదర్శనశాల కంబాల కొండను కలుపుతూ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని, జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధుల సమీకరణ చేయాలని, తిరుపతి జంతు ప్రదర్శనశాలకు సందర్శకులను పెంచేందుకు చర్యలు చేపట్టాలని వన్యప్రాణి సంరక్షణ కమిటీ సిఫార్సులు చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ 6 హామీలు, సంక్షేమ పథకాల అమలు పురోగతిపై శాసనసభలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణ పథకం, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతుల సంక్షేమ పథకాల అమలు తీరుపై సభ్యులు చర్చించారు. సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు, రాబోయే రోజుల్లో మిగిలిన హామీల విడుదల వారీగా అమలు క్యాలెండర్పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ వ్యత్యాసాలు లేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరేలా పారదర్శకమైన విధానాలు అనుసరిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. పథకాల అమలు వేగం, నిధుల లభ్యత మరియు ఇతర మౌలిక వసతుల కల్పనపై సభ్యులు తమ అభిప్రాయాలను సభదృష్టికి తీసుకొచ్చారు. కాగా 4 రోజుల పాటు జరిగిన శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

లోక్సభ శాసన మండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె ఉమారాణి, సాంకేతిక సహకారం ఎం సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ ప్రగతిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వార్తల వివరాలు. దేశాభివృద్ధిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్వరిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థుల 2వ దశ ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవ పట్ల సివిల్ సర్వీసెస్ అధికారులు అంకితభావంతో ఉండాలని సూచించారు. తమ పని నిర్ణయాలపై నిబద్ధతతో దృష్టి సారించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం కూడా కృషి చేయాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉపరాష్ట్రపతి కోరారు. భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్ర భద్రతా సహకారంపై ఇద్దరు మంత్రులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రారంభోపన్యాసంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది 2 దేశాలు 75 ఏళ్ల దౌత్య సంబంధాలను జరుపుకోనున్నాయని తెలిపారు. కేవలం ఇరు దేశాలకే కాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతానికి కూడా విస్తృత ప్రయోజనాలు అందుకునేలా ఈ స్నేహబంధం నిలిచిందని చెప్పారు. హిందూ పసిఫిక్ మహాసముద్రాల భద్రత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ
2: हम यह दोहराते हैं कि कठिन समय में भारत किसी भी जरूरी असिस्टेंस, रिलीफ और सपोर्ट प्रोवाइड करने के लिए पूरी तरह से दृढ़ संकल्पित है. हमारे दोनों देशों के संबंध साझे लोकतांत्रिक मूल्यों, परस्पर सम्मान और एक पुराने सिविलाइज्ड कनेक्ट पर आधारित है. अगले वर्ष हम अपने डिप्लोमेटिक रिलेशंस के 75 ईयर्स मनाएंगे और इन वर्षों के दौरान हमारी यह दोस्ती सिर्फ हमारे दोनों देशों के लिए ही नहीं बल्कि पूरे इंडो पैसिफिक क्षेत्र में स्टेबिलिटी, रेजिलियंस और रूल्स बेस्ड ऑर्डर का एक कॉर्नर स्टोन बन गई है.
1: దేశ అభివృద్ధిలో దక్షిణ భారతదేశం అత్యంత కీలకమైన ప్రాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఈరోజు జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, సి జోసెఫ్ విజయ్, డికే శివకుమార్, విడి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంతో దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశాన్ని అతిపెద్ద భాగస్వామిగా నిలిపాయన్నారు. దక్షిణ భారతదేశంలో నీటి పంపిణీకి సంబంధించిన అంశాలపై మరింతగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో దక్షిణ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు.

0: ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనపై పోలీస్ అధికారులు, భద్రతా సిబ్బంది మితిమీరిన బలప్రయోగం చేశారన్న ఆరోపణలు, పోలీస్ సిబ్బందిపై జరిగిన హింసను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయమాలియా బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈరోజు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సీబీఐ డైరెక్టర్ రిష్ కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్ణోయ్ కూడా సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఉన్నత స్థాయి విచారణ కమిటీ చేపట్టే విచారణ ఒక్కసారి జరిగే ప్రక్రియ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరంతరంగా క్రమానుగతంగా సమీక్ష జరపాలని, ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికలను సమర్పించాలని కమిటీని కోరింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ ఆహార భద్రతకు రైతులే వెన్నుమూక అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుండి వారిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. పాట్నాలోని బీహార్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బమెటీలో ఈరోజు నిర్వహించిన కృషి జన్ కళ్యాణ్ సంవాద్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వరదలు, కరువు, అధిక వర్షపాతం, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుండి రైతులకు రక్షణ కల్పిస్తుందన్నారు. పంట నష్టం జరిగితే అర్హులైన రైతులకు నష్టపరిహారం అందుతుందని వివరించారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, పటిష్టంగా మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో आज 11 लाख से ज्यादा मकानों की स्वीकृति की सौगात मिल रही है. उनके पास पक्की छत होगी, अपना घर होगा, उनके सपने पूरे होंगे. लेकिन इसके साथ साथ प्रधानमंत्री फसल बीमा योजना में बिहार ने सम्मिलित होने का फैसला लिया है. फसलों को अगर नुकसान होगा तो फसल बीमा योजना के अंतर्गत उसकी भरपाई किसान को हो पाएगी.
0: భారత్ సింగపూర్ మంత్రుల 4వ రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు సింగపూర్లో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొన్నారు. డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్ సరఫరా గొలుసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలన, సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మంత్రులు ఈ సందర్భంగా చర్చలు జరిపారు. ఆధునిక తయారీ, ఫిన్టెక్, డిజిటలైజేషన్, ఆరోగ్య సంరక్షణ, సుస్థిరత వంటి రంగాలలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడమే ఈ చర్చల లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వందేమాతరం గీతాన్ని పూర్తిగా కాకుండా కేవలం 2 చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఈ నిర్ణయం పార్లమెంట్ చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని అన్నారు. ఇది దేశ వ్యతిరేక చర్య అని కేంద్ర మంత్రి తమిళనాడులో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది ఆ గీతం మొత్తానికి చట్టపరమైన గుర్తింపును కల్పించిందని అమిత్ షా గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. దేశాల సరిహద్దు నిర్వహణపై భారత్ నేపాల్ సంయుక్త కార్యవర్గ బృందం 14వ సమావేశం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పరస్పర ఆసక్తికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు సరిహద్దు భద్రత, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. భారత బృందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌస్మీ బసు నాయకత్వం వహిస్తుండగా, నేపాల్ బృందానికి ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్ కఫ్లే నేతృత్వం వహిస్తున్నారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాలలో రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ

అంచనా వేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్, లడక్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. రానున్న 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రగతిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారత్, జపాన్ దేశాల మధ్య సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని

0: సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారత్ జపాన్ దేశాల మధ్య సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఓ పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం జానపద సంగీతం శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గేయాలు వింటారు.

జానపద సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9:00 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

దశావతారం చిత్రం కోసం సాధన సర్గం కమల్ హాసన్ పాడిన పాట విన్నారు. వేటూరి సుందరరామూర్తి గీతానికి సంగీతం హిమేష్ రేష్మియ. ఇప్పుడు వినండి పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం టీవీ రాజు. చిత్రం పేరు ధనమా దైవమా.

వింటున్న పాట ఎదురులేని మనిషి చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడింది. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఈడు జోడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్ర సాహిత్యం విన్నారు. సంగీతం పెండియాల. ఇప్పుడు వినండి ఆత్రేయ సాహిత్యానికి వాసురావు స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన పాట భామాకలాపం చిత్రం కోసం.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. మరిన్ని సినిమా పాటలను ఈ ప్రసారంలో 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో వినవచ్చు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం రూపకం వింటారు. రచన శ్రీ చెన్న రామగోవిందప్ప,

అనంత సాంస్కృతిక వైభవం. తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం రూపకం, రచన శ్రీ చెన్నరామ గోవిందప్ప, నిర్వహణ శ్రీ మూలగి.

0: భారతదేశ చరిత్ర ఎంతో ఘనమైనది, విశిష్టమైనది. హైందవ సంస్కృతి ఇతర దేశాల వారికి అనుసరణీయ యోగ్యమైనది కూడా. కానీ 12-13 శతాబ్దాలలో మొదలైన విదేశీ దాడుల వల్ల మన దేశ సంస్కృతికి విపరీతమైన నష్టం వాటిల్లింది. దేవాలయాలు విధ్వంసమయ్యాయి, మతమార్పిడులు ప్రబలిపోయాయి. ఉత్తర భారతదేశంలో ఈ ప్రభావం బలంగా ఉండగా దక్షిణ దేశం కూడా దీనికి వెలికాలేదు. ఇటువంటి దాడులు దక్షిణ భారతదేశంపై 14వ శతాబ్దంలో జరిగాయి.
1: ఆనాటి హైందవ మత క్షీణస్థితి దర్శించిన శృంగేరి శంకర మఠ పీఠాధిపతులైన శ్రీ మాధవ విద్యారణ్య స్వాముల వారు హైందవ సంస్కృతి పునరుద్ధరణకు, ధర్మ సామ్రాజ్య స్థాపనకు పూనుకుని శృంగేరి పీఠాధిపత్యాన్ని త్యజించి కిష్కింధ ప్రాంతానికి వచ్చి సంగమ వంశీయులైన హరిహర రాయలు, బుక్కరాయలు అనే సోదరులను చేరదీసి వారిని రాజ్యాధిపతుల్ని చేసి విజయనగర సామ్రాజ్య స్థాపనకు తన సర్వశక్తుల్ని ధారపోశారు. ఆ విధంగా ప్రారంభమైన విజయనగర సామ్రాజ్యాన్ని క్రమేపీ రాజులు విస్తరింపజేశారు. 2వ హరిహర రాయల కాలం నాటికి పెన్నబడి సీమ అంటే తాడిపత్రి ప్రాంతం హంపి విజయనగర పాలనలోకి చేరిపోయింది.
0: విజయనగర సామ్రాజ్యంలో తాడిపత్రి ప్రాంతాన్ని మొదట టెంకణ దేశమనే పేరుతోనూ, తరువాత పెన్నబడి సీమ, గండికోట సీమ అనే పేర్లతోనూ వ్యవహరించేవారు. తాడిపత్రి విజయనగర సామ్రాజ్యంలోని అంతర్భాగం. ఈ ప్రాంతాన్ని మొదట తాటిపల్లి, తరువాత తాటిపర్తిగా పిలిచారు. తాటిపర్తి చరిత్ర అంటే దక్షిణ హిందూ దేశ చరిత్ర అని తాటిపర్తి కైఫియత్కు పీఠిక వ్రాస్తూ ప్రఖ్యాత ఆంధ్ర చరిత్ర పరిశోధకుడైన బ్రహ్మశ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు పేర్కొన్నారు. దీనివల్ల తాటిపత్రి చరిత్రకు ఎంతో విశిష్టత ఉన్నదో అర్థమవుతోంది.

విజయనగర సామ్రాజ్య ప్రభువుల్లో ప్రముఖుడైన ప్రౌఢదేవరాయలు పెంబసాని వంశీయుడైన తిమ్మనాయుడు అనే వ్యక్తిని చేరదీసి తాటిపర్తి పెన్నబడి సీమకు మహామండలేశ్వరునిగా నియమించాడు. తాడిపత్రిలో పెంబసాని వంశీయుల పాలన దాదాపు 220 సంవత్సరాలు కొనసాగింది.

0: ప్రజాను రంజకంగా శౌర్య ప్రతాపాలకు మారుపేరుగా వారు పెన్నబడి సీమను పాలించారు. నేటికీ ఈ ప్రాంతంలో కొన్ని కుటుంబాలలో వివాహ కార్యాల్లో ఇలవేల్పుకు తాంబూలాదులు సమర్పించిన తర్వాత పెమ్మసాని తిమ్మానాయుడికి తాంబూలం అని చెప్పి అగ్రతాంబూలం ఇచ్చే ఆచారం ఉంది. తిమ్మానాయుడు పెన్నబడి సీమను యాడికిని కేంద్రంగా చేసుకుని కొంతకాలం పరిపాలించాడు.
1: తిమ్మనాయుని తరువాత అతని కుమారుడైన రామలింగనాయుడు తాటిపత్తి ప్రాంతానికి మండలాధీశ్వరుడైనాడు. పరిపాలనా సౌకర్యం కోసం ఇతడు రాజధానిని యాడికి నుంచి తాటిపత్తికి అంటే తాడిపత్రికి మార్చివేసి దానిని అభివృద్ధి గావించాడు. తాడిపత్రి కైఫియత్లో బుగ్గ రామలింగేశ్వర దేవాలయ నిర్మాణం తరువాత సుమారు 50 సంవత్సరాలకు శ్రీ చింతల వెంకట రమణస్వామి దేవాలయం రామలింగనాయని కుమారుడైన తిమ్మనాయుడు నిర్మించిన

0: ప్రస్తుతం శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం ఉన్న చోట ఒకనాటి రాత్రి పెద్ద చింత చెట్టు ఒకటి భీకర శబ్దంతో ప్రేలి దాని తొర్రల నుండి గండు విష్ణుశిల ఒకటి పువ్వెత్తున లేచి నిలుచున్నదట. ఇది చూసిన పట్టణంలోని రాజోద్యోగులు ప్రజలు అంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు తిమ్మానాయనికి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి తనకు మందిరాన్ని నిర్మించమని ఆదేశించారట. తరువాత నాయుడు హంపీకి పోయి రాయలవారి అనుమతిని పొంది ఆలయాన్ని నిర్మించటం మొదలుపెట్టాడట. క్రీస్తు శకం 1510 నుండి 1525 మధ్యలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చు. అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలంగా మనకు తెలుస్తోంది.
1: శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయానికి కప్పులు వేసేటప్పుడు వాడిన సున్నపు గారను 3 సంవత్సరాలు భూమిలో పాతరల్లో ఉంచి తరువాత వాడినారని కైఫియత్ పేర్కొంటోంది. అటువంటి గార పటిష్టంగా ఉంటుందని, రాయి ఎంత పటిష్టంగా ఉంటుందో గార కూడా అంతే పటిష్టంగా ఉంటుందని వాస్తు ప్రవీణులు చెబుతారు. ఈ ఆలయం తాడిపత్రి పట్టణ మధ్యభాగంలో ఉన్నది. శ్రీ కృష్ణదేవరాయల రాజగురువు శ్రీ వ్యాసరాయల వారు 3 దినములు ఈ దేవాలయంలో బస చేసినట్లుగా కైఫియత్లో పేర్కొన్నారు.

0: శ్రీ వెంకటరమణ స్వామి దేవాలయ ఘనద్వారం గాలిగోపురం తూర్పు దిశలో ఉన్నాయి. ఉత్తర దక్షిణ దిశల్లో కూడా ద్వారాలున్నాయి. 225 అడుగుల పొడవుతో, 135 అడుగుల వెడల్పుతో, ఎత్తైన ప్రాకారాలతో, ఎర్రటి గ్రానైటు బండ్లతో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. గాలిగోపురానికి ముందు రాతితో నిర్మాణమైన ఊయల మంటపం, ఎత్తైన దీపస్తంభాలు ఉన్నాయి. ఈ దీపస్తంభం పైన కార్తీక దీపోత్సవ సమయంలో దీపాలను వెలిగిస్తారు. ఈ దేవాలయంలో మొత్తం 189 స్తంభాలను నిర్మాణంలో వాడినారు. చక్కని వాస్తుతో నిర్మాణమైన ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ శుద్ధ అష్టమి నుండి పౌర్ణమి వరకు జరుగుతాయి. పూజా విధానం పాంచరాత్ర పద్ధతిలో జరుగుతుంది.
1: శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం గాలిగోపురం తూర్పు దిశలో 70 అడుగులు ఎత్తు వరకు ఉంది. మొదట రాతితో నిర్మాణం చేసిన అంతస్తు 24 అడుగులు ఎత్తు కాగా, మిగిలిన 5 అంతస్తులు, 5 ద్వారాలు ఇటుకలతో నిర్మించారు. రాతి నిర్మాణానికి క్రిందుగా 48 అడుగుల వెడల్పుతో ఆధారం ఉన్నది. ఆ తరువాత దానికి 2 వైపుల నుండి ప్రాకార గోడలకు ప్రాంగణం ఏర్పాటు చేయబడింది. గోపురం నుండి లోనికి రావడానికి 11 అడుగుల ద్వారం ఉన్నది. నిడివి భాగం 34 అడుగుల వరకు శిల్ప నిర్మాణం కొద్దిగా ఉన్నది. లోనికి 16 అడుగుల దూలాన్ని 4 వైపులా నిర్మించి శిల్పాన్ని ప్రతి దూలానికి అలంకరించిన దృశ్యాన్ని సొంపుగా తీర్చిదిద్దినారు. ఊర్ధ్వ పద్మాలను నెలకొల్పి గజయాలి శిల్పంతో గజాసీనుడైన రాయ

ప్రభువు శిల్పాన్ని నిర్మించారు. కుడివైపున పద్మశ్రేణికి దిగువన గజేంద్రమోక్ష శిల్పాన్ని అర్ధసహితంగా ఏర్పాటు చేసినారు. హృదయపూర్వకంగా భక్తుడు శరణాగతుడైనప్పుడు భగవద్ అనుగ్రహం రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని ఈ శిల్పం సూచిస్తుంది.

0: గృహ వాస్తుకు దేవాలయ వాస్తుకు చాలా తేడా ఉంటుంది. దేవాలయ వాస్తు ప్రకారం చెప్పాలంటే గాలి గోపురం స్వామివారి పాదపద్మాలను సూచిస్తుంది. కాబట్టే గోపురాన్ని చూస్తూనే దారిలో పోతూ ఉన్నా నమస్కరించే సంస్కృతి మన భారతీయుల్లో ఉంది. చుట్టూ ఉన్న తాళ్వారాలు స్వామివారి చేతుల్ని సూచిస్తే మండపాలు వక్షోభాగం ఉదరభాగానికి సంకేతాలు. మనం తీర్థం స్వీకరించే అంతరాళం కంఠభాగాన్ని సూచిస్తుంది. గర్భగుడికి పైనున్న విమానం స్వామివారి ముఖానికి సూచన. దేవాలయాల నిర్మాణంలో మంటపాలు పక్కన తాళ్వారాలు అంటే వసారాలతో కూడిన కాంపౌండు గాలిగోపురాలు ప్రశాంత వాతావరణ నిర్మాణ హేతువులు.
1: కానీ శ్రీ చింతల వెంకటరమణస్వామి దేవాలయ గాలిగోపురం పిడుగుపాటు వల్ల 1840వ సంవత్సరంలో దెబ్బతిన్నదని బళ్ళారి జిల్లా గెజిట్ ద్వారా తెలుస్తోంది. అప్పటికి బ్రిటిష్ వారి పరిపాలనలో ఈ ప్రాంతం బళ్ళారి జిల్లాలో కలిసి ఉండేది. కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వారు గోపుర జీర్ణోద్ధరణ కావించారు. విశేషమైన శిల్ప నిర్మాణమంతా ఈ గోపుర భాగంలోనే ఉన్నది. గోపురం తూర్పు పశ్చిమానికి కూడా గొప్ప కళాఖండాలైన శిల్పాలు ఉన్నాయి.
0: గోపురానికి ఉత్తర భాగంలో హరికథా మంటపం, తర్వాత చిన్న అంతరాళంలో శ్రీ రామానుజాచార్యుల వారి చిన్న మందిరం 7 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ మండప నిర్మాణం మధ్యకాలంలో జరిగి ఉండవచ్చు.
1: శ్రీ రామానుజాచార్యుల వారి మందిరానికి పశ్చిమంగా దక్షిణ ముఖద్వారం ఉన్న శ్రీ చెన్నకేశవ మందిరం ఉన్నది. 35 అడుగుల వెడల్పు, 21 అడుగుల నిడివి ఉన్న ఈ మందిరానికి 10 అడుగులు ఇరువైపులా ఉన్నాయి. కుడి చేతిలో శంఖం ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి లక్ష్మీదేవితో సహా ఉపపీఠంపై ప్రతిష్ఠులై ఉన్నారు. వెనుక భాగాన అరుగుపై ఆళ్వారుల విగ్రహాలను ప్రతిష్ఠించారు.
0: శ్రీ చెన్నకేశవస్వామి మందిరానికి కుడివైపులో నైరుతి దిశకు చక్కని శిల్పంతో బృందావనాన్ని నిర్మించారు. బృందావన ఎత్తు సుమారు 6.5 అడుగులు ఉంటుంది.

0: పడమర 30 అడుగుల వరకు యజ్ఞశాల ఉన్నది. దీని తరువాత 14 అడుగుల వెడల్పు 28 అడుగులు ఉత్తర దక్షిణంగా ఉన్న నిడివి భాగంతో మొదట మండపం, తరువాత అంతరాళం, గర్భగుడి ఉన్నాయి. 2 అడుగుల ఉపపీఠంపై శ్రీ వరాహస్వామివారిని ప్రతిష్ఠించినారు. వరాహస్వామి ఊరువుపై శ్రీ లక్ష్మీదేవి ఆసీనురాలై ఉన్నది.
1: నైరుతి దిశలో కళ్యాణ వేదిక ఉంది. ఈ వేదిక మీద స్తంభాలపై ఉన్న శిల్పం మనోహరం. ఆగ్నేయ దిశలో ఒక పురాతన రావి వృక్షం కింద వేదిక మీద నాగుల కట్టను ఏర్పాటు చేసినారు. స్వామివారి గర్భగుడి, అంతరాళం, ముఖమంటపాలకు ముందు తూర్పు దిశలో 59 అడుగుల పొడవుతో 44 అడుగుల వెడల్పుతో మహామంటపం ఉంది. దీనిని నాట్య మంటపం అని కూడా అంటారు. సభా నిర్వహణకు అనువైన ఆదర్శనీయమైన స్థలం ఇది. దీని అరుగులపైన 16 ఘనమైన స్వారీ స్తంభాలున్నాయి. ఈ 16 స్వారీ స్తంభాలపైన, మహామంటప చివరి భాగంలో ఉన్న 24 స్తంభాలపైన అనేక శిల్పాలను రమణీయంగా శిల్పులు చిత్రించారు. మహామంటప అధిష్టానాన్ని పద్మాల శిల్పాలతో, హంసశ్రేణులతో అలంకరించారు. మొత్తం 40 స్తంభాలపై రామాయణ, భాగవత ఘట్టాలను శిల్పాలుగా సొంపుగా తీర్చి ఉన్నారు. అందుకే

0: పై శిల్పాలు ఆలపించిన రాగమాలికలు అని, నగిశీలతోడి నందనవనమని ఇది ప్రసిద్ధిగాంచింది.
1: ముఖమంటప ఉత్తర గోడ బయటి భాగానికి 31 అడుగులు ఉంది. దీంట్లో ద్వారానికి 4 అడుగులు మినహాయిస్తే మిగతా 27 అడుగుల శిల్పాలతో అలరారుతున్నాయి. సాలకోష్ఠం, నిర్గమకోష్ఠాలతో రామాయణ ఘట్టాలు శిల్పరూపంలో ఉన్నాయి. ఉత్తర ద్వారానికి 10.5 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో ఉన్న మొగసాలకు 2 వైపులా అరుగులు ఉన్నాయి. వాటికి రాతిదిండ్లను ఏర్పాటు చేశారు. అరుగులపైన సింహాకృతులు ఉన్న స్తంభాలు ఉన్నాయి. ఉత్తరద్వారం యొక్క పంచల్లో ఉన్న శిల్పాలకు నగిషి పని చక్కగా చేశారు. ఉత్తరద్వారానికి పశ్చిమంగాను, ముఖమంటపం యొక్క వాయువ్య భాగంలోనూ రామాయణ ఘట్టాలు చక్కగా నిర్మించారు. గర్భగుడికి బయట ఉత్తర దిశలో ఎన్నో శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలన్నింటికీ అగ్రభాగంలో మహానాశిక శిల్పం, భేతాళ శిల్పాలు, దిగువ అంచుభాగానికి చిన్న పరిమాణంలో యక్ష, గరుడ, గంధర్వ, దేవ, కిన్నర ఇత్యాది దేవగణాల శిల్పాలు కూడా ఉన్నాయి.
0: శ్రీ వెంకటరమణ స్వామి మందిరం బయటున్న పశ్చిమ భాగం ఉత్తర దక్షిణాలుగా 17.5 అడుగుల నిడివి ఉంది. ఇక్కడ కూడా కొన్ని శిల్పాలను స్వామివారి వెనుక భాగానికి నిర్మించినారు. మధ్యలో సాలకోష్ఠంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం ఉంది. ఇంకా ఇతర కోష్ఠాలలో జాంబవంతునితో పోరాటం చేసే శ్రీకృష్ణుడు శ్రీరామునిగా కనిపించే దృశ్యం, తన కాంతలతో రావణుడు చేసే గగన విహారం మొదలైనవి ఉన్నాయి. శ్రీ వెంకటరమణ స్వామి విమానం 2 తాళలపై కర్ణకూటాలతో నిర్మాణమైంది. విమానం ఎత్తు సుమారు 42.5 అడుగులుంది. మంజరిపైన కలశం ఉంది. గోపురం వేసర పద్ధతిలో నిర్మాణమైంది. కలశం ఎత్తు 3.5 అడుగులు.
1: స్వామివారి ముఖమంటపం దక్షిణ దిశలోనూ, తూర్పు భాగంలోనూ కూడా మంచి శిల్పాలు ఉన్నాయి. ముఖమంటపం లోపల శిల్పాలు చాలా తక్కువ. స్వామివారి గర్భగుడి, దానికి ముందు అంతరాళం 4 అడుగుల ఎత్తులో ఉన్నాయి. అంతరాళ ప్రారంభంలో లతాశ్రేణులు, అధిష్టానానికి పంజర శిల్పాలు అలంకరించారు. మంటపంలోని 4 ఘనమైన స్తంభాలు కాకతీయ శిల్పశైలిలో ఉన్నాయి. ముఖమంటపం యొక్క తూర్పు, దక్షిణం, ఉత్తర దిశలకు ద్వారాలు ఉన్నాయి.
0: ఇక విశేష శిల్ప సముదాయంతో విశిష్టమైన 14 స్తంభాలతో అలరారుతోంది శ్రీ లక్ష్మీదేవి ముఖమంటపం. శ్రీ లక్ష్మీదేవి మందిర మంటప మధ్యభాగంలో నిర్మాణమై క్రిందికి వేలాడుతున్నట్లు రాతితో నిర్మాణమైన పద్మం నిజమైన పద్మం విరాట్ రూపం పొందినట్లు కనిపిస్తోంది. 2.5 అడుగులకు పైగా నిడివి ఉన్న పద్మపు మొగ్గ చతుర్దిశల్లో పూర్ణంగా వికసించినట్లు రేకుల్ని తీర్చినారు. వాటి మార్ధవానికి ఆకర్షింపబడిన చిలకలు శ్రేణిగా పరివేష్టితమైనట్లు శిల్ప నిర్మాణం ఉంది. ఒకప్పుడు ఈ పద్మాన్ని చేతితో తిప్పితే కదులుతూ ఉండేదని పెద్దలు చెబుతుంటారు. కానీ ఇప్పుడది తిరగడం లేదు. ఇక్కడి స్తంభాలపై కూడా రమణీయ శిల్పాలు కనిపిస్తాయి.

గర్భగుడి అంతరాల ప్రవేశ ద్వారానికి శిల్పాల అలంకరణ ప్రత్యేక శైలిలో ఉన్నది. ద్వారానికి ఇరుప్రక్కల నిర్గమ శిల్ప శైలిలో లతాశ్రేణులను, రంగవల్లికలను, హంసశ్రేణులను అలంకరించి ద్వారాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. వాటికి అగ్రభాగంలో రెండు పెద్ద కుంభ పంజరల శిల్పాలను నిలిపారు. వాటి ప్రక్కల్లో పద్మాల రేకులు వికసించి విప్పారినట్లు శిల్పాలను 14.5 అడుగుల వరకు నిర్మించి ఉండడం విశేషం. ఈ దృశ్యం గమనీయమైనది. కన్నుల పండువ చేస్తోంది. గర్భగుడిలోని వేదికపై శ్రీ లక్ష్మీదేవి విగ్రహం అధిష్ఠించి ఉన్నది. శ్రీ వెంకటరమణస్వామి మందిరానికి తూర్పు దిక్కులలో మహామండపానికి ముందు రాతి రథ నిర్మాణం జరిగినది. ఒకే రాతితో మొత్తం రథచక్రాలన్నీ నిర్మాణమై ఉండడం విశేషం. రేఖాచిత్రాలలో కూడా అంత నైపుణ్యం ఉండదేమో అన్నట్లుగా నిర్మాణం జరిగినది. ఈ రథంలో తూర్పు భాగంలో 2 రంధ్రాలున్నాయి. మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశులలో ఉదయవేళ సూర్యకిరణాలు బయటి ద్వారము నుండి ప్రసరించి ఈ రంధ్రాల గుండా వెళ్ళి మూల విరాట్

0: పాదాలను తాకుతూ ఉండేదని పెద్దలు చెబుతూ ఉంటారు.
1: కానీ 60 సంవత్సరాల నుండి ఈ దృశ్యం కనిపించడం లేదు. దేవాలయం బయట దూరంలో ఎత్తైన నిర్మాణాలు వెలసి ఉన్నందువల్ల ఈ కిరణ ప్రసారానికి ఆటంకమైందని వృద్ధులు అంటూ ఉంటారు. పూర్వయుగంలో తాడిపత్రి ప్రాంతం భాస్కర క్షేత్రంగా పేర్కొన్నారు. కనుక ఉదయభానుని కిరణాలు మూల విరాట్టును తాకేటట్లు ఈ నిర్మాణం చేశారని ప్రాజ్ఞుల అభిప్రాయం. ఈ రాతిరథంలోనే గరుడాల్వారు ప్రతిష్ట ఉంది.

0: రాతిరధానికి సమీపంలో 4 అడుగుల సమచతురస్రంతో పీఠంపైన నిర్మాణమైన రాతిపీఠంపై క్రమ పద్ధతిలో 6 చిన్న చిన్న వరుసలతో ఉన్న నిర్మాణం మీద ధ్వజస్తంభ ప్రతిష్ఠించారు. తరువాత 4.5 అడుగుల సమచతుష్కోణంతో బలిపీఠపు అధిష్టానం నిర్మాణమై ఆ పైన వలయాకృతిలో కూచిగా కట్టడం ఉన్నది. నిర్మాణం చిన్నదైన సుందర శిల్పాలు చాలా ఉన్నాయి. పైభాగం పూర్ణంగా వికసించిన పద్మంలాగా ఉన్నది. అగ్రభాగాన వలయాకృతిలో చేసిన తిరుగుడు ఫలకం ఉన్నది.
1: ఆలయ అర్చకులు శ్రీ కెఎస్ కృష్ణస్వామి అయ్యంగార్ ఆలయ ప్రాశస్త్యం గురించి ఇలా వివరిస్తున్నారు.
2: శ్రీ చింతల వేంకటరమణ స్వామి దివ్య చరణారవిందోగో అష్టోత్తర శత తులసీ పుష్పార్చనాభోమధ్య గరిష్యే. ఓం ఓంకార పరమాత్మకాయ నమః. ఓం నరనారాయణాత్మకాయ నమః. ఓం మోక్షలక్ష్మీ ప్రాణకాంతాయ నమః. ఓం వేంకటాజలనాయకాయ నమః. ఓం కరుణాపూర్ణహృదయాయ నమః. ఓం టేంకారజన సౌఖ్యదాయ నమః. ఓం సహస్ర ప్రమాణగామ్య

0: ಮೂರ್ತೇ ನಮಃ ಓಂ ಕೇಶವಾದ್ಯವತಾರತೇ ನಮಃ.
1: ಸ್ವಾಮಿ ತೂರ್ಪುಕು ಅಭಿಮುಖಂಗಾ ಮನಕು ವೆಲಿಸಿನ ಸ್ವಾಮಿ ಚಿಂತಲ ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ. ಚಿಂತಲ ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ಅಂತೇ ಗನ ಭಕ್ತುಲಕುಂಡೆ ಚಿಂತಲನ್ನೀ ತೀರ್ಚೇವಾಡು, ಚಿಂತಲನ್ನೀ ರಾಣಿಕುಂಡ ಮನನು ಕಾಪಾಡೇವಾಡು ಚಿಂತಲ ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ಅಂತ చెప్పేసి ಸ್ವಾಮಿಕಿ ಪೇರು ವೆಲಿಸಿನದಿ. ಸ್ವಾಮಿಕಿ ಚತುರ್ಭುಜಾಲತೋ ಸ್ವಾಮಿ ವೆಲಿಸಿನಾಡು. శంకు చక్రము వరదహస్తము కటిహస్తము, ఈ వరదహస్తంతో నా పాదాల శరణాగతి చేయండి, అన్నిదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షోమా జనార్దన అని మనము స్వామిని నా పాదాలను శరణాగతి చేసినారంటే కూడా ఈ సంసారమనే దుఃఖ సాగరం నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తానని కటిహస్తంతో మనకు కటాక్షిస్తున్నాడు. ఇది చాలా స్వామి యొక్క స్వామిని దర్శనం చేసుకుంటే వెంటనే మన కోరికలన్నీ తీర్చేటట్లుగా ఆ స్వామి మనకు ఇది ఇస్తాడు. కోరికలు తీర్చేవాడు కాబట్టి చింతల వెంకటరమణ స్వామిని చెప్పి చెప్తారు.
2: దేవాలయ నిర్మాణం ద్వారా సంగీత నృత్య శిల్ప వాస్తు హరికథాది కళలకే కాక సాహిత్య ధార్మిక ఆధ్యాత్మికాది శాస్త్రాల ప్రగతికి కూడా మార్గం సుగమమవుతుంది. పౌరాణికాది విషయాలతో పరిచయం లేని వారికి అనేక విషయాలు శిల్పదర్శనంతో బోధపడతాయి. వాస్తును చక్కగా పాటించి నిర్మించిన విశాలమైన ఇటువంటి దేవాలయాల్లో దృశ్యం నయనానందకరంగా ఉండడమే కాక మనశ్శాంతి కూడా కలుగుతుంది. నవగ్రహాది ప్రతిష్టల వల్ల జాతక దోషాలను తొలగించుకోవడానికి అవకాశం కలుగుతుంది.
3: ప్రతి బుద్ధిజీవి ఆశించిన ఆత్మ ఔన్నత్యం పొందడానికి దేవాలయాలు కేంద్రాలుగా భాసిస్తాయి. దేవాలయాలను దర్శించడానికి వచ్చే మహనీయుల దర్శన భాగ్యం, పరిచయం, అనుగ్రహ భాషణల వల్ల మంచి సంస్కారాలు కలుగుతాయి. సామాజిక స్పృహకు, సంఘీభావానికి అవకాశం కలుగుతుంది. నిత్యము జరిగే విభిన్న పూజా కార్యక్రమాల వల్ల దేవాలయాల్లో పవిత్రత ఏర్పడి మన మనసుల్లో సద్భావ ప్రేరణ కలగడమే కాక వితరణ, దానము, సంతర్పణ మొదలైన ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. వీటికి కారణం మన ప్రాచీన మహర్షులు ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి.
2: విజయనగర కాలంలో శివకేశవుల భేదాన్ని పాటించలేదని చెప్పడానికి శ్రీ చింతల వెంకటరమణ స్వామి మందిరంలో కనిపించే పార్వతీ పరమేశ్వరుల శిల్పాలే నిదర్శనం. తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కూడా శివకేశవుల అభేదాన్ని నిరూపించే

0: రీతిగా శిల్పాలున్నాయి. నాటి రాజులు పరమత సహనంతో జీవించేవారు అనడానికి ఇవి తార్కాణం.
1: తాడిపత్రి దేవాలయాలు శాశ్వతమైన కట్టడాలు. దేవాలయాలు పటిష్టమైన గ్రానైట్ రాతితో నిర్మించబడ్డాయి. కానీ విదేశీ దండయాత్రల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని భాగాలు శిథిలమయ్యాయి. పూర్వులు మనకు ప్రసాదించిన వారసత్వ సంపదను కాపాడుకోవడం మన బాధ్యత, ప్రభుత్వ బాధ్యత అన్న విషయం మరువరాదు.

అనంత సాంస్కృతిక వైభవం. తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం. రూపకం విన్నారు. రచన శ్రీ చెన్నరామ గోవిందప్ప. నిర్వహణ శ్రీ మూలగిరి హరి. వ్యాఖ్యానం డాక్టర్ పెమ్మరాజు రామకృష్ణారావు, డాక్టర్ చిన్నంపల్లి పద్మావతమ్మ. గాన సహకారం శ్రీమతి కె మాధురి. ఈ రూపకం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

నిర్దోషి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. వేటూరి సుందరరామూర్తి రచనకు సంగీతం అందించిన వారు చక్రవర్తి. ఇప్పుడు వినండి సముద్రాల సీనియర్ సాహిత్యానికి టివి రాజు స్వరాలు కూర్చగా ఘంటసాల, పి సుశీల పాడిన పాట పాండురంగ మహత్యం చిత్రం కోసం.

జేబు దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం అందించిన వారు చక్రవర్తి. ఇప్పుడు వినండి విజయప్రకాష్ పాడిన పాట నువ్వే కావాలి చిత్రం కోసం, అనంత శ్రీరామ్ రచన, కోటి సంగీతం.

జేబు దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం అందించిన వారు చక్రవర్తి. ఇప్పుడు వినండి విజయప్రకాష్ పాడిన పాట నువ్వే కావాలి చిత్రం కోసం. అనంత శ్రీరామ్ రచన, కోటి సంగీతం.

వేటూరు సుందరరామూర్తి సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి, గురుబ్రహ్మ చిత్రం కోసం.

గూఢచారి 116 చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం టి చలపతిరావు. ఇంద్రధనుసు కార్యక్రమంలో చివరిగా వినండి బాలనాగమ్మ చిత్రంలో ఘంటసాల జిక్కి పాడిన పాట. సముద్రాల గీతానికి సంగీతం అందించిన వారు టీవీ రాజు.

ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో శ్రీ రాజేశ్వరి సుప్రభాతం విట్టారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ జ్యోత్సుల సదానందం. 6:35 సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఏ హేమంతరాజు గారు సేద్దిపు శుద్ధులు అందిస్తారు. 6:55 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాతియా కలాం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు. ఇందులో ప్రపంచ వెలుగుకు మూలం కళ్ళు, డాక్టర్ ఎం మాధుర్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 చిత్రసీమ. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 శభాషాంధ్ర శీర్షికన కొండపల్లి కోట రూపకం వింటారు. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు రేపు ఉదయం 9:00. 10:00 విజయనగరం జిల్లా అభివృద్ధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 11:45 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలోనూ, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు కాక ఇంకెప్పుడు శ్రీమతి ఎస్ కృష్ణవేణి గారి కథానిక, ఆ తర్వాత కుమారి వి నాగశ్వేత గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీమతి గొల్లపల్లి గంగమ్మ గారు పాడిన జానపద గీతాలు వింటారు. అలాగే డి వెంకటరాముడు గారు పాడిన జానపద గీతాలు కూడా ప్రసారమవుతాయి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రేపు సాయంత్రం 7:15. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు రేపు రాత్రి 8:00. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 నేను సుఖంగా ఉంటాను నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీమతి ఎన్ కమలారామ్జీ, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బి రాము గారిచే నాదస్వరం వింటారు. 10:00 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:30. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:55

101.7 MHz మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అందాక మీ సాయి ప్రసాద్కు సెలవు. మరి నమస్తే, జై హింద్.